ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెడ్స్పై ఈనాటి మా ప్రసారాలు ప్రారంభం. శ్రోతలకు నమస్కారం. శక సంవత్సరం 1948 ఆశ్వయుజ మాసం 19వ రోజు.

ఆకాశవాణి నిలయంలో సమయం ఉదయం 6 గంటలకు వస్తోంది. మరి కాసేపట్లో హిందీలో అనంతరం ఆంగ్లంలో వార్తల ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెడ్స్ పై మీరు వింటున్నది వందనం. లక్ష్మిగా సంపదను, పార్వతిగా శక్తిని, సరస్వతిగా జ్ఞానాన్ని మనకందించే మూలపుటమ్మ దుర్గమ్మ. అందుకే పోతనామాతుల వారు దుర్గమాయమ్మ చాలా పెద్దమ్మ అంటూ పరమభక్తితో స్తుతించారు. నమ్మి కొలిచిన వారికి ఆ తల్లి దయాసముద్ర, లోకకంటకులకు ఆమె ఓ ప్రళయ రూపిణి. దుష్ట సంహారానికి దుర్గాదేవి ధరించిన 9 అవతారాలను 9 రోజుల పాటు పూజించటమే దసరా నవరాత్రి విశిష్టత. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి నవమి వరకు ఉన్న 9 రోజులు దేవీ నవరాత్రులు. 10వ రోజు విజయదశమి, కలిసి దసరా అంటాం మనం. ఇది ముఖ్యంగా శక్తి ఆరాధనకు ప్రాధాన్యమిచ్చే పండగ. దేవీ నవరాత్రులనే శరన్నవరాత్రి అని కూడా మనం పిలుచుకుంటాం. శరదృతువు ఆరంభంలో వచ్చే పండగ కాబట్టి దీనికి ఆ పేరొచ్చింది. కొందరు ఈ నవరాత్రుల్లో

0: మొదటి 3 రోజులు పార్వతీదేవికి, తర్వాతి 3 రోజులు లక్ష్మీదేవికి, చివరి 3 రోజులు సరస్వతీదేవికి పూజలు చేస్తారు. సామాన్యులే కాదు, యోగులు కూడా నవరాత్రుల్లో అమ్మవారిని పూజిస్తారట. దసరా నవరాత్రుల్లో బొమ్మల కొలువులు పెట్టి ఆనవాయితీ కొన్ని చోట్ల మనకు కనిపిస్తుంది. ఈ 9 రోజుల్లో అమ్మవారికి ఒక్కో రోజు ఒక్కో అలంకారాన్ని, ఒక్కో రకమైన నివేదనని కూడా సమర్పిస్తారు. మార్కండేయ పురాణం ప్రకారం దుర్గాదేవి 9 రూపాలని ధరించింది. ఆ రూపాలకే నవదుర్గలు అని పేరు. మరిన్ని విశేషాలు తెలుసుకుందాం, వింటూ ఉండండి. ఇది వందనం, ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 పై.
1: నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమః ప్రకృత్యై భద్రాయై నియతాః ప్రణతాస్మతాం. సర్వం శక్తిమయం జగత్. శక్తి లేని పదార్థం లేదు, శక్తి లేనిదే స్పందన లేదు. అంతుచిక్కని ఈ అద్భుత విశ్వానికి ఆదిమూలమైన పరమచైతన్యమే శక్తిగా ఈ విశ్వమంతా వ్యాపించి ఉంది. సూర్యుని వెలుగు, రేయి చీకటి, చంద్రుని వెన్నెల, అగ్నికి వేడిమి, మన కంటికి ప్రకాశం, ఒంటికి ప్రాణం, చెవికి వినికిడి, ఇలా ప్రతి అణువులో స్పందించే చైతన్యమే ఆదిశక్తి, పరాశక్తి. ఆ అమ్మ వాత్సల్యంతో విశ్వం నడుస్తోందన్న సత్యాన్ని గుర్తించి ఆ వాత్సల్య మాధుర్యానికి పరవశించడమే భక్తి. ఆ భక్తితో ఆది పరాశక్తికి అర్పించే కుసుమాంజలి ఇది.

ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మీరు వింటున్నది వందనం. నేను మీ ఆర్జే సంతోష్. దేవీ నవరాత్రుల్లో మొదటి అవతారం శైలపుత్రి, పర్వతరాజు హిమవంతుడి కుమార్తె. వాహనం వృషభం, కుడి చేతిలో త్రిశూలం, ఎడమ చేత కమలం ధరించిన శైలపుత్రి నవదుర్గల్లో తొలి అవతారం అన్నమాట. ఇక రెండవది బ్రహ్మచారిణి, పరమశివుణ్ణి భర్తగా పొందేందుకు వేల సంవత్సరాలు తపస్సు చేసిన దాక్షాయిణి బ్రహ్మచారిణి. అందుకు గుర్తుగా జపమాల కమండలంతో కనిపిస్తుంది అమ్మవారు. ఇక అమ్మవారి మూడవ అవతారం చంద్రఘంట, శిరస్సును చంద్రుని దాల్చిన చల్లని తల్లి చంద్రఘంట. పులివాహనం మీద దర్శనమిచ్చే ఈ తల్లిని పూజిస్తే భూతప్రేత పిశాచాది భయాలు పోతాయని ప్రతీతి. ఇక నాలుగవ అవతారం కూష్మాండ, తన చిరుదరహాసంతో బ్రహ్మాండాన్ని సృజించిన అమ్మ. కూష్మాండ బలి గుమ్మడికాయ అంటే ప్రీతి కాబట్టి ఆ పేరుతోనే ప్రసిద్ధి పొందింది అంటారు. కూష్మాండ కూడా పులివాహనం మీదే కనిపించడం విశేషం. మరిన్ని విశేషాలు మనం తెలుసుకుందాం, వింటూ ఉండండి. వందనం, ఆకాశవాణి హైదరాబాద్ 101.9.

ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మీరు వింటున్నది వందనం. అమ్మవారి అవతారాల్లో ఐదవది స్కందమాత. స్కందుడిగా పేరొందిన కుమారస్వామి తల్లి కాబట్టి పార్వతీదేవి స్కందమాత అయ్యింది. సింహవాహనారూఢ అయిన ఈ తల్లి ఒడిలో షణ్ముఖుడిని దర్శించవచ్చు. ఇక ఆరవ అవతారం కాత్యాయని. పార్వతీదేవి తన కుమార్తెగా జన్మించాలి అంటూ తపస్సు చేసిన కాత్యాయన మహర్షికి జన్మించిన శక్తి స్వరూపిణి. కాత్యాయని దేవి వాహనం సింహం. ఇక ఆ తరువాతి అవతారం కాళ్ళరాత్రి. నవదుర్గల్లో సప్తమ అవతారం దుర్గ. గాడిదను వాహనంగా కలిగిన కాళ్ళరాత్రి మిక్కిలి భయంకర రూపిణి. కానీ ఆ తల్లి శుభాలను ప్రసాదించే శుభంకరి అని భక్తుల నమ్మకం. ఇక ఎనిమిదవ అవతారం మహాగౌరి. శివుడి అర్ధాంగి కావడం కోసం ఘోర తపమాచరించిన సాత్విక స్వరూపిణి. వాహనం ఎద్దు. అభయ వరద ముద్రలతో కరుణా కటాక్షాలను ప్రసాదించే చల్లని తల్లి అని భక్తుల విశ్వాసం.

ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మీరు వింటున్నది వందనం. అమ్మవారి అవతారాల్లో 9వది సిద్ధిదాత్రి. శివుడికి సర్వసిద్ధులను ప్రసాదించిన దేవత సిద్ధిదాత్రి అని దేవి పురాణం చెప్తోంది. కమలాసనం మీద కూర్చున్న ఈ దేవి దర్శనంతో కోరికలు నెరవేరుతాయంటారు. వీటితో పాటు దుర్గాదేవి, బాలత్రిపుర సుందరి, గాయత్రి, సరస్వతి, వనదుర్గ, అన్నపూర్ణ, ఇలా ఒక్కో ప్రదేశంలో ఒక్కో విధంగా దుర్గమ్మ పూజలందుకుంటుంది. పూజించే విధానం మారినా అమ్మవారి అలంకారాల్లో భేదాలున్న విషయం ఒక్కటే, చెడుపై మంచి విజయం సాధించేలా చేసిన ఆ శక్తిస్వరూపిణిని మనమంతా శరణు వేడటమే.

ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 పై మీరు వింటున్నది హెల్దీ మార్నింగ్స్. నేను మీ ఆర్జే సంతోష్. హ్యాపీ సండే అండి అందరికీ. శుభోదయం. నిజంగా ఈ ఉరుకుల పరుగుల జీవితంలో మనకి సమయం దొరకటమే చాలా ఎక్కువగా అయిపోయిందండి. అలాంటిది లేక లేక వచ్చిన ఆదివారం పూట సెలవుని మనం ఏం చేస్తున్నాం అనైనా ఎప్పుడైనా ఆలోచించుకున్నావా అని అనిపిస్తుంది. కళ్ళు మూసి తెరిచేలోపు సెలవు గడిచిపోవడం మనకి అనుభవం, చాలా అనుభవం కదా. ఇవన్నీ పక్కన పెట్టి ఆదివారం మనం ఎలా గడుపుతున్నాం? ఆదివారం రోజున చాలామందికి సెలవు దొరుకుతుంది కాబట్టి ఈరోజు వీలైనంత ఎక్కువ సమయం కుటుంబం లేదా ఒకరో ఇద్దరో మనకి స్నేహితులు ఉంటారు కదా, వారిని మనం ఒకవేళ ఇంటికి పిలవడం లేదా మనం అక్కడికి వెళ్ళి వాళ్ళని కలవడం ఇలా చేయాలని మానసిక నిపుణులు చెప్తున్నారండి. ఇలా చేయడం వల్ల సంతోషం ఎక్కువ పెరుగుతుందిట. అంటే మనం ప్రతి సిచ్యువేషన్లో కూడా కూల్ మైండ్తో ఆలోచించే అవకాశం మనకి ఇదిగో ఎక్కువ సమయం కుటుంబ సభ్యులతో అలాగే మన స్నేహితులతో గడపడం వల్ల జరుగుతుందిటండి. అయితే వారం మొత్తంలో ఎలాగో మనకి ఇంట్లో వాళ్ళతో లేదా స్నేహితులతో సరిగ్గా మాట్లాడడానికి సమయం దొరకదు. కనీసం సెలవు రోజన్న వారితో సరదాగా గడపడం, మనతో ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళనంత సంతోషంగా మనల్ని వారిని మనం సంతోషంగా ఉంచే ప్రయత్నం మనం చేయాలట. అలాగే ఎక్సర్సైజ్, యోగా, మెడిటేషన్ ఇలా వామప్ చేసే అలవాటు ఎవరికైతే ఉందో, యోగా ప్రాణాయామం ఇలాంటివి సండే రోజు అంటే రెగ్యులర్ టైం కంటే కూడా ఎక్కువ టైం సండే రోజు చేయాలని చెప్పి హెల్త్ ఎక్స్పర్ట్స్ కూడా చెప్తున్నారు. అంటే ఒకవేళ 1 అవర్ చేస్తే 1 అవర్ 10 మినిట్స్, 1 అవర్ 5 మినిట్స్ అలా అనమాట. ఇవన్నీ కూడా ఆరోగ్యానికి మేలు చేసే కార్యక్రమాలండి. వీటితో ఆరోగ్యవంతమైన

ఆయన జీవనశైలిని మనం పొందొచ్చు. ఏమంటారు వింటూ ఉండండి, ఇది హెల్దీ మార్నింగ్స్, ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 పై రెయిన్బోతో జీవితం రంగులమయం.

7:20 రెయిన్బో స్టూడియో క్లాక్లో టైం అండ్ హెల్దీ మార్నింగ్స్ వింటున్నారు. ఇది ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. నేను మీ ఆర్జే సంతోష్. ఆరోగ్యకరమైన రోజువారీ అల్పాహారంలో మన శరీరానికి స్థిరమైన శక్తి అందించడానికి ప్రోటీన్, ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు కలిసి ఉండే పదార్థాలని తీసుకోమని చెప్తున్నారు హెల్త్ ఎక్స్పర్ట్స్. కొందరు రాత్రంతా ఉపవాసం ఉంటారు, ఆ తర్వాత మనం నెక్స్ట్ డే కొంచెం నీరసంగా ఉన్నట్లుగా మనకి ఒక ఇది వస్తుందన్నమాట. అయితే ఆ శక్తి నిల్వల్ని తిరిగి నింపే ఆహారం మనం తీసుకోవాలి అని చెప్తున్నారు. అయితే ఉదయం తీసుకునే బ్రేక్ఫాస్ట్ రోజంతా శరీరానికి శక్తి అందించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. మనకు ఆ విషయం తెలుసు అందరికీ. నూనె ఎక్కువగా ఉండే అల్పాహారాలకి బదులుగా ఫైబర్, ప్రోటీన్ ఉండే ఈ రాగులు, జొన్నలు, ఓట్స్, పెరుగు, అలాగే ఈ పళ్ళు, ఇలాంటి ఆహారాలని తీసుకోవాలని హెల్త్ ఎక్స్పర్ట్స్ మనకి చెప్తున్నారనమాట. స్పెషల్లీ డైటీషియన్ ఎక్స్పర్ట్స్ ఉంటారు కదా వారన్నమాట. సరైన బ్రేక్ఫాస్ట్ అలవాట్లు బరువు నియంత్రణతో పాటు గుండె ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తాయని చెప్తున్నారు వాళ్ళు. ఏది ఏమైనా డైటీషియన్ సలహా తీసుకోవడం లేదా మన ఫ్యామిలీ డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో, ఈ మనం ఏ డెసిషన్ తీసుకోవాలనుకున్నా కానీ వారి దగ్గరికి వెళ్ళి వారి సలహా మేరకు మాత్రమే మనం చేయాలి. మనం సొంతగా ఏ నిర్ణయం తీసుకోవడానికి వీల్లేదు అని కూడా వారు మనకి గుర్తు చేస్తున్నారు అన్నమాట. ఏది ఏమైనా మన ఆరోగ్యం కోసమే కదా, ఆరోగ్యమే మహాభాగ్యం కదా, ఏమంటారు? వింటూ ఉండండి. ఇది హెల్దీ మార్నింగ్స్, ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 పై రెయిన్బోతో జీవితం రంగులమయం.

0: హలో డియర్ లిసనర్స్, మన లైఫ్లో ఎక్కువ కేర్ చేసే వాళ్ళతోనే మనకి ఎక్కువ మిస్అండర్స్టాండింగ్స్ కూడా జరుగుతాయి. అవునా? మనం మన యాంగిల్ నుంచి చూస్తాం, వాళ్ళు వాళ్ళ యాంగిల్ నుంచి చూస్తారు. మనం మనమే కరెక్ట్ అని అనుకుంటాం, కానీ మేబీ అవతల వాళ్ళు కూడా అదే అనుకోవచ్చు కదా. అమ్మ మనకి చెప్పే కొన్ని మాటలు మనకి నసలాగా అనిపించవచ్చు, మన ఫ్రెండ్స్ చెప్పే నిజం మనకి హార్ష్గా అనిపించవచ్చు, ఒకరికి కరెక్ట్ అనిపించేది ఇంకొకరికి కంప్లీట్గా రాంగ్ అనిపించవచ్చు. బేసిక్గా ఒకరికి కన్సర్న్ అనిపించేది ఇంకొకరికి కంట్రోల్ లాగా అనిపించవచ్చు. అండ్ సమ్వేర్ బిట్వీన్ ఆల్ దీస్ మిస్అండర్స్టాండింగ్స్ స్టార్ట్ అవుతాయి. అలాంటి మన ఎవ్రీడే కాన్వర్సేషన్స్ వెనుక ఉన్న ఎమోషన్స్ని ఒక్కరి సైడ్ నుంచి కాకుండా రెండు పర్స్పెక్టివ్స్ నుంచి చూడడానికి, ప్రతి చిన్న అనుభవానికి ప్రతి భావనకి వేదిక మన ఈ సిరీస్ అనువంత. At 7 p.m. every day, only on FM Rainbow 101.9.
1: FM Rainbow 101.9.

7:37:48 రెయిన్బో స్టూడియో క్లాక్లో అండ్ హెల్దీ మార్నింగ్స్ వింటున్నారు. ఇది ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.

రెయిన్బోతో జీవితం రంగులమయం. నేను మీ ఆర్జే సంతోష్. నిజంగా మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఆహారంలో బ్రేక్ఫాస్ట్కి ప్రత్యేక స్థానం ఉంది. రాత్రంతా ఆహారం తీసుకోకుండా ఉండడం వల్ల శరీరానికి కొంత నీరసంగా అనిపించినా ఉదయం తీసుకునే బ్రేక్ఫాస్ట్తో దానికి ఒక దీనిమంటారు వినిపించడం, అంటే ఒక ఎనర్జీ వస్తుందన్నమాట. అందుకే దీన్ని బ్రేక్ఫాస్ట్ అని పిలుస్తాం మనం. అయితే చాలామందికి బ్రేక్ఫాస్ట్ అనగానే పూరి, దోశ, వడ వంటి రుచికరమైన వంటకాలు గుర్తొస్తాయి. నిజంగా తెరుచుకుంటున్న నాకు కూడా ఇప్పుడు. సరే, అయితే వీటి రుచి అమోఘంగా ఉన్నప్పటికీ వీటిని తరచుగా తీసుకోవడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు అని చెప్తున్నారు హెల్త్ ఎక్స్పర్ట్స్. అధిక నూనెతో కూడిన ఆహారాలు మన జీర్ణక్రియ ఏదైతే ఉందో దానికి ఆటంకం కలిగించడమే కాకుండా దీర్ఘకాలంలో సమస్యలకు దారితీయొచ్చని కూడా చెప్తున్నారు అన్నమాట. అందుకు బదులుగా మనం ఈ స్ప్రౌట్స్ లేదా దీని ఏమంటారు వాటర్ వెజిటబుల్స్ లైక్ తర్వాత వాటర్ మెలాన్ లేదా క్యారెట్ జ్యూస్, బీట్రూట్ జ్యూస్, యాపిల్

దారితీయొచ్చని కూడా చెప్తున్నారు అనమాట. అందుకు బదులుగా మనం ఈ స్ప్రౌట్స్ లేదా దీని ఏమంటారు వాటర్ వెజిటబుల్స్ లైక్ సారీ అంతే, తర్వాత వాటర్ మెలాన్ లేదా క్యారెట్ జ్యూస్, బీట్రూట్ జ్యూస్, యాపిల్ ఇలాంటివి మనం తీసుకోవచ్చు. అన్నిటికంటే మించి మనం వాటర్ ఎక్కువగా త్రాగాలట. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. ఆ ఆరోగ్యాన్ని మనం మంచి ఆహారంతో మనం ఒకవేళ పంపిస్తే, సంస్కృతంలో ఒక శ్లోకం ఉంది, ఉదరం పూరయ్యేదర్థం అన్నైర్భాగం జలేనచ వాయోహ సంచారణార్థాయ చతుర్థం అవశేషయేతని. ఎక్కడో చదివాను ఏదో, నేను పుస్తకం చదువుతున్నప్పుడు ఇది కనిపించింది. దాని మీనింగ్ ఎంత బాగుందంటే, ఉదరం పూరయ్యేదర్థం అంటే సగం మనం అన్నంతో, అలాగే అన్నైర్భాగం జలేనచ నీటితోటి కొత్త భాగాన్ని, వాయోహ సంచారణార్థాయ అంటే రెస్పిరేషన్ కోసం కొంత భాగాన్ని, మిగతా భాగాన్ని మనం అలా వదిలేసేయాలట. అంటే అలా మెయింటైన్ చేస్తే చక్కటి హెల్త్ మన సొంతం అవుతుందండి. వింటూ ఉండండి, ఇది హెల్దీ మార్నింగ్స్ ఓన్లీ ఆన్ ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో జీవితం రంగులమయం. నేను మీ ఆర్జే సంతోష్.

0: FM Rainbow 101.9.
1: రెయిన్బో స్టూడియో క్లాక్లో అండ్ హెల్దీ మార్నింగ్స్ వింటున్నారు. ఇది ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో జీవితం రంగులమయం. నేను మీ ఆర్జే సంతోష్. నిజంగా మారుతున్న జీవనశైలి, బిజీ స్కెడ్యూల్ కారణంగా ఈ రోజుల్లో చాలామంది అనేక సమస్యలు ఎదుర్కొంటున్నాం. అలాగే రోజంతా ఆఫీస్లో, ల్యాప్టాప్లో లేదా కంప్యూటర్ స్క్రీన్ ముందు కూర్చోవడం, కంటిన్యూస్గా దాంట్లో చూడడం, ఎన్నో ప్రాబ్లమ్స్ మనకి ఫేస్ చేస్తున్నాం అన్నమాట. అయితే మనకి ఇలాంటి పరిస్థితుల్లో ఆరోగ్యంగా ఫిట్గా ఉండడం, అలాగే బరువుని కంట్రోల్లో ఉంచుకోవడం చాలా ముఖ్యం అంటున్నారండి. తినే ఆహారంతో పాటు శారీరక శ్రమపై కూడా శ్రద్ధ చూపించాలి. అయితే క్రమం తప్పకుండా వ్యాయామం, సమతుల్య ఆహారంతో మనం మన వెయిట్ని కంట్రోల్ చేసుకోవచ్చు. అయితే WHO ప్రకారం ప్రతి వ్యక్తి ప్రతిరోజు కనీసం, అంటే వారం క్యాలిక్యులేట్ చేసుకుంటే, 150 నిమిషాలు సాధారణమైన వ్యాయామాలైనా చేయాలి. లేదంటే ఒక 75 మినిట్స్ కొంచెం ఎక్కువగా ఉండే ఎక్సర్సైజెస్ మనం చేయాలట. వ్యాయామం చేయడం మొదటిసారి అయితే ఒక 20-30 మినిట్స్ అయితే సరిపోతుంది. నార్మల్ ఎక్సర్సైజెస్ చేస్తే సరిపోతుంది. ఆ తర్వాత క్రమక్రమంగా మన సమయం పెంచుకుంటూ పోతుంటే సరిపోతుంది అనమాట. అయితే 45-60 మినిట్స్, అంటే ఒక 1 అవర్కి, 45 నిమిషాల నుంచి 1 అవర్ వరకు మనం వ్యాయామం చేయొచ్చు అనమాట. ఇవన్నీ కూడా నా మాటలు కాదండో, హెల్త్ ఎక్స్పర్ట్స్ చక్కగా వాటిని క్యాలిక్యులేట్ చేసి మరీ చెప్తున్నారనమాట. అయితే ఇందులో ఏరోబిక్స్, నార్మల్ వాకింగ్, ఇలాంటి చిన్న చిన్న జాగింగ్స్ ఇలాంటివన్నీ ఉండేలాగా చేసుకోవాలి. ఒకేసారి నాకు వచ్చేసేయాలి, నా బాడీ షేప్ మంచిగా రావాలి అండ్ నేను బాగా కనిపించాలి అనుకుంటే మాత్రం అది కుదరదు. నెమ్మదిగా నెమ్మదిగా ఏదైనా సరే చేయాలి. ఇప్పుడు మనం ఏదైనా ట్రెక్కింగ్ చేస్తున్నాం అనుకోండి, నెమ్మదిగా ఎక్కుతాం కదా. మన ఇంట్లో మెట్లు ఎక్కుతున్నాం అనుకోండి, ఒకేసారి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళిపోలేం కదా, అలా అనమాట. సో ఇలాంటి వ్యాయామాలు, సమతుల్యమైన ఆహారం, తగినంత నిద్ర కూడా అవసరం అనమాట. ఎక్కువ వ్యాయామం చేయాలనుకునేవారు ట్రైనర్ లేదా వైద్యుడిని సంప్రదించి సలహాలు తీసుకోవాలి. ఏమంటారు, ఎన్ని సలహాలు ఇస్తున్నారో చూడండి మన కోసం, మన హెల్త్ ఎక్స్పర్ట్స్. రియల్లీ థ్యాంక్ఫుల్ టు దెమ్. ఏమంటారు, వింటూ ఉండండి సూపర్ హిట్ సాంగ్స్, తర్వాత న్యూస్ హెడ్లైన్స్ వింటారు. ఇది ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో జీవితం రంగులమయం.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు తమిళనాడులోను పర్యటిస్తారు. చెన్నైలో 13,000 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించి జాతికి అంకితం చేస్తారు. పూనామల్లి నుంచి వడపల్లిని వరకు 14.5 కిలోమీటర్ల మేర నిర్మించిన మెట్రో రైలు సేవలను మోదీ ప్రారంభిస్తారు. కాంగ్రెస్ తమ వైఫల్యాలను కప్పిపించుకునేందుకే ఎన్నికల సంఘం వంటి రాజ్యాంగ వ్యవస్థలను తప్పుపడుతోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. దేశవ్యాప్తంగా 6 స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమితోనే ఆ పార్టీ ప్రతికూల రాజకీయాలను ప్రజలు తిరస్కరించినట్లయిందని వ్యాఖ్యానించారు. ఆత్మనిర్భర్ భారత్ ఆశయానికి అనుగుణంగా భారత సాయుధ దళాల నిర్మాణం జరుగుతోందని, వ్యూహాత్మక విధానంలో మౌలిక మార్పులు వస్తున్నాయని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. జోధ్పూర్ ఎయిర్ఫోర్స్ స్టేషన్లో యుద్ద విమానాల విన్యాసాలను మంత్రి నిన్న తిలకించారు. ఎల్నినో ప్రభావం, వర్షాధార పరిస్థితులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు మంత్రులతో ప్రత్యేకంగా సమావేశమై చర్చిస్తారు. అనంతరం సచివాలయం నుంచి శాస్త్రవేత్తలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడతారు. పట్టభద్రులు అందరూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవాలని ఉప ముఖ్యమంత్రి మల్లో భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ ఓటర్లుగా పేరు నమోదు చేసుకోవాలని సూచించారు. కేంద్ర ఎన్నికల సంఘం పారదర్శకంగా బోగస్ ఓట్లను తొలగించడాన్ని వరుస ఓటములతో ఉన్న కాంగ్రెస్ భరించలేకపోతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ అసత్య ప్రచారం చేస్తుందని ఆరోపించారు. హైదరాబాద్ టు విజయవాడ జాతీయ రహదారిని 6+2 వరుసలుగా విస్తరించే పనులను త్వరలో ప్రారంభిస్తామని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. 12,073 కోట్ల రూపాయల వ్యయంతో హైవే విస్తరణ పనులు జరుగుతాయని తెలియజేశారు. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న గిరిజన సమస్యలపై చర్చించి పరిష్కరించేందుకు గిరిజన సలహా మండలి సమావేశాన్ని ఏర్పాటు చేయాలని మాజీ గవర్నర్ సిహెచ్ విద్యాసాగరరావు కోరారు. కోనేరు రంగారావు కమిటీ సిఫార్సులను అమలు చేయాలని, భూ పంపిణీ ప్రక్రియను వేగవంతం చేయాలని కోరుతూ గవర్నర్ శివప్రతాప్ శుక్లాకు వినతిపత్రం అందజేశారు. దసరా సెలవులు ఇవ్వడంతో హైదరాబాద్ బస్టాండ్లలో ప్రయాణికుల రద్దీ కొనసాగుతుంది. సొంతూర్లకు వెళ్లే ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా ఆర్టీసీ 7,000 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ దొరేట్ ఏఐఆర్ న్యూస్ అండర్స్కోర్ హెచ్వడిని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు ఇంతటితో సమాప్తం. తిరిగి ఈ ఉదయం 9 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

0: ఎఫ్ఎం రెయిన్బో 101.9.
1: ప్రతి చిన్నారికి తన భావాలను తెలియజేసే హక్కుంది, కానీ కొంతమంది పిల్లలకి తమ మనసులోని భావాలని తెలియచేయడానికి మాటలు మాత్రమే సరిపోవు. ఆటిజం అలాగే స్పీచ్ కి సంబంధించిన సమస్యలున్న పిల్లలకు చిత్రాలు, హావభావాలు అలాగే ప్రత్యేక పరికరాల ద్వారా మాటలకు మార్గం చూపేదే ఏఎసి, ఆగ్మెంటేటివ్ ఆల్టర్నేటివ్ కమ్యూనికేషన్. ప్రతి చిన్నారికి గొంతునిద్దాం, ఏఎసితో అనుబంధాన్ని పెంచుదాం. ఏఎసి అవేర్నెస్ మంత్ సందర్భంగా ఈ సమాచారాన్ని మీకు అందిస్తున్నారు ఆయిస్టర్ క్లినిక్ మరియు చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్, బేగంపేట్, హైదరాబాద్. కాంటాక్ట్ నంబర్ 9347766.
2: FM Rainbow 101.9. Somalay, swing.

8:16 రెయిన్బో స్టూడియో క్లాక్ లో అండ్ ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 పై మీరు వింటున్నారు హమ్మారా హైదరాబాద్. ఎస్, నిజంగా కామెడీ సీన్స్, మూవీలో కామెడీ సీన్స్ మనం చూస్తూ ఉంటాం కదా, అవి చూడటం వల్ల మనకి శారీరకంగా మానసికంగా ఎంతో అద్భుతమైన లాభాలు కలుగుతాయండి. నవ్వడం అనేది ఒక మంచి థెరపీ లాంటిది. కామెడీ సీన్స్ చూసి నవ్వినప్పుడు మన శరీరంలో ఎండోర్ఫిన్స్ అనే ఒక ఫీల్ గుడ్ హార్మోన్స్ విడుదలవుతాయట. ఇవి మానసిక ఒత్తిడి, స్ట్రెస్ని, ఆందోళనని తగ్గించడమే కాకుండా అది కూడా తక్షణమే తగ్గిస్తాయట. మనం మనస్ఫూర్తిగా నవ్వినప్పుడు ముఖం, మెడ, అలాగే శరీరంలోని ఇతర కండరాలకు మంచి వ్యాయామం కలుగుతుందన్నమాట. నవ్విన తర్వాత దాదాపు 45 నిమిషాల పాటు కండరాలు రిలాక్స్డ్గా ఉంటాయి. రోజంతా ఆఫీస్ లేదా ఇంటి పనులలో అలసిపోయినప్పుడు కొద్దిసేపు కామెడీ సీన్స్ చూస్తే మైండ్ రీఫ్రెష్ అయిపోతుంది. ఇట్టే అది నీరసాన్ని దూరం చేసి రోజును ఉత్సాహంగా మారుస్తుంది. నిజంగా కుటుంబ సభ్యులు లేదా స్నేహితులతో కలిసి కామెడీ సీన్స్ చూడడం అందరి మధ్య నవ్వులు వికసించి బంధాలు మరింత బలపడతాయన్నమాట. చూసారా హాస్యానికి ఎంత పవర్ ఉందో. నవ్వుతూ ఉండాలి, హాయిగా నవ్వుతూ ఉండాలి, మనస్ఫూర్తిగా నవ్వుతూ ఉండాలి. ఏదో ఫేక్ స్మైల్ లేదా మనం సెల్ఫీ తీసుకున్నప్పుడు నవ్వుతాం చూడండి, హాయిగా ఏదో మనకి ఏంటో ఒక ఉత్సాహం అన్నమాట. నాకేదో దొరికింది ఆశ్చర్యంగా నవ్వటం, దీని ఏమంటారు ఉత్సాహంగా నవ్వటం, ఎంతూజియాస్టిక్గా నవ్వటం, అలా అలవాటు చేసుకోవాలంటారు. ఏమంటారు వింటూ ఉండండి. ఇది హమ్మారా హైదరాబాద్ ఉన్నయన్ ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం.

0: ఒక మంచి పుస్తకం మనకు ఒక కొత్త ప్రపంచాన్ని పరిచయం చేస్తుంది,
1: ఒక కొత్త ఆలోచనను అందిస్తుంది,
0: ఒక కొత్త అనుభూతిని మనలో నింపుతుంది.

0: మీకు నచ్చిన పుస్తకం, మీకు ఇచ్చిన ఆ అందమైన అనుభూతిని మా శ్రోతలతో పంచుకోవాలనుకుంటున్నారా?
1: ఎఫ్ఎం రెయిన్బో మీకు అందిస్తున్న ప్రత్యేక అవకాశం రీడ్ విత్ రెయిన్బో.
0: 15 నుంచి 25 ఏళ్ల మధ్య వయసున్న వారెవరైనా మీరు చదివిన పుస్తకం గురించి
1: మీ అనుభూతిని
0: మీ మాటల్లో
1: మా శ్రోతలతో పంచుకోండి.
0: మీ పేరు, మొబైల్ నెంబర్ వివరాలను
1: readwithrainbow2026@gmail.com కు పంపండి.
0: మీ రీడింగ్ జర్నీ
1: మీ మాటల్లో మన శ్రోతల ముందుకు. పుస్తకంతో మీ ప్రయాణాన్ని
0: రెయిన్బోతో పంచుకోండి.
1: రీడ్ విత్ రెయిన్బో.
0: రీడ్ విత్ రెయిన్బో.
2: FM Rainbow 101.9.

8:42 రెయిన్బో స్టూడియో క్లబ్లో అండ్ ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 పై మీరు వింటున్నది హమ్మార హైదరాబాద్. సంగీతం కేవలం నేపథ్య శబ్దం మాత్రమే కాదండి, అది మన శరీరంలో మనసులో మార్పులని ప్రేరేపిస్తుంది. అది మనల్ని ప్రతిరోజు ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది సంగీతం. ఇష్టమైన పాటల్ని వినటం వల్ల మెదడులో డొపమైన్ అనే రసాయనం విడుదలయ్యి ఆనందం, సంతృప్తి భావనలు మనకి కలిగిస్తాయన్నమాట. ఆందోళనకి ప్రధాన కారణమైన హార్మోన్స్ ఏవైతే ఉంటాయో వాటి స్థాయిలని తగ్గిస్తుంది. ఉత్సాహభరితమైన సంగీతం శారీరక అలసటిని తగ్గించి మరింత శక్తితో, ఓర్పుతో మనం ఏదైనా సాధించడానికి అన్ని కాలాల్లో కూడా చక్కగా అది ఉపయోగపడుతుందన్నమాట. అయితే మీకు విషయం తెలుసా, 6వ నిజాం కాలంలో ఆల్బర్ట్ అబిద్ అనే యోధుడు ప్యాలెస్ టాకీస్ దగ్గర ఒక షాప్ పెట్టుకున్నాడట. దానికి అబిద్ అండ్ కంపెనీ అనే పేరు పెట్టారు. కాలక్రమంలో ఆ ప్రాంతం కాస్త అబిడ్స్ లాగా మారిపోయిందనమాట. అంటే మన అప్నా హమారా హైదరాబాద్లో ఎన్నెన్నో ఇలాంటి హిస్టారికల్ ప్లేసెస్ ఉన్నాయి. వాటి నేమ్స్ వెనకాల చిన్న చిన్న స్టోరీస్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయన్నమాట. సో ఇట్లా ది అబిడ్స్ ఇలాంటివన్నమాట మనం తెలుసుకుందాం. ఇంకా వింటూ ఉండండి, ఇది హమారా హైదరాబాద్ ఓన్లీ ఆన్ ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం.

8:54 రెయిన్బో స్టూడియో క్లాక్ లో అండ్ హమారా హైదరాబాద్ వింటున్నారు. ఇది ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. నిజంగా మనం ఏ పని చేస్తున్నా ఎప్పుడు మొదలుపెట్టినా అందులో క్వాలిటీ ఉండేలాగా మనం చూసుకోవాలండి. ఉదాహరణకి పిల్లల హోంవర్క్లు, యువత చదువుకునే సమయంలో క్వాలిటీతో ఎంతసేపు చదివారు అన్నది లెక్క. దానివల్ల కలిగే ఆనందం, సంతృప్తి అనుభవిస్తేనే తెలుస్తుంది. అందుకని చేసే వర్క్లో క్వాలిటీ తప్పనిసరిగా ఉండేలాగా మనం ప్లాన్ చేసుకుంటే, అందుకు తగిన సాధనలు ప్రణాళికలు వేసుకుంటే ఇక ఆల్ హ్యాపీస్ అండి. అయితే ఇంకొక కొత్త విషయం, గోల్కొండ నవాబుల కాలంలో సైనికులు భోజనం కోసం ఏర్పాటు చేసిన లంగర్ ఖానా కాలక్రమేణా లంగర్ హౌజ్ లాగా మారిందనమాట. అయితే అప్పట్లో గోల్కొండ నుంచి సైనికులు ఇక్కడికి వచ్చి భోజనాలు చేసి వెళ్ళేవారట. ఎన్ని విశేషాలు ఉన్నాయో కదా, వింటూ ఉండండి. ఇది హమారా హైదరాబాద్ ఓన్లీ ఆన్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు చెన్నైలో పర్యటిస్తారు. 13,000 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులను ప్రారంభిస్తారు. 4,900 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన చెన్నై మెట్రో రైల్ ప్రాజెక్టు సేవలను ప్రధానమంత్రి జెండా ఊపి ప్రారంభిస్తారు. పోరూర్ బైపాస్ స్టేషన్ నుంచి పూనామల్లి బైపాస్ స్టేషన్ వరకు చెన్నై మెట్రోలో మోదీ ప్రయాణిస్తారు. దేశ రాజధాని ఢిల్లీలో శాంతి భద్రతల దృష్ట్యా ట్రాఫిక్ ఆంక్షలపై ఢిల్లీ పోలీసులు కీలక ప్రకటన చేశారు. ఈ ఉదయం 6 గంటల నుంచి ఈరోజు కూడా దారి మళ్లింపులు అమల్లో ఉంటాయని తెలిపారు. ప్రజలు అనవసర ప్రయాణాలను మానుకోవాలని, ట్రాఫిక్ ఆంక్షలు సడలింపులు ఎప్పటికప్పుడు పరిస్థితిని బట్టి మారుతుంటాయని స్పష్టం చేశారు. ఢిల్లీలో భద్రతల కారణాల దృష్ట్యా నిన్న మూసివేసిన 45 మెట్రో స్టేషన్లను ఇవాళ తిరిగి తెరిచారు. అధికారులు ప్రవేశ నిష్క్రమణ ద్వారాలను తెరిచామని ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ ప్రకటించింది. ఎల్లీలో సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో రానున్న 8 నెలలు అత్యంత కీలకమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. విద్యుత్ను పొదుపుగా వాడుకోవాలని సూచించారు. పగడుబందీ కార్యాచరణ ప్రణాళికను రూపొందించి అమలులో ప్రజలను భాగస్వాములు చేయాలని అధికారులను ఆదేశించారు. 2027లో జనాభా గణనను పూర్తి చేసిన మొదటి రాష్ట్రంగా నిలవాలని మిజోరం లక్ష్యంగా పెట్టుకుంది. 16 షెడ్యూల్డ్ కులాలతో పాటు రాష్ట్రంలో నివసిస్తున్న శరణార్థులను కూడా జనాభా లెక్కల్లో చేర్చనున్నట్లు అధికారులు తెలియజేశారు. మహారాష్టలో కరువుతో దెబ్బతిన్న రైతులకు దీపావళికి ముందే నష్టపరిహారం అందేలా చూడాలని అధికారులను కేంద్రం ఆదేశించింది. కరువు ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన కేంద్ర బృందం బిడ్ జీడ్ కలెక్టరేట్లో సమీక్షా సమావేశం నిర్వహించింది. పంట నష్టం అంచనా డేటాను క్షేత్రస్థాయి వాస్తవాలతో సరిపోల్చుకుని సహాయక చర్యలు వేగవంతం చేయాలని ఆదేశించింది. ఫిట్ ఇండియా సండేస్ ఆన్ సైకిల్ డ్రైవ్ 94వ ఎడిషన్ను ఈ ఉదయం వారణాసిలో నిర్వహించారు. నమోఘాట్ నుంచి సంపూర్ణానంద సంస్కృత విశ్వవిద్యాలయం దీక్షా మండపం వరకు ఈ ఉదయం 6 గంటలకు ఈ ర్యాలీ ప్రారంభమైంది. చురుకైన జీవనశైలిని అలవర్చుకోవడానికి, సైక్లింగ్ను ప్రోత్సహించడానికి ఫిట్ ఇండియా సండేస్ ఆన్ సైకిల్ డ్రైవ్ను కేంద్రం నిర్వహిస్తోంది. ప్రస్తుతం 90% ఉన్న బ్యాంకుల రోజువారీ నగదు నిల్వల నిష్పత్తిని ఈ నెల 16వ తేదీ నుంచి 99% పెంచాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్ణయించింది. బ్యాంకింగ్ వ్యవస్థలోని ప్రస్తుత ద్రవ్య లభ్యత పరిస్థితిని సమీక్షించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకుంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ దురేడ్ AIRNews_HVDని ఫాలో అవ్వండి. AIRNews హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు ఇంతటితో సమాప్తం. తిరిగి ఈ ఉదయం 10 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

0: ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 పై మీరు వింటున్నది హమారా హైదరాబాద్. చిన్నప్పటి నుంచి సృజనాత్మకతకి ఎక్కువ ప్రాధాన్యతిస్తూ భారతీయ సంస్కృతి సంప్రదాయాల పట్ల అమితమైన గౌరవాభిమానాల్ని చూపిస్తూ, విశేషంగా పండుగల విశిష్టతను తెలుసుకుంటూ తన సొంత అనుభవాల్ని జోడిస్తూ కవయిత్రిగా ఎన్నో కవితలను రాసి తమదైన బాణీని సొంతం చేసుకున్న ఎర్రగుంట సుజాత ప్రసాద్ గారు ఇవాళ మన రెయిన్బో స్టూడియోకి అతిథిగా వచ్చేశారు. మరి నవరాత్రుల విశిష్టత గురించి మరిన్ని విశేషాలు వారిని అడిగి మనం తెలుసుకుందాం. నమస్కారం సుజాత గారు.
1: నమస్కారం అండి.
0: సో మీరు?
1: నా పేరు వై సుజాత ప్రసాద్, లచ్చపేట ఊరు నుండి వచ్చాను.
0: మీ క్లుప్తంగా మీ కుటుంబ పరిచయం.
1: మా అమ్మ నాన్న వరంగల్, అమ్మ లక్ష్మి గారు, నాన్న మల్లయ్య గారు. మా వారి పేరు ప్రసాద్. నాకు ఇద్దరు బాబులు, వేణుగోపాల్ అండ్ తిరుమల్.
0: మేడం, ఇప్పుడు బ్రతుకమ్మ పండుగ ఎక్కడ ఎప్పుడు మొదలైందో మా శ్రోతలకు వివరిస్తారా?
1: తప్పకుండా.

బతుకమ్మ పండుగ పుట్టుకపై చరిత్రకారుల్లో రెండు ప్రధాన వాదనలు ఉన్నాయి. ఎక్కడ మొదలైంది అంటే, ఈ పండుగ తెలంగాణ నేలపైనే ముఖ్యంగా వరంగల్ ప్రాంతంలో మొదలైందని చరిత్ర చెబుతోంది. వేములవాడ చాళుక్య కాలంలో క్రీస్తు శకం రాజు వసంతుని భార్య బతుకమ్మ అనే ఆమె కోసం ఈ పండుగ మొదలైందని ఒక కథ చెబుతారు. మరొక బలమైన వాదన, 1000 సంవత్సరాల క్రితం వరంగల్ని పాలించిన కాకతీయుల కాలంలో స్త్రీలు యుద్ధంలో వీరమరణం పొందిన తమ భర్తలు అన్నదమ్ములు తిరిగి బతకాలని బతుకమ్మ అనే దేవిని వేడుకోవడం నుండి ఈ పండుగ పుట్టిందని ప్రశస్తం. కాబట్టి ఇది ఏ రాష్ట్రం నుండి దిగుమతి అయిన పండుగ కాదు, తెలంగాణ గడ్డపైన పుట్టిన స్వచ్ఛమైన తెలంగాణ పండుగ. ఎప్పుడు మొదలైంది అంటే, ఖచ్చితమైన సంవత్సరం లేదు కానీ దాదాపు 1000 ఏళ్ల క్రితం నుండే ఈ పండుగ ఉందని చరిత్రకారులు అంటారు. ఇది పంటల పండుగ. వర్షాకాలం చివరిలో శరదృతువు మొదట్లో

0: షరతు మొదట్లో వచ్చేది.
1: అయితే చాలా చక్కగా వివరించారు మేడం. ఇప్పుడు ఈ బ్రతుకమ్మ పండుగ సందర్భంలో ఉయ్యాలో అండ్ అలాగే చందమామ అంటూ పాడటం వెనుకుల్ల రహస్యం ఏంటో మీరు చెప్పగలుగుతారా?

0: దాదాపు ఇది 1000 ఏళ్ల క్రితం నుండే ఈ పండుగ ఉందని చరిత్రకారులు అంటారు. ఇది పంటల పండుగ. వర్షాకాలం చివర్లో శరదృతువు మొదట్లో వచ్చే మహాలయ అమావాస్య రోజున మొదలై 9 రోజుల పాటు దుర్గాష్టమి వరకు జరుపుకుంటారు. అంటే సెప్టెంబర్ అక్టోబర్ నెలలో. సింపుల్గా చెప్పాలంటే పండుగ పుట్టింది వరంగల్ గడ్డపై. పుట్టిన కాలం కాకతీయుల కాలం 1000 ఏళ్ల క్రితం. జరుపుకునేది ప్రతి ఏటా దసరా ముందు వచ్చే 9 రోజులు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో దీనికి గుర్తింపు లేదు, కానీ గత ప్రభుత్వము దీన్ని రాష్ట్ర పండుగగా ప్రకటించడంతో ప్రపంచమంతా బ్రతుకమ్మ గొప్పతనం తెలిసింది.
1: మరిన్ని విశేషాలు తెలుసుకుందాం మేడం, మిమ్మల్ని అడిగి తెలుసుకుంటాం.

0: ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మనం హమారా హైదరాబాద్లో ఉన్నాం. ఇవాళ మన స్టూడియోలో ఎర్రగుంట సుజాత ప్రసాద్ గారు మనతో పాటు ఉన్నారు. మేడం, ఇప్పుడు మనం బ్రతుకమ్మ పండుగ సమయంలో ఉయ్యాలో బ్రతుకమ్మ బ్రతుకమ్మ ఉయ్యాలో అంటూ చందమామ అంటూ పాడుతూ ఉంటారు. మహిళలంతా కూడా ఇలా చుట్టూ తిరుగుతూ బ్రతుకమ్మ చుట్టూ తిరుగుతూ పాడుతూ ఉంటారు కదా. అయితే ఉయ్యాలో అంటూ చందమామ అంటూ పాడటం వెనుక ఉన్న రహస్యం ఏంటో మాకు చెప్పగలుగుతారా?
1: చెప్తానండి. ఉయ్యాలో అని పాడడం వెనుక చాలా పెద్ద రహస్యమే ఉంది. అది ఒక పదం కాదు, ఒక తత్వం అని చెప్పవచ్చు. ఉయ్యాల జీవితానికి ప్రతీక. ఉయ్యాల అంటే ఊగడం. మన జీవితం కూడా సుఖదుఖాల మధ్య ఉయ్యాలలాగా ఊగుతూ ఉంటుంది. ఎంత ఎత్తు ఎగిరినా చివరికి మధ్యకు రావాలి అనే జీవిత సత్యాన్ని ఉయ్యాల గుర్తు చేస్తుంది. బతుకమ్మ బతుకు కూడా అంతే అని చెప్పడమే ఉయ్యాలో. అమ్మను నిద్రపుచ్చే జోలపాట అని చెప్పవచ్చు. పాతకథ ప్రకారము గౌరమ్మ పార్వతీదేవి అలిగి పుట్టింటికి వచ్చిందట. ఆమెను ఉజ్జగించి మళ్ళీ నిద్రపుచ్చి అత్తగారింటికి పంపడానికి ఆడబిడ్డలు బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో అని జోలపాట పాడతారట. ఇది ఒక అమ్మను ఉయ్యలలో ఊపుతూ పాడే లాలిపాట అని కూడా చెప్పవచ్చు. ప్రకృతితో లయం కావడం అని కూడా చెప్పవచ్చు. బతుకమ్మ ఆడేటప్పుడు ఆడవాళ్ళు వలయాకారంలో తిరుగుతూ ముందుకు వెనక్కు ఊగుతారు. ఆ ఊపుకు ఆ లయకు ఉయ్యాలో అనే పదము ఒక తాళం లాంటిది. డోలు వాయిద్యం లేకుండానే ఆ పదమే వారికి తాళం వేస్తుందని చెప్పవచ్చు. శాస్త్రీయ రహస్యం ఏంటంటే ఉయ్యాలో అని సాగదీసి పాడేటప్పుడు ఊపిరితిత్తులు పూర్తిగా ఖాళీ అయి మళ్ళీ గాలితో నిండుతాయి. ఇది ఒక రకమైన ప్రాణాయామం లాంటిదని చెప్పవచ్చు. తొమ్మిది రోజులు పాటు ఇలా పాడడం వల్ల ఆడవాళ్లకు ఆరోగ్యం ఉత్సాహం వస్తాయి.
0: మేడం, మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. అయితే ఇప్పుడు అంటే ఈ 9 రోజుల బ్రతుకమ్మ పేర్లు, అలాగే చివరి రోజున ప్రత్యేకత గురించి కూడా మిమ్మల్ని అడిగి తెలుసుకుంటాం మేడం ఈ పాట తర్వాత.

0: ఏది మామా తిండానికి పోదామంటే ఏ బిర్యానీయో మండియో అనుకుంటే ఈ అజీ ప్లేస్కి పట్టుకొచ్చినావు.
1: వింటేజ్ బార్స్ అన్ని ఇట్లనే ఉంటాయి మచ్చా, ఎప్పుడు తిన్నదే ఏం తింటావు? ఇక్కడ టమాటర్ కాట్ మస్త్ ఉంటుంది.
0: అదేంది మామా నేను ఎప్పుడు వినలేదు.
1: ఇదిగో ఆర్డర్ వచ్చేసింది, ముందు తిని చెప్పు ఎట్లుందో.
0: కిరాకుంది మామా, ఈ ప్లేస్లు ఈ డిష్లు ఎట్లా తెలుస్తాయి మామా నీకు? ఇవన్నీ
1: జష్నే హైదరాబాద్, జష్నే హైదరాబాద్.

0: ಎಫ್ಎಂ ರೇನ್ಬೋ 101.9
1: ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 పై మీరు వింటున్నది హమారా హైదరాబాద్. ఇవాళ మన స్టూడియోలో ఎర్రగుంట సుజాత ప్రసాద్ గారు మన రెయిన్బో స్టూడియోలో అతిథిగా వచ్చేశారు. బ్రతుకమ్మ పండుగ విశేషాలని వారిని మనం అడిగి తెలుసుకుంటున్నాం. అయితే మేడం, ఇప్పుడు బ్రతుకమ్మ అంటే అర్థం ఏమిటి, ఈ పండుగను జరుపుకునే విధానాన్ని మీరు వివరిస్తారా?
2: బతుకమ్మ అంటే బతుకునిచ్చే అమ్మ అని అర్థం. ఇది ప్రకృతిని, స్త్రీత్వాన్ని, జీవాన్ని పూజించే పండుగ. తెలంగాణ ఆడబిడ్డలు తమ కుటుంబము ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని, బతకాలని, ప్రకృతి పచ్చగా ఉండాలని గౌరమ్మను పూజిస్తారు. ఇది 9 రోజుల పాటు జరుపుకునే తెలంగాణ సాంస్కృతిక పండుగ.
1: మరిన్ని విశేషాలు తెలుసుకుంటాం మేడం. ఇంకోటి ఏంటంటే, మా అంటే ఈ పండుగ విశిష్టతలో 9 రోజుల బ్రతుకమ్మల పేర్లు, అలాగే చివరి రోజు ప్రత్యేకత ఏమిటనేది మిమ్మల్ని అడిగి తెలుసుకుంటాం మేడం.

0: ఇప్పుడు వినండి, మెరుగైన వినికిడితో ఆత్మవిశ్వాసం మీ సొంతం అనే శీర్షికపై డాక్టర్ మనుశ్రుత్ గారి వ్యాఖ్యానం.
1: ఇంప్లాంట్ సర్జన్ డాక్టర్ మనుశ్రుత్ గారు సమర్పించు ప్రత్యేక ప్రాయోజిత కార్యక్రమం మెరుగైన విరికిడితో ఆత్మవిశ్వాసం మీ సొంతం. అపాయింట్మెంట్ కోసం సంప్రదించండి డాక్టర్ మనుశ్రుత్, ఈఎన్టీ మరియు కాక్లియర్ ఇంప్లాంట్ సర్జన్, అపోలో హాస్పిటల్స్, జూబ్లీ హిల్స్, హైదరాబాద్. ఫోన్ నంబర్ 9030611108. నంబర్ మరోసారి 9030611108.
2: డాక్టర్ గారు, మరి హియరింగ్ ఇంప్లాంట్స్ అంటే ఏమిటి?
3: సో హియరింగ్ ఇంప్లాంట్స్ అంటే డివైసెస్ మనం సర్జరీ చేసి మన ఇయర్ లోపల కానీ అండ్ మన స్కల్ మీద దాన్ని ప్లేస్ చేసి ఒక చిన్న ఎలక్ట్రోడ్ ద్వారా డైరెక్ట్లీ ఇయర్ నర్వ్ ని స్టిమ్యులేట్ చేస్తాం వయా ద కాక్లియా. సో దీనివల్ల మనకి హియరింగ్ ఇంప్రూవ్ అవుతుంది.
2: డాక్టర్ మనుశ్రుత్ గారు, హియరింగ్ ఇంప్లాంట్స్ ఎన్ని రకాలుగా ఉంటాయి?
3: సో హియరింగ్ ఇంప్లాంట్స్ మెయిన్లీ రెండు రకాలుగా ఉంటాయి. ఒకటైతే మనం కాక్లియర్ ఇంప్లాంట్స్ అంటాం, అవి మెయిన్లీ నర్వ్ వీక్నెస్ ఉన్న వాళ్ళకి, ప్రొఫౌండ్ డెఫ్నెస్ ఉన్న వాళ్ళకి అవుతుంది, అంటే చిన్నపిల్లలు కానీ అడల్ట్స్ కానీ. ఇంకోటి బోన్ యాంకర్ డివైసెస్ అంటాం, అంటే నర్వ్ బాగానే ఉంటుంది కానీ వాళ్ళకి ఇయర్ డ్రమ్ గానీ ఇయర్ బోన్స్ లో గానీ ప్రాబ్లం ఉన్నప్పుడు అది బోన్ కండక్షన్ ద్వారా హియరింగ్ ని ఇస్తుంది పేషెంట్స్.
2: డాక్టర్ గారు, మరి చిన్న వయసులో హియరింగ్ లాస్ ఉన్న వాళ్ళకి కాక్లియర్ ఇంప్లాంట్ చేస్తే వెంటనే వాళ్ళకి ఉన్న మాట్లాడడంలో సమస్యలు కానివ్వండి, భాష సమస్యలు కానివ్వండి, రిస్టోర్ అయ్యే అవకాశం ఉంటుందా?
3: సో చిన్నపిల్లలకి ఒకవేళ బై బర్త్ డిఫెక్ట్ ఉంది, అంటే కంజెనిటల్ హియరింగ్ లాస్ ఉన్నప్పుడు, సివియర్ హియరింగ్ లాస్ ఉన్నప్పుడు వాళ్ళకి ఏ స్పీచ్ డెవలప్మెంట్ ఉండదు. సో వాళ్ళకి ఎంత అర్లీగా మనం డిటెక్ట్ చేసి కాక్లియర్ ఇంప్లాంట్ చేస్తే వాళ్ళకి వెంటనే సౌండ్ పర్సెప్షన్ వస్తుంది అండ్ దాన్ని బట్టి వాళ్ళ స్పీచ్ కూడా డెవలప్ అవుతుంది. ఇది మనం ఎంత తొందరగా చేస్తే అంత బెటర్. సో ఈవెన్ యాజ్ యంగ్ యాజ్ మనం 6 months 7 months కూడా కాక్లియర్ ఇంప్లాంట్స్ చేయవచ్చు.
2: అలాగే డాక్టర్ గారు, బోన్ యాంకర్డ్ హియరింగ్ ఇంప్లాంట్ అంటారు కదా, దీని అవసరం ఎప్పుడు ఉంటుంది?
3: సో బోన్ యాంకర్డ్ హియరింగ్ ఇంప్లాంట్ మనకి మెయిన్లీ 2 conditions లో వస్తుంది. ఒకటైతే ఇయర్ అట్రేషియా అంటాం, అంటే చాలా పిల్లలకి బై బర్త్ ఇయర్ కెనాల్ ఉండదు, అంటే వాళ్ళకి బయట నుంచి ఇయర్ షేప్ కూడా చేంజ్ ఉండొచ్చు అండ్ వాళ్ళకి మామూలు హియరింగ్ ఎయిడ్స్ కానీ పెట్టడానికి అవకాశం ఉండదు. సో బోన్ యాంకర్డ్ ఇంప్లాంట్ లో మనం డివైస్ ని డైరెక్ట్ స్కల్ బోన్ కి యాంకర్ చేస్తే బయట ఒక స్పీచ్ ప్రాసెసర్ ద్వారా సౌండ్స్ వైబ్రేషన్ లో కన్వర్ట్ అయి హియరింగ్ కి సప్లై చేస్తుంది. ఇంకో కండిషన్ ఏమంటే, ఒకవేళ మనకి చాలా క్రానిక్ ఇయర్ ఇన్ఫెక్షన్స్ వల్ల హియరింగ్ సరిగా లేనప్పుడు కూడా బోన్ యాంకర్ డివైసెస్ వాడచ్చు.
2: డాక్టర్ మనుశ్రుత్ గారు, మిడిల్ ఇయర్ ఇంప్లాంట్ అని కూడా వింటూ ఉంటాం, దీన్ని ఎప్పుడు వాడతారు?
3: సో మిడిల్ ఇయర్ ఇంప్లాంట్స్ మనకి 2 రకాలుగా ఉంటాయి. ఒకటైతే మనం ప్యాసివ్ ఇంప్లాంట్స్ అంటాం, అంటే మనకి ఇయర్ లో ఉన్న చిన్న బోన్స్ ఉంటాయి, ఆ బోన్స్ లో ఏమైనా డ్యామేజ్ అయినప్పుడు, హియరింగ్ సరిగా లేనప్పుడు మనం టైటేనియం ఇంప్లాంట్స్ లోపల పెట్టి సర్జరీతో ఆ హియరింగ్ రిస్టోర్ చేయవచ్చు. ఇవి మనం ఆటోస్క్లెరోసిస్ గానీ లేదంటే క్రానిక్ ఇయర్ డిజీజ్ గానీ ఈ సర్జరీస్ లో చేస్తాం అండ్ ఈ ప్రొసీజర్ ని ఆసిక్యులోప్లాస్టీ అంటాం. సో ఆసిక్యులోప్లాస్టీలో స్పెసిఫిక్ గా మనం టైటేనియం ఇంప్లాంట్స్ వాడి హియరింగ్ ని రిస్టోర్ చేయవచ్చు.
2: డాక్టర్ మనుశ్రుత్ గారు, సాధారణంగా మన శరీరంలో కృత్రిమంగా పెట్టే ఏ డివైస్ అయినా కానివ్వండి, స్టెంట్ కానివ్వండి, పేస్ మేకర్ కానివ్వండి, వీటన్నిటికీ ఒక లైఫ్ టైం అంటూ ఉంటుంది, తర్వాత బ్యాటరీ చేంజ్ చేయాలి, తీయాలి అంటారు. అలాగే ఈ ఇంప్లాంట్లకి కూడా ఏమన్నా లైఫ్ టైం ఉంటుందా?
3: సో కాక్లియర్ ఇంప్లాంట్స్ కి మనం బ్యాటరీ తీయడం అయితే ఏం అవసరం పడదు, కానీ అది ఒక ఇన్స్ట్రుమెంట్ కాబట్టి మనం ఏమంటామంటే అట్లీస్ట్ ఒకవేళ చిన్నపిల్ల less than 5 years కి మనం ఇంప్లాంట్ చేస్తే వాళ్ళ లైఫ్ టైంలో మేబీ ఇంకోసారి సర్జరీ అవసరం పడవచ్చు. అది వేరే వేరే రీజన్స్ కోసం. ఒకటైతే డివైస్ ఇట్ సెల్ఫ్ ఫెయిల్ కావచ్చు, అది చాలా రేర్. సెకండ్ ఏమంటే టెక్నాలజీ చేంజ్ అయితే, లైక్ రీసెంట్లీ లాస్ట్ వీకే ఒక కంపెనీ యూరోప్ లో టోటలీ ఇంప్లాంటబుల్ డివైస్ అనౌన్స్ చేసింది, అంటే కాక్లియర్ ఇంప్లాంట్ మొత్తానికి దాని మైక్రోఫోన్ తో పాటు స్పీచ్ ప్రాసెసర్ తో పాటు ఇన్విజిబుల్ గా స్కిన్ కింద ప్లేస్ చేసేస్తాం. సో ఈ డివైసెస్ కూడా ఇండియాకి వస్తాయి.
2: డాక్టర్ గారు, చాలా స్మార్ట్ హియరింగ్ ఎయిడ్స్ ఉన్నప్పటికీ మనం కాక్లియర్ ఇంప్లాంట్ల గురించి, హియరింగ్ ఇంప్లాంట్ల గురించి మాట్లాడుకుంటున్నాం, అవి ఉండగా వీటి అవసరం ఏమిటి అంటే మీరేం చెప్తారు?
3: సో హియరింగ్ ఎయిడ్స్ మనకు ఓన్లీ ఒక సర్టన్ లెవెల్ వరకే యాంప్లిఫికేషన్ ఇవ్వగలుగుతాయి, అంటే ఒక 50-60 decibels వరకే నర్వ్ వీక్నెస్ ఉన్నప్పుడు యాంప్లిఫై చేయగలుగుతాయి. కానీ ఆ లాస్

0: దాటితే మన ఇయర్లో ఉన్న కాక్లియాలో ఉన్న లోపల చిన్న హెయిర్ సెల్స్ సౌండ్ని రిసీవ్ చేయలేదు. సో మనం ఈ యాంప్లిఫికేషన్ బైపాస్ చేసి డైరెక్ట్ ఎలక్ట్రికల్ స్టిమ్యులేషన్ అవసరం పడుతుంది. సో చాలామంది అడల్ట్స్ ఏజ్ రిలేటెడ్ హియరింగ్ లాస్ తో ఉంటారు అండ్ వాళ్ళు హియరింగ్ ఎయిడ్స్ మీద ఉంటారు కొన్ని సంవత్సరం కోసం, అండ్ తర్వాత కంప్లైంట్ చేస్తారు ఇప్పుడు మాకు వినపడట్లేదు ఎన్ని హియరింగ్ ఎయిడ్స్ చేంజ్ చేసినా కూడా. అంటే అదొక రెడ్ ఫ్లాగ్, మనకి లాస్ ఎక్కువ అయిపోయినట్టు. అండ్ అప్పుడు మనం కాక్లియర్ ఇంప్లాంట్స్ కి ట్రాన్సిషన్ చేయాలి.
1: ప్రముఖ ఈఎన్టీ మరియు కాక్లియర్ ఇంప్లాంట్ సర్జన్ డాక్టర్ మనుశ్రుత్ గారు సమర్పించిన ప్రత్యేక ప్రాయోజిత కార్యక్రమం మెరుగైన వినికిడితో ఆత్మవిశ్వాసం మీ సొంతం. అపాయింట్మెంట్ కోసం సంప్రదించండి డాక్టర్ మనుశ్రుత్, ఈఎన్టీ మరియు కాక్లియర్ ఇంప్లాంట్ సర్జన్, అపోలో హాస్పిటల్స్, జూబ్లీ హిల్స్, హైదరాబాద్. ఫోన్ నంబర్ 9030631108, నంబర్ మరోసారి 9030631108.

0: आकाशवाणी हैदराबाद एफएम रेनबो 101.9 पर मेरे विंटున్నది हमारा हैदराबाद ఇవాల్టి మన हमारा हैदराबाद లో అతిథిగా వచ్చేసారు ఎర్రగుంట సుజాత ప్రసాద్ గారు. మేడం, ఇప్పుడు బతుకమ్మ పండుగ విశేషాల గురించి మీరు మాకు చెప్తున్నారు, చక్కగా అంతా వివరిస్తున్నారు. అయితే ఇప్పుడున్న కాలంలో 9 రోజుల బతుకమ్మ పేర్లు, అలాగే చివరి రోజున్న ప్రత్యేకత ఏమిటో మాకు చెప్తారా?
1: చెప్తానండి. 9 రోజుల బతుకమ్మ పేర్లు 9 ఉంటాయి సార్. ఇంగిలి పూల బతుకమ్మ అని, 2వ రోజు అటుకుల బతుకమ్మ అని, 3వ రోజు ముద్దపప్పు బతుకమ్మ అని, 4వ రోజు నానబియ్యం బతుకమ్మ అని, 5వ రోజు అట్ల బతుకమ్మ అని, 6వ రోజు అలిగిన బతుకమ్మ అని, 7వ రోజు వేపకాయల బతుకమ్మ అని, 8వ రోజు వెన్న ముద్దల బతుకమ్మ అని, 9 రోజులు సద్దుల బతుకమ్మ అంటారు. చివరి రోజు సద్దుల బతుకమ్మ అత్యంత ముఖ్యమైనది. ఆ రోజు పెద్దల పెద్ద బతుకమ్మను చేసి చెరువులో నిమజ్జనం చేసి 9 రకాల సద్దులు కూడా పంచుకుంటాం.
0: అయితే ఇప్పుడు ఈ పండుగను విశేషమైన పువ్వులతో పేర్చి ఆడటం వెనుకున్న ప్రత్యేకత ఏంటనేది మనం మరి కాసేపట్లో మిమ్మల్ని అడిగి తెలుసుకుంటాం. అంటే చాలా చాలా రకరకాల పువ్వులు అవి పెడుతూ ఉంటారు కదా, అలంకరణ అంతా ఇలా చుట్టి ఒక గోపురంలాగా ఏర్పరుస్తారు, దాని మీద అమ్మవారి రూపుని పెడతారు అక్కడ, అలాగే ఈ చప్పట్లు కొడతారు కదా, ఆడవారంతా కూడా ఇలా 3 సార్లు చప్పట్లు కొడతారు కదా. సో దాని వెనకాల ఉన్నటువంటి ఈ శాస్త్రీయ కారణం ఏమిటి, అలాగే రకరకాల అందులో ఒక బ్రష్ లాగా ఉంటుంది ఒక పువ్వు, సో అదేంటి అసలు ఆ పువ్వుల దాని వెనుక ఉన్న ప్రత్యేకత ఏంటనేది మనం మిమ్మల్ని అడిగి మేము తెలుసుకుంటాం మేడం.

2026 మహిళా సంఘాల ఉత్పత్తుల ప్రదర్శన మరియు అమ్మకం అక్టోబర్ 7 నుంచి 18 వరకు ఉదయం 10:30 నుంచి రాత్రి 9:30 వరకు HMDA గ్రౌండ్ ప్రసాద్ ఐమాక్స్ పక్కన హైదరాబాద్. తెలంగాణ రాష్ట్రంతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల స్వయం సహాయక మహిళా సంఘాలు తయారు చేసిన హస్తకళా వస్తువులు, చేనేత వస్త్రాలు, పిండి వంటలు మరియు ఇతర ఉత్పత్తులు ఒకే చోట సరస్మేళా 2026లో. రంగురంగుల పూల బతుకమ్మ ఆటపాటలు, సాంస్కృతిక ప్రదర్శనలు, స్వయం సహాయక మహిళా సంఘాల ఉత్పత్తులు మీకు ఆహ్వానం పలుకుతున్నాయి. అందరూ ఆహ్వానితులే. మీరు కొనే ప్రతి వస్తువు గ్రామీణ మహిళా శక్తికి అండా. జారీ చేయువారు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ, గ్రామీణాభివృద్ధి శాఖ, తెలంగాణ ప్రభుత్వం.

0: హమారా హైదరాబాద్ వింటున్నారు. ఇది ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. నేను మీ ఆర్జే సంతోష్. ఇవాళ మన అతిథిగా విచ్చేసిన ఎర్రగుంట సుజాత ప్రసాద్ గారు వారిని అడిగి బ్రతుకమ్మ పండుగ విశేషాలు మనం తెలుసుకుంటున్నాం. అయితే మేడం, ఇంతకుముందు నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడిగాను. మన ఈ పండుగను విశేష పూలతో పేర్చి ఆడటం వెనకలు ఉన్న ప్రత్యేకత ఏమిటి అని.
1: ప్రత్యేకత ఏంటంటే, బ్రతుకమ్మను ప్రధానంగా తంగేడు, గునుగు, బంతి, చామంతి పూలతో పూజ చేస్తారు. గోరింట పూలతో పేరుస్తారు. మధ్యలో వింపలి చెట్టు అని ఒక చెట్టు దొరుకుతుంది. ఆ చెట్టును గొడుగుగా పెడతారు. పెట్టి 7 రంగుల పూలను ఒక గోపురం లాగా పేర్చడం దీని ప్రత్యేకత.
0: అయితే మేడం, ఇప్పుడు మన రాష్ట్రంలో అలాగే ఇతర రాష్ట్రాల్లో జరుపుకునే విధానానికి గల తేడా ఏమిటి అనేది మీరు ఈ పాట తర్వాత మీరు చెప్పండి మేడం. వింటూ ఉండండి, ఇది హమారా హైదరాబాద్ బోల్డ్ అనే విశేషాలు ఎర్రగుంట సుజాత ప్రసాద్ మేడం గారు మనకి చెప్తున్నారు. బతుకమ్మ పండుగ విశేషాలు నిజంగా ఒకసారి మనం ఆలోచిస్తే ఈ జనరేషన్ వాళ్ళు ఖచ్చితంగా అసలు పండుగ ఎలా జరుపుకోవాలి, అసలు పండుగ విశేషత ఏమిటి, దాని విశిష్టత ఏమిటి అనేది ఖచ్చితంగా తెలుసుకొని మరీ సెలబ్రేట్ చేసుకుంటే ఇంకా చాలా చాలా బాగుంటుంది అని నేను అనుకుంటున్నాను. ఈ పాట తర్వాత మళ్ళీ మనం మరిన్ని విశేషాలు మనం తెలుసుకుందాం. వింటూ ఉండండి.

0: చాలా బాగా పాడుతున్నారే.
1: పైసెడ్యూ మంద్రం.

ఎల్ఐసి వారి టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ జీవన రక్ష మీ సంతోషాలను సురక్షితంగా ఉంచుకోండి. మహిళలకు ప్రత్యేకమైన ప్రీమియం రేట్లు, బీమా రక్షణతో పాటు మరెన్నో సదుపాయాలు. మీ ప్రియమైన వారి భవిష్యత్తుకు భద్రత కల్పించండి, వారి సంతోషాలను వికసించనివ్వండి. ఎల్ఐసి ప్రతి క్షణం మీకు తోడుగా.

0: 9:46 రెడ్ బస్ స్టూడియో క్లాక్ లో అండ్ హమారా హైదరాబాద్ వింటున్నారు. ఇది ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులు భయం. నేను మీ ఆర్జే సంతోష్ అండి. ఇవాళ మన స్టూడియోలో ఎర్రగుంట సుజాత ప్రసాద్ గారు ఉన్నారు. వారిని అడిగి మనం ఎన్నో విశేషాలు తెలుసుకుంటున్నాం. బతుకమ్మ పాటల పండుగ గురించి, అలాగే ఇప్పుడు ఒక క్వశ్చన్ ఉంది మేడం, బతుకమ్మ పాటల విశిష్టత ఏమిటి ఒక్కసారి చెప్పగలుగుతారా?
1: బతుకమ్మ పాటలు తెలంగాణ జానపద విజ్ఞాన సర్వస్వం. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలు అంటూ ఆడబిడ్డలు చప్పట్లు కొడుతూ వలయాకారంలో ఆడతారు. ఈ పాటల్లో చరిత్ర, పురాణాలు, కుటుంబ విలువలు, సామాజిక చైతన్యం అన్నీ ఉంటాయి. ఇవి తరతరాలుగా నోటి ద్వారా వచ్చిన సాహిత్య సంపద. తెలంగాణ ఆడపడుచుల ఐక్యతకు ఇది నిదర్శనం అని చెప్పవచ్చు.
0: బాగా చెప్పారు మేడం. అయితే కవయిత్రిగా మీరు రాసిన కవిత ఒకటి మా శ్రోతల కోసం ఈ పాట తర్వాత వినిపించండి. వింటూ ఉండండి, ఇది హమారా హైదరాబాద్ ఓన్లీ ఆన్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం.

0: సెబి వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబి ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి, లేదా సెబి సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: FM Rainbow 101.9.

0: ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 పై మీరు వింటున్నది హమారా హైదరాబాద్. అండ్ ఈనాటి మన స్టూడియోలో కవయిత్రి ఎర్రగుంట సుజాత ప్రసాద్ గారు మనతో ఉన్నారు. మేడం, మీరు కవితలు బాగా రాస్తారు అని విన్నాము, అలాగే ఒక చిన్న పాట బ్రతుకమ్మ పాటతోటి ఒక రెండు లైన్లు, అలాగే మీరు రాసిన కవిత ఒకటి వినిపిస్తారా?
1: బతుకమ్మ పాట. ఆంధ్ర దేశంబున ఉయ్యాలో, ఆ పట్టణంబున ఉయ్యాలో, సత్యకేతురాజు ఉయ్యాలో, సత్యవంతుడమ్మ ఉయ్యాలో, అతనికి ఒక బిడ్డ ఉయ్యాలో, అందమైన బాల ఉయ్యాలో, సూర్యచంద్రుల వంటి ఉయ్యాలో, రూపురేఖలు గలది ఉయ్యాలో, తేజస్విని వంటి ఉయ్యాలో, తెలివితేటలు గలది ఉయ్యాలో. ఈ పాట ఒక 3 రోజుల వరకు కొనసాగుతుంది సార్.
0: తర్వాత మీరు రాసిన ఒక కవిత ఏదైనా?
1: ఓకే, నా కవిత పేరు ఆనందో బ్రహ్మ. ఇది తెలుగు విశిష్టత గురించి చెప్పే కవిత. అందమైన నా మాతృభాష అక్షరాల్ని దిద్దుతుంటే అమ్మ ఒడిలో ఆడుకున్నట్లుంటుంది. సుందరమైన నా మాతృభాష సోయగాల్ని వీక్షిస్తుంటే ప్రకృతి ఒడిలో ఒదిగినట్లుంటుంది. పదం పదం పాడుకుంటూ నా భాషతో పయనిస్తుంటే వెన్నెల అమృతం కురిసినట్లుంటుంది. మాటా మాట కలుపుకుంటూ తోటివారితో మెలుగుతుంటే నవ్వుల పువ్వులు విరిసినట్లుంటుంది. పద్యం హృదయంగా ఆలపిస్తుంటే దైవం మెచ్చుకొని దీవిస్తున్నట్లుంటుంది. జానపదాలతో చిందులేస్తుంటే జగతి హాయిగా ఆనందిస్తున్నట్లుంటుంది. మెండైన నా మాతృభాషతో జీవితం నిండుగా ఉంటుంది. అమృతమైన నా భాషతో ప్రయాణం ఆనందో బ్రహ్మ అవుతుంది.
0: చాలా చాలా బాగా చెప్పారు మేడం. నిజంగా ఎన్నో విశేషాలను చాలా సరళంగా వివరించి మీ సమయాన్ని మా ఆకాశవాణి శ్రోతల కోసం వెచ్చించి ఇక్కడికి వచ్చినందుకు ధన్యవాదాలండి సుజాత గారు.
1: ధన్యవాదాలండి.
0: థ్యాంక్ యూ. సో స్టూడియో క్లాక్లో టైం 9:53:52. నేను మీ అర్జే సంతోష్, మీ నుంచి సెలవు తీసుకునే టైం. అండ్ వెళ్లే ముందు అందరినీ కూడా ఒక చిన్న రిక్వెస్ట్ చేస్తున్నాను. డ్రైవింగ్ చేసేవాళ్ళు చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేయండి. సీట్ బెల్ట్స్, హెల్మెట్స్, అలాగే సెల్ ఫోన్లో చూస్తూ అస్సలు మీరు డ్రైవ్ చేయకండి. అలాగే చాలా కాన్సన్ట్రేటెడ్గా డ్రైవ్ చేయండి. కాషియస్గా, కాన్షియస్గా డ్రైవ్ చేయండి. డ్రైవింగ్ ఈజ్ అ రెస్పాన్సిబిలిటీ, రెస్పాన్సిబిలిటీ బాధ్యత, అందమైన బాధ్యత. సో మనకి మన గెస్ట్ ఎర్రగుంట సుజాత ప్రసాద్ గారు ఎన్నెన్నో విశేషాలు మనకి చక్కటి పాట బతుకమ్మ పాట పాడి వినిపించారు, అలాగే మంచి విశేషాలు మనకి అందించారు. సో ధన్యవాదాలండి. సో నేను మీ ఆర్జే సంతోష్, మీ నుంచి సెలవు తీసుకుంటున్నాను. హ్యాపీగా ఉండండి, నవ్వుతూ ఉండండి, నవ్విస్తూ ఉండండి. నెక్స్ట్ ఆర్జే దీపారాజ్, అజీష్ రెడీగా ఉన్నారు మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి విత్ ఆల్ హర్ ఎనర్జెటిక్ పర్ఫార్మెన్సెస్ అండ్ సో ఆన్. స్టే ట్యూన్. దిస్ ఇస్ ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో జీవితం రంగులమయం.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కాశీపూర్లో చెన్నై చేరుకుంటారు. చెన్నైలో 13,000 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించి జాతికి అంకితం చేస్తారు. పూనామల్లి నుంచి వడపల్లిని వరకు నిర్మించిన మెట్రో రైలు సేవలను ప్రారంభించిన తర్వాత మోదీ మెట్రో రైలులో ప్రయాణిస్తారు. దేశ రాజధాని ఢిల్లీలో శాంతి భద్రతల దృష్ట్యా ట్రాఫిక్ ఆంక్షలను ఢిల్లీ పోలీసులు అమలు చేశారు. ప్రజలు అనవసర ప్రయాణాలను మానుకోవాలని, ట్రాఫిక్ ఆంక్షలు, సడలింపులు ఎప్పటికప్పుడు పరిస్థితిని బట్టి మారుతుంటాయని పోలీసు ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. ఎల్నీలో సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో రానున్న 8 నెలలు అత్యంత కీలకమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. విద్యుత్ సమస్య తీవ్రమయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు. విద్యుత్ను చాలా పొదుపుగా వాడుకోవాలని సూచించారు. హైదరాబాద్ నుండి విజయవాడ జాతీయ రహదారిని 6+2 వరుసలుగా విస్తరించే పనులు త్వరలోనే ప్రారంభమవుతాయని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. 12,73 కోట్ల రూపాయల వ్యయంతో హైవే విస్తరణ పనులు జరుగుతాయని తెలియజేశారు. దసరా సెలవులు ఇవ్వడంతో హైదరాబాద్ బస్టాండ్లలో ప్రయాణికుల రద్దీ కొనసాగుతుంది. సొంతూర్లకు వెళ్లే ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా ఆర్టీసీ 7,000 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ పండుగను మహిళలు ఘనంగా జరుపుకుంటున్నారు. 9 రోజుల పాటు జరగనున్న ఈ సంబరాల్లో 2వ రోజైన ఈరోజు అటుకుల బతుకమ్మను అత్యంత భక్తిశ్రద్దలతో నిర్వహిస్తారు. రష్యా నుంచి డీజిల్ ఎగుమతికి ఒప్పందం కుదుర్చుకున్న మర్నాడే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. యుక్రెయిన్కు కొత్త అధ్యక్షుడు అవసరమని అన్నారు. జెలెన్స్కీ ఇక ఎంతమాత్రమూ పనికిరారని, యుక్రెయిన్ వాసులు కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాల్సిన అవసరం ఉందని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఫిట్ ఇండియా సండేస్ ఆన్ సైకిల్ డ్రైవ్ 94వ ఎడిషన్ ఈ ఉదయం వారణాసిలో నిర్వహించారు. నమోఘాట్ నుంచి సంపూర్ణానంద సంస్కృత విశ్వవిద్యాలయం దీక్షా మండపం వరకు ఈ ర్యాలీ జరిగింది. పురుషుల క్రికెట్లో వెస్టిండీస్ భారత్ మధ్య 3వ టీ20 ఈరోజు జరగనుంది. ఇండోర్లోని హోల్కర్ స్టేడియంలో ఈ రాత్రి 7 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. 5 మ్యాచ్ల సిరీస్లో ప్రస్తుతం ఇరు జట్లు 1-1 సమంగా ఉన్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ ఎదురైడ్ AIRNews_HVDని ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు ఇంతటితో సమాప్తం. తిరిగి ఈ ఉదయం 11 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

0: The band The Doors. Hope you are definitely enjoying this musical journey with me. You are still tuned to Rainbow Rhythms with me, RJ Deepa Raj. Time for a very short break.
1: ప్రతి చిన్నారికి తన భావాలను తెలియచేసే హక్కుంది, కానీ కొంతమంది పిల్లలకి తమ మనసులోని భావాలని తెలియచేయడానికి మాటలు మాత్రమే సరిపోవు. ఆటిజం అలాగే స్పీచ్ కి సంబంధించిన సమస్యలున్న పిల్లలకు చిత్రాలు, హావభావాలు అలాగే ప్రత్యేక పరికరాల ద్వారా మాటలకు మార్గం చూపేదే ఏఎస్సీ ఆగ్మెంటేటివ్ ఆల్టర్నేటివ్ కమ్యూనికేషన్. ప్రతి చిన్నారికి గొంతునిద్దాం, ఏఎస్సీతో అనుబంధాన్ని పెంచుదాం. ఏఎస్సీ అవేర్నెస్ మంత్ సందర్భంగా ఈ సమాచారాన్ని మీకు అందిస్తున్నారు ఆయిస్టర్ క్లినిక్ మరియు చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్, బేగంపేట్, హైదరాబాద్. కాంటాక్ట్ నంబర్ 9347776126.
0: You're tuned to Akashvani Hyderabad, FM 101.9, Rainbow adds colors to your life. Friends, do you remember that big or the famous, most popular song, Who's Afraid of the Big Bad Wolf from the Three Little Pigs or to the Snow White and the Seven Dwarfs? I'm sure the animated scenes are definitely, you know, running in front of your eyes, in your mind. Why I'm talking about them is I thought I'll play a few of my favorite Disney numbers, which is definitely popular Disney numbers, to you all. So the next Q-tip songs are from the Disney's songs, one by Phil Collins from the movie, the animated movie Tarzan, and another from The Little Mermaid. Now Walt Disney and early composers like Carl Stalling and Frank Churchill, they actually pioneered the philosophy of weaving music directly into the plot. You know, scene like from The Three Little Pigs and Snow White and Seven Dwarfs. More about Walt Disney and their contribution to the Western music, but right now, time to enjoy these beautiful songs.

2026 మహిళా సంఘాల ఉత్పత్తుల ప్రదర్శన మరియు అమ్మకం అక్టోబర్ 7 నుంచి 18 వరకు ఉదయం 10:30 నుంచి రాత్రి 9:30 వరకు HMDA గ్రౌండ్ ప్రసాద్ ఐమాక్స్ పక్కన హైదరాబాద్. తెలంగాణ రాష్ట్రంతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల స్వయం సహాయక మహిళా సంఘాలు తయారు

0: హెచ్ఎండిఏ గ్రౌండ్, ప్రసాద్ ఐమాక్స్ పక్కన హైదరాబాద్. తెలంగాణ రాష్ట్రంతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల స్వయం సహాయక మహిళా సంఘాలు తయారు చేసిన హస్తకళా వస్తువులు, చేనేత వస్త్రాలు, పిండి వంటలు మరియు ఇతర ఉత్పత్తులు ఒకే చోట సరస్ మేళా 2026లో. రంగురంగుల పూల బతుకమ్మ ఆటపాటలు, సాంస్కృతిక ప్రదర్శనలు, స్వయం సహాయక మహిళా సంఘాల ఉత్పత్తులు మీకు ఆహ్వానం పలుకుతున్నాయి. అందరూ ఆహ్వానితులే. మీరు కొనే ప్రతి వస్తువు గ్రామీణ మహిళా శక్తికి అండా. జారీ చేయువారు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ, గ్రామీణాభివృద్ధి శాఖ, తెలంగాణ ప్రభుత్వం.
1: Welcome back. After that very short break, you are tuned to Akashvani Hyderabad FM Rainbow 101.9. Rainbow adds colors to your life. Talking about Disney and Disney's contribution, you know, they were popularizing the classical music of those time. Like the 1940 film Fantasia introduced millions of mainstream Western audiences to canonical classical works by Bach, Beethoven, Stravinsky, etc., paired with visual animation, a perfect combination. And during the mid-century, songwriting and Broadway integration, the Sherman Brothers, that is Mary Poppins, and later the Disney Renaissance team of Alan Menken and Howard Ashman, like the movies The Little Mermaid, Beauty and the Beast, revived the theatrical style of Western popular song, blending Broadway structure with pop accessibility. The best thing about Disney was it was able to connect cross-genre and Americana expansion. Disney helped mainstream folk, country and American roots music traditions through Mickey Mouse iconography, themed park attractions and collaborative projects like the Main Street Country series. Talking about Disney, the famous songs from the famous movies, to name a few of the iconic Disney songs, the first one that would immediately come upon our minds is When You Wish Upon a Star, Pinocchio, 1940. It's widely ranked as Disney's signature anthem. Also, Her Whole New World, Aladdin, 1992, the only Disney song to ever hit number one on the US Billboard charts. Let It Go, Frozen, 2013, a global pop culture phenomenon performed by Idina Menzel. Also, Circle of Life and Hakuna Matata from the famous movie The Lion King, 1994, famous for its powerful tribal chant and sweeping opening sequence. Talking about Elton John, Circle of Life, Lion King. How can I not play this one? Here's it for all of you.

హలో డియర్ లిసనర్స్, మన లైఫ్లో ఎక్కువ కేర్ చేసే వాళ్ళతోనే మనకి ఎక్కువ మిస్అండర్స్టాండింగ్స్ కూడా జరుగుతాయి. అవునా? మనం మన యాంగిల్ నుంచి చూస్తాం, వాళ్ళు వాళ్ళ యాంగిల్ నుంచి చూస్తారు. మనం మనమే కరెక్ట్ అని అనుకుంటాం, కానీ మేబీ అవతల వాళ్ళు కూడా అదే అనుకోవచ్చు కదా. అమ్మ మనకి చెప్పే కొన్ని మాటలు మనకి నసలాగా అనిపించవచ్చు, మన ఫ్రెండ్స్ చెప్పే నిజం మనకి హార్ష్గా అనిపించవచ్చు, ఒకరికి కరెక్ట్ అనిపించేది ఇంకొకరికి కంప్లీట్గా రాంగ్ అనిపించవచ్చు. బేసిక్గా ఒకరికి కన్సర్న్ అనిపించేది ఇంకొకరికి కంట్రోల్ లాగా అనిపించవచ్చు. అండ్ సమ్వేర్ బిట్వీన్ ఆల్ దీస్ మిస్అండర్స్టాండింగ్స్ స్టార్ట్ అవుతాయి. అలాంటి మన ఎవ్రీడే కాన్వర్సేషన్స్ వెనుక ఉన్న ఎమోషన్స్ని ఒక్కరి సైడ్ నుంచి కాకుండా రెండు పర్స్పెక్టివ్స్ నుంచి చూడడానికి, ప్రతి చిన్న అనుభవానికి ప్రతి భావనకి వేదిక మన ఈ సిరీస్ అనువంత. At 7 p.m. every day, only on FM Rainbow 101.9.

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: आप सुन रहे हैं आकाशवाणी हैदराबाद एफएम 101.9 रेनबो के साथ लाइव रंगीन. दोस्तों, अमिताभ बच्चन और किशोर कुमार की जोड़ी हिंदी सिनेमा की सबसे ऐतिहासिक और बेहतरीन जोड़ियों में से एक है. दोनों से जुड़े कई रोचक और यादगार किस्से भी हैं जो मैं आपके साथ शेयर करूंगी.

ఎల్ఐసి వారి బీమా ప్లాటినం లిమిటెడ్ ప్రీమియం ఆప్షన్ తో 7, 10, 12, 15 ఇంకా 18 సంవత్సరాల పాటు ప్రీమియం చెల్లించే సదుపాయం. మీ భవిష్యత్తుకు తగిన ప్రతిఫలం అందిస్తూ బీమా రక్షణ గ్యారంటీడ్ అడిషన్ తో ఇంకా మరెన్నో ప్రయోజనాలు ఎల్ఐసి బీమా ప్లాటినంతో. ఎల్ఐసి ప్రతి క్షణం మీకు తోడుగా.

0: ये सुपरहिट गाना फ्रॉम द मूवी अभिमान किशोर कुमार के आवाज में अभी आपने सुना ओनली ऑन आकाशवाणी हैदराबाद एफएम रेनबो 101.9 रेनबो के साथ लाइफ रंगीन। वैसे आप लोगों को बता दूं इसके पीछे भी इस मूवी के पीछे भी एक बहुत बड़ा सीक्रेट है। जैसे ऋषिकेश मुखर्जी की 1973 म्यूजिकल ड्रामा अभिमान, ये किशोर कुमार ने दो बहुत ही हिट गाने रिकॉर्ड किए थे, एक मीत ना मिला और तेरे मेरे मिलन की ये रेना। लेकिन सिर्फ उन्होंने यही दो गाने गाए, बाकी गाने नहीं गाए। उस इस मूवी को उन्होंने आधा अधूरा छोड़ दिया बिकॉज इट वॉज यू नो आफ्टर रिकॉर्डिंग दिस टू सॉन्ग्स दैट ही रियलाइज दैट दिस मूवी actually mirrored his own troubled past marriage to Ruma Guha Thakurta. He felt too emotionally uncomfortable and stepped away from the project, leaving Sachin Dev Burman, the music director, to bring in other singers for the remaining tracks. However, अभिमान आज भी किशोर कुमार की ये दोनों गानों के लिए भी फेमस है, हालांकि बाकी सारे गाने भी हिट ही थे और मूवी तो वाकई कमाल की ही थी। Anyways, showcasing, you know, human emotions, human sentiments and the sensitivity of egos and jealousy which can ruin relationships. Hai na?
1: Prati chinnariki tana bhavalanu teliyachese hakkundi. Kani kontamandi pillaliki తమ మనసులోని భావాలని తెలియచేయడానికి మాటలు మాత్రమే సరిపోవు. ఆటిజం అలాగే స్పీచ్ కి సంబంధించిన సమస్యలున్న పిల్లలకు చిత్రాలు హావభావాలు అలాగే ప్రత్యేక పరికరాల ద్వారా మాటలకు మార్గం చూపేదే ఏఎసి ఆగ్మెంటేటివ్ ఆల్టర్నేటివ్ కమ్యూనికేషన్. ప్రతి చిన్నారికి గొంతునిద్దాం, ఏఎసి తో అనుబంధాన్ని పెంచుదాం. ఏఎసి అవేర్నెస్ మంత్ సందర్భంగా ఈ సమాచారాన్ని మీకు అందిస్తున్నారు ఆయిస్టర్ క్లినిక్ మరియు చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్ బేగంపేట్ హైదరాబాద్. కాంటాక్ట్ నంబర్ 9347776126.

0: ఏం మామా తిన్నాను పోదామంటే ఏ బిర్యానీయో మండియో అనుకుంటే ఈ అజీ ప్లేస్కి పట్టుకొచ్చినావు.
1: వింటేజ్ బార్స్ అన్ని ఇట్లనే ఉంటాయి మచ్చా, ఎప్పుడు తిన్నదే ఏం తింటావు? ఇక్కడ టమాటర్ కాట్ మస్తు ఉంటుంది.
0: అదేంది మామా నేను ఎప్పుడు వినలేదు.
1: ఇదిగో ఆర్డర్ వచ్చేసింది, ముందు తిని చెప్పు ఎట్లుందో.
0: కిరాకుంది మామా, ఈ ప్లేస్లు ఈ డిష్లు ఎట్లా తెలుస్తాయి మామా నీకు? ఇవన్నీ
1: జష్నే హైదరాబాద్, జష్నే హైదరాబాద్.

0: హలో డియర్ లిసనర్స్, మన లైఫ్లో ఎక్కువ కేర్ చేసే వాళ్ళతోనే మనకి ఎక్కువ మిస్అండర్స్టాండింగ్స్ కూడా జరుగుతాయి. అవునా? మనం మన యాంగిల్ నుంచి చూస్తాం, వాళ్ళు వాళ్ళ యాంగిల్ నుంచి చూస్తారు. మనం మనమే కరెక్ట్ అని అనుకుంటాం, కానీ మేబీ అవతల వాళ్ళు కూడా అదే అనుకోవచ్చు కదా. అమ్మ మనకి చెప్పే కొన్ని మాటలు మనకి నసలాగా అనిపించవచ్చు. మన ఫ్రెండ్స్ చెప్పే నిజం మనకి హార్ష్గా అనిపించవచ్చు. ఒకరికి కరెక్ట్ అనిపించేది ఇంకొకరికి కంప్లీట్గా రాంగ్ అనిపించవచ్చు. బేసిక్గా ఒకరికి కన్సర్న్ అనిపించేది ఇంకొకరికి కంట్రోల్ లాగా అనిపించవచ్చు. అండ్ సమ్వేర్ బిట్వీన్ ఆల్ దీస్ మిస్అండర్స్టాండింగ్స్ స్టార్ట్ అవుతాయి. అలాంటి మన ఎవ్రీడే కాన్వర్సేషన్స్ వెనుక ఉన్న ఎమోషన్స్ని ఒక్కరి సైడ్ నుంచి కాకుండా రెండు పర్స్పెక్టివ్స్ నుంచి చూడడానికి, ప్రతి చిన్న అనుభవానికి ప్రతి భావనకి వేదిక మన ఈ సిరీస్ అనువంత. At 7 p.m. every day, only on FM Rainbow 101.9.
1: You're tuned to Akashvani Hyderabad, FM Rainbow 101.9, Rainbow ke saath Life Rangin. Dosto, main aap sabhi ka swagat karti hoon Dile Rubani par. Kyunki aaj Navratri ka sabse pehla

ఆగస్ట్ మేళా 2026 మహిళా సంఘాల ఉత్పత్తుల ప్రదర్శన మరియు అమ్మకం అక్టోబర్ 7 నుంచి 18 వరకు ఉదయం 10:30 నుంచి రాత్రి 9:30 వరకు హెచ్ఎండిఏ గ్రౌండ్ ప్రసాద్ ఐమాక్స్ పక్కన హైదరాబాద్. తెలంగాణ రాష్ట్రంతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల స్వయం సహాయక మహిళా సంఘాలు తయారు చేసిన హస్తకళా వస్తువులు, చేనేత వస్త్రాలు, పిండి వంటలు మరియు ఇతర ఉత్పత్తులు ఒకే చోట సరస్ మేళా 2026 లో రంగురంగుల పూల బతుకమ్మ ఆటపాటలు, సాంస్కృతిక ప్రదర్శనలు, స్వయం సహాయక మహిళా సంఘాల ఉత్పత్తులు మీకు ఆహ్వానం పలుకుతున్నాయి. అందరూ ఆహ్వానితులే. మీరు కొనే ప్రతి వస్తువు గ్రామీణ మహిళా శక్తికి అండా. జారీ చేయువారు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ, గ్రామీణాభివృద్ధి శాఖ, తెలంగాణ ప్రభుత్వం.

0: ఒక మంచి పుస్తకం మనకు ఒక కొత్త ప్రపంచాన్ని పరిచయం చేస్తుంది,
1: ఒక కొత్త ఆలోచనను అందిస్తుంది,
0: ఒక కొత్త అనుభూతిని మనలో నింపుతుంది.
1: మరి మీకు నచ్చిన పుస్తకం మీకు ఇచ్చిన ఆ అందమైన అనుభూతిని మా శ్రోతలతో పంచుకోవాలనుకుంటున్నారా?
0: ఎఫ్ఎం రెయిన్బో మీకు అందిస్తున్న ప్రత్యేక అవకాశం రీడ్ విత్ రెయిన్బో.
1: 15 నుంచి 25 ఏళ్ల మధ్య వయసున్న వారెవరైనా మీరు చదివిన పుస్తకం గురించి
0: మీ అనుభూతిని
1: మీ మాటల్లో
0: మా శ్రోతలతో పంచుకోండి.
1: మీ పేరు, మొబైల్ నంబర్ వివరాలను
0: readwithrainbow2026@gmail.com కు పంపండి.
1: మీ రీడింగ్ జర్నీ
0: మీ మాటల్లో మన శ్రోతల ముందుకు. పుస్తకంతో మీ ప్రయాణాన్ని
1: రెయిన్బోతో పంచుకోండి.
0: రీడ్ విత్ రెయిన్బో.
1: రీడ్ విత్ రెయిన్బో.
2: आप सुन रहे हैं आकाशवाणी हैदराबाद एफएम रेनबो 101.9 रेनबो के साथ लाइफ रंगीन. तो आज बहुत सारे बातें हुए देश के प्रति, हम सबकी रिस्पॉन्सिबिलिटी की बात हुई एंड किस तरह से हम अपने कंट्रीब्यूशन टुवर्ड्स अपने देश को कर सकते हैं, उस आज़ादी को किस तरह से हम महफूज रख सकते हैं और हम हमारे देश की उन्नति के लिए किस तरह से काम कर सकते हैं. बेसिकली इन सब के बारे में बात की, टू इन शो आवर ग्रैटिट्यूड टुवर्ड्स आवर नेशन बाय कीपिंग अप इट्स कल्चर हेरिटेज एंड रिस्पेक्टिंग ऑल द वैल्यूज. फिलहाल एक मैसेज आया है, अश्विन जी लिखते हैं, हाथ की लकीरें भी कितनी शातिर है, हाथ की लकीरें भी कितनी शातिर है, कमबख्त मुट्ठी में ही है लेकिन काबू में नहीं. घड़ी की फितरत भी अजीब है, हमेशा टिक टिक करती रहती है मगर ना खुद टिकती है और ना दूसरों को टिकने देती है. बहुत खूब, दो अलग अलग चीज़ें हैं बट आखिर पर अंजाम एक ही की ओर देती है कि किस्मत की रेखा और समय की सीमा दोनों हमारे हाथ में नहीं है. जो हमारे हाथ में है वो है इस वक्त को पूरी तरह से जीना. थैंक यू अश्विन जी, एक खूबसूरत सा गाना, लेकिन इस छोटे से ब्रेक के बाद.
3: ప్రతి చిన్నారికి తన భావాలను తెలియచేసే హక్కుంది, కానీ కొంతమంది పిల్లలకి తమ మనసులోని భావాలని తెలియచేయడానికి మాటలు మాత్రమే సరిపోవు. ఆటిజం అలాగే స్పీచ్ కి సంబంధించిన సమస్యలున్న పిల్లలకు చిత్రాలు, హావభావాలు అలాగే ప్రత్యేక పరికరాల ద్వారా మాటలకు మార్గం చూపేదే ఏఏసీ, ఆగ్మెంటేటివ్ ఆల్టర్నేటివ్ కమ్యూనికేషన్. ప్రతి చిన్నారికి గొంతునిద్దాం, ఏఏసీతో అనుబంధాన్ని పెంచుదాం. ఏఏసీ అవేర్నెస్ మంత్ సందర్భంగా ఈ సమాచారాన్ని మీకు అందిస్తున్నారు ఆయిస్టర్ క్లినిక్ మరియు చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్, బేగంపేట్, హైదరాబాద్. కాంటాక్ట్ నంబర్ 9347776126.
4: సరస్ మేళా 2026 మహిళా సంఘాల ఉత్పత్తుల ప్రదర్శన మరియు అమ్మకం అక్టోబర్ 7 నుంచి 18 వరకు ఉదయం 10:30 నుంచి రాత్రి 9:30 వరకు HMDA గ్రౌండ్, ప్రసాద్ ఐమాక్స్ పక్కన, హైదరాబాద్. తెలంగాణ రాష్ట్రంతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల స్వయం సహాయక మహిళా సంఘాలు తయారు చేసిన హస్తకళా వస్తువులు, చేనేత వస్త్రాలు, పిండి వంటలు మరియు ఇతర ఉత్పత్తులు ఒకే చోట సరస్ మేళా 2026లో. రంగురంగుల పూల బతుకమ్మ ఆటపాటలు, సాంస్కృతిక ప్రదర్శనలు, స్వయం సహాయక మహిళా సంఘాల ఉత్పత్తులు మీకు ఆహ్వానం పలుకుతున్నాయి. అందరూ ఆహ్వానితులే. మీరు కొనే ప్రతి వస్తువు గ్రామీణ మహిళా శక్తికి అండా. జారీ చేయువారు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ, గ్రామీణాభివృద్ధి శాఖ, తెలంగాణ ప్రభుత్వం.

హలో డియర్ లిసనర్స్, మన లైఫ్లో ఎక్కువ కేర్ చేసే వాళ్ళతోనే మనకి ఎక్కువ మిస్అండర్స్టాండింగ్స్ కూడా జరుగుతాయి. అవునా? మనం మన యాంగిల్ నుంచి చూస్తాం, వాళ్ళు వాళ్ళ యాంగిల్ నుంచి చూస్తారు. మనం మనమే కరెక్ట్ అని అనుకుంటాం, కానీ మేబీ అవతల వాళ్ళు కూడా అదే అనుకోవచ్చు కదా. అమ్మ మనకి చెప్పే కొన్ని మాటలు మనకి నసలాగా అనిపించవచ్చు. మన ఫ్రెండ్స్ చెప్పే నిజం మనకి హార్ష్గా అనిపించవచ్చు. ఒకరికి కరెక్ట్ అనిపించేది ఇంకొకరికి కంప్లీట్గా రాంగ్ అనిపించవచ్చు. బేసిక్గా ఒకరికి కన్సర్న్ అనిపించేది ఇంకొకరికి కంట్రోల్ లాగా అనిపించవచ్చు. అండ్ సమ్వేర్ బిట్వీన్ ఆల్ దీస్ మిస్అండర్స్టాండింగ్స్ స్టార్ట్ అవుతాయి. అలాంటి మన ఎవ్రీడే కాన్వర్సేషన్స్ వెనుక ఉన్న ఎమోషన్స్ని ఒక్కరి సైడ్ నుంచి కాకుండా రెండు పర్స్పెక్టివ్స్ నుంచి చూడడానికి, ప్రతి చిన్న అనుభవానికి ప్రతి భావనకి వేదిక మన ఈ సిరీస్ అనువంత. At 7 p.m. every day, only on FM Rainbow 101.9.

మీరు వింటున్నారు స్టేషన్ ఆఫ్ ది నేషన్ ఆకాశవాణి 101.9 ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం. సో ఫ్రెండ్స్, ఈరోజు సూపర్ సండే, మన అందరికీ తెలిసిందే. సో సూపర్ సండే హ్యాపీగా ఎంజాయ్ చేసేయాలి అంటే మన షో అర్జెంట్గా స్టార్ట్ చేసేయాలి. కాబట్టి మీ అందరికీ నమస్కారం, స్వాగతం, సుస్వాగతం, అనుస్వాగతం. సో ఫ్రెండ్స్, మరి ఈరోజు మాత్రం చాలా చాలా స్పెషల్. అఫ్ కోర్స్, నిన్నటి నుంచే

స్పెషల్ అనుకోండి మన అందరికీ కూడా. సో మన తెలంగాణలో మరి బతుకమ్మ పండుగ సంబరాలు మొదలైపోయాయి. నిజంగా మన ఆత్మగౌరవానికి అండ్ ఆడబిడ్డల ఆత్మీయతకు, అందులోనూ మరి ప్రకృతిని ప్రేమించే వాళ్ళందరికీ కూడా చాలా చాలా స్పెషల్ అన్నమాట ఈ బతుకమ్మ పండుగ. అండ్ యూనో జనరల్గా మరి మనం ఎవరినైనా పూజించటానికి పూలని వాడుతూ ఉంటాం, కానీ మన బతుకమ్మ పండుగలో పూలనే పూజిస్తామన్నమాట. అది చాలా చాలా స్పెషల్ మనందరికీ కూడా. సో మరి బతుకమ్మ పండుగ మొదలైపోయింది నిన్నటి నుంచి, అలాగే ఈ రోజు నుంచి మరి దేవి శరణ్ నవరాత్రులు, దసరా నవరాత్రులు ప్రారంభం. కాబట్టి మీ అందరికీ కూడా మరి బతుకమ్మ పండుగ అలాగే దేవి నవరాత్రుల పండుగ శుభాకాంక్షలు. సో ఫ్రెండ్స్, మరి మంచి మంచి పాటలతో మన షో మొదలు పెట్టేద్దాం. ఈరోజు ముందుగా వచ్చేస్తుంది దేవుళ్ళు చిత్రం నుంచి మీ అందరి కోసం. వెంటనే ఉండండి 101.9 FM రెయిన్బో, రెయిన్బో తో జీవితం రంగులమయం.

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: FM Rainbow 101.9.

0: Hey, did you know the Kakatiya Kalatoranam is more than just a monument? Really? Tell me. That's what Telanganam is all about. Stories of our land, our art, our cinema and our people.
1: Wow, so it's like a cultural adda on radio.
0: Exactly. Every night at 8 PM on FM Rainbow 101.9.
2: Telanganam. Telangana's heartbeat on air.
3: FM Rainbow 101.9.
4: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు స్టేషన్ ఆఫ్ ది నేషన్ ఆకాశవాణి 101.9 ఎఫ్ఎం రెయిన్బో. రెయిన్బో జీవితం రంగులమయం. సో ఫ్రెండ్స్, మనము నాము జష్నే హైదరాబాద్ లో అండ్ నేను మీ ఆర్జే అనూష. సో ఫ్రెండ్స్, మరి ఇందాకే మనం అనుకున్నాము దసరా నవరాత్రులు లేదా దుర్గాదేవి నవరాత్రులు మొదలైపోయాయి కాబట్టి అండ్ బతుకమ్మ సంబరాలు కూడా నిన్నటి నుంచి స్టార్ట్ చేసేసుకున్నాము. అయితే ఎక్కడ చూసినా ఇదే హడావుడి ఉంటుంది. అండ్ మరి ఈ సీజన్ ఈ టైం అంతా పూజలు పునస్కారాలు అన్నీ ఎలాగో చేస్తూ ఉంటామనుకోండి, మరి పూజ తర్వాత దేనికైనా ప్రాముఖ్యత ఉంది అంటే అది దేనికి కదా, అదే ప్రసాదానికి. మరి మనలో చాలా మంది పూజకు వెళ్ళినా వెళ్ళకపోయినా ప్రసాదం టైంకి మాత్రం తప్పనిసరిగా వెళ్ళిపోతాం ఆ టైంకి కదా, నిజంగా. ఎందుకంటే యూనో అందులోనూ ప్రసాదం ఒకటి తీసుకొని మరి అలా మనం ఆరగిస్తే పూజా ఫలం అంతా వచ్చేసిందన్న నమ్మకం ఒకటి మనకుంది కాబట్టి అదైతే డెఫినెట్గా మిస్ అవ్వం. మరి ప్రసాదం అంటే యూనో అన్నీ బోల్డ్ అనే స్పెషల్స్ ఉన్నాయనుకోండి, కానీ మనకి ఒకటైతే డెఫినెట్గా గుర్తొస్తుంది, ఫస్ట్ వచ్చేది కదా ప్రసాదం అంటే పులిహోర, అదే గుర్తొస్తూ ఉంటుంది. మన ఇంట్లో అయినా మరి బయట ఎక్కడైనా కానీ ఫస్ట్ అదే గుర్తొస్తుంది. అండ్ నేను ఇంట్లో చేస్తాము డెఫినెట్గా, అలా కాకుండా కొంచెం ప్రత్యేకంగా మరి ఇన్ఫ్యాక్ట్ గుడిలో పంచిపెట్టేదానిలాగా స్పెషల్ పులిహోర గురించి ఈరోజు మనం మాట్లాడుకుందామన్నమాట. సో మరి అదే మిరియాల పులిహోరు. సో మరి మిరియాల పులిహోరు పేరుకి తగ్గట్టుగా మిరియాలు డామినేట్ చేస్తాయి అనుకోండి, కాకపోతే ఈయన మరీ కాదు బట్ సంథింగ్ డిఫరెంట్ అనిపిస్తుంది తినంగానే. సో ఆ విశేషాలన్నీ కూడా మనం మాట్లాడుకుందాం. అంతకంటే ముందు వచ్చేసింది ఫ్రమ్ ద మూవీ శక్తి నుంచి, వింటూనే ఉండండి 101.9 FM రెయిన్బో. రెయిన్బో జీవితం రంగులమయం.

0: ఫ్లోరెన్స్ మేళా 2026 మహిళా సంఘాల ఉత్పత్తుల ప్రదర్శన మరియు అమ్మకం అక్టోబర్ 7 నుంచి 18 వరకు ఉదయం 10:30 నుంచి రాత్రి 9:30 వరకు హెచ్ఎండిఏ గ్రౌండ్ ప్రసాద్ ఐమాక్స్ పక్కన హైదరాబాద్. తెలంగాణ రాష్ట్రంతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల స్వయం సహాయక మహిళా సంఘాలు తయారు చేసిన హస్తకళా వస్తువులు, చేనేత వస్త్రాలు, పిండి వంటలు మరియు ఇతర ఉత్పత్తులు ఒకే చోట సరస్ మేళా 2026లో. రంగురంగుల పూల బతుకమ్మ ఆటపాటలు, సాంస్కృతిక ప్రదర్శనలు, స్వయం సహాయక మహిళా సంఘాల ఉత్పత్తులు మీకు ఆహ్వానం పలుకుతున్నాయి. అందరూ ఆహ్వానితులే. మీరు కొనే ప్రతి వస్తువు గ్రామీణ మహిళా శక్తికి అండా. జారీ చేయువారు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ, గ్రామీణాభివృద్ధి శాఖ, తెలంగాణ ప్రభుత్వం.
1: FM Rainbow 101.9.

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు స్టేషన్ ఆఫ్ ది నేషన్ ఆకాశవాణి 101.9 ఎఫ్ఎం రెయిన్బో. రెయిన్బో తో జీవితం రంగుల మాయం. సో ఫ్రెండ్స్, మనమున్నాము చెన్నై హైదరాబాద్ లో అండ్ నేను మీ ఆర్జే అనుష.

సో ఫ్రెండ్స్ మరి మనమేమో ఈరోజు స్పెషల్ పులిహోర గురించి మాట్లాడుకుందాం అని నేను చెప్పాను కదా. ఆ విశేషాలకు వెళ్ళిపోదాం. అయితే యూనో దీనికి అంటే మిరియాల పులిహోర అని నేను ఆల్రెడీ చెప్పడం జరిగింది. దీనికి ఒక ప్రత్యేకమైన మసాలా ఉంటుందన్నమాట. సో ముందుగా దాన్ని మనం తయారు చేసేసుకోవాలైతే, సో మిరియాల్ మెయిన్ కాబట్టి 2 స్పూన్స్ మిరియాలు తీసుకోవాలన్నమాట. ప్యాన్లో వేసి ఆ తర్వాత అఫ్కోర్స్ ఇవి యూనో స్లో ఫ్లేమ్ మీదే ఎప్పుడు కూడా మనం ఫ్రై చేసుకుంటూ ఉండాలి. తర్వాత 1 స్పూన్ ధనియాలు, చిటికెడు మెంతులు అండ్ 1 స్పూన్ జీలకర్ర, అలాగే 1 స్పూన్ ఆవాలు, కొంచెం ఉప్పు వేసి అలా అలా ఫ్రై చేస్తూ ఉండాలి. ఇంచుమించు ఒక 3 to 4 మినిట్స్ అనమాట. దాంట్లో ఉన్న ఫ్లేవర్స్ అన్నీ ఆ ఘుమఘుమ సువాసనలన్నీ కూడా బయటికి వచ్చేదాకా కొంచెం అలా చిన్న ఫ్లేమ్ మీద మరి ఫ్రై చేసుకుంటూ ఉండాలి. యూనో ఉప్పు ఎందుకు వేస్తామని చాలామందికి డౌట్ రావచ్చు. సో యూనో ఫాస్ట్గా కొంచెం వేడెక్కడానికి, అంతేకాకుండా మరి దీన్ని మనం మిక్సీ వేసినప్పుడు ఫైన్ పౌడర్గా మరి గ్రైండ్ అవుతుందన్నమాట. దానికోసం చాలా చాలా హెల్ప్ అవుతుంది. సో ఈ పౌడర్ ఎప్పుడూ కూడా యూనో అఫ్కోర్స్ ఇది మనం ఫ్రై చేసుకోవాలి కదా, ఫ్రై చేసుకున్న తర్వాత గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలన్నమాట. కంపల్సరీగా అది చల్లారాలి, ఎందుకంటే ఒక్కొక్కసారి మన కంగారు వచ్చేసి ఆ వేడిగా ఉన్నప్పుడే వేసేసామనుకోండి మిక్సీలో, సో అది పౌడర్ కాదు కదా, ఒక పేస్ట్లా తయారైపోతుంది, మెత్త మెత్తగా అయిపోయి మొత్తం అంటుకుపోతుందన్నమాట. సో వంటకం అనేది సరిగ్గా రాదు. అందుకే వేడి ఉన్నప్పుడు అసలు టచ్ చేయకూడదు. చల్లారిన తర్వాత మరి ఇది పౌడర్ చేసుకుంటే ఫైన్ పౌడర్లా వస్తుంది, సువాసన కూడా చాలా చాలా బాగుంటుందన్నమాట. సో మరి స్పెషల్ మసాలా పౌడర్ రెడీ అయిపోతే పులిహోర కలిపేసుకోవటమే కదా. సో కలుపుదాం. అంతకంటే ముందు ఒక మంచి పాట విన్న తర్వాత కలుపుకుందాం. సో ఇంద్రా మూవీ నుంచి వచ్చేసింది సుపైట సాంగ్, మీ అందరికోసం వింటూనే ఉండండి 101.9 FM రెయిన్బో, రెయిన్బో జీవితం రంగులమయం.

0: FM Rainbow 101.9.
1: డమరక మూవీ నుంచి సూపర్ హిట్ సాంగ్ విన్నారు. సో ఫ్రెండ్స్, మనము నాము జష్నే హైదరాబాద్ లో అండ్ నేను మీ ఆర్జే అనుష. సో ఫ్రెండ్స్, మరి ఇందాక మనం మిరియాల పులిహోరలో కావాల్సిన స్పెషల్ మసాలా పౌడర్ అయితే తయారు చేసేసుకున్నాం కదా. సో ఇప్పుడు పులిహోర కలుపుకోవాలి అని ఇందాక అనుకున్నాం, ఇప్పుడు కలిపేద్దాం అన్నమాట. సో ఇప్పుడు ఒక బాండీలో నూనె వేసుకోవాలి. యూనో దీనికి ఏంటంటే స్పెషల్, జనరల్గా ఏ ఆయిల్ అయినా వాడుకోవచ్చు అనుకోండి, కాకపోతే నువ్వుల నూనె వాడితే మాత్రం యూనో ప్రశస్తమైన నువ్వుల నూనె ఉండాలి. చాలా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఇక్కడ ఏంటి అంటే కొంచెం ఎక్కువ వేసుకోవాలి. మరి యూనో అఫ్కోర్స్ అందరూ హెల్త్ కాన్షియసే అనుకోండి, కాకపోతే అప్పుడప్పుడు తినొచ్చు, ఏం ప్రాబ్లం లేదు. కాబట్టి కాస్త నూనె వేసుకోవాలన్నమాట, కొంచెం కనిపించాలి బాగా. అయితే ఇప్పుడు దీంట్లో ఒక స్పూన్ ఆవాలు, చిటికెడు జీలకర్ర, రెండు టేబుల్ స్పూన్ల పల్లీలు వేసి బాగా

వేపుకుంటూ ఉండాలన్నమాట. ఇప్పుడు కొంచెం కరివేపాకు, హాఫ్ స్పూన్ ఇంగువ వేసుకోవాల్సి. ఇంగువ అనేది యూనో పులిహోరకి చాలా చాలా ముఖ్యం, వెరీ వెరీ ఇంపార్టెంట్. అదే మంచి ఫ్లేవర్ తీసుకొస్తుంది అన్నమాట. సో ఇంగువ వేసుకున్న తర్వాత ఒక స్పూన్ పసుపు అండ్ అలాగే చివరిగా చింతపండు గుజ్జు వేసుకోవాలి. యూనో ఎంత వేసుకోవాలి అంటే కనుక ఇక్కడ మనం 2 కప్స్ రైస్ వాడుతున్నాం కాబట్టి జస్ట్ ఒక 50 గ్రామ్స్ అప్రాక్సిమేట్గా తీసుకుని దాంట్లో కొంచెం నీళ్ళు, అంటే డబల్.

కాబట్టి జస్ట్ ఒక 50 గ్రామ్స్ అప్రాక్సిమేట్గా తీసుకుని దాంట్లో కొంచెం నీళ్ళు, అంటే డబల్, యూనో 50 గ్రామ్స్ అంటే 100 గ్రామ్స్ అని నేను చెప్పలేను కాబట్టి 100 ఎంఎల్ వాటర్ వేసుకుని చిక్కగా చేసుకోవాలన్నమాట. అంటే కొంచెం పల్చన అవ్వకూడదా అంటే కాదనుకోండి, ఎక్కువసేపు దాన్ని ఉడికించుకుంటూ ఉండాలి. మన ఎనర్జీ వేస్ట్, గ్యాస్ అంతకుమించి వేస్ట్ అన్నమాట. అందుకే వేసేసుకొని అలా కలుపుకుంటూ కొంచెం ఉప్పు వేసుకోవాలి. సో ఉప్పు అనేది వెరీ వెరీ కేర్ఫుల్గా వేసుకుంటూ ఉండాలి, ఎందుకంటే యూనో ఒక్కొక్కరు ఒకలా తింటూ ఉంటారు కాబట్టి వాళ్ళ టేస్ట్ అనుగుణంగా వేసుకోవచ్చు, కాకపోతే కొంచెం జాగ్రత్తగా వేసుకోవాలన్నమాట. అయితే ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ బెల్లం వేయాలి. యూనో చాలామందికి ఐడియా ఉండదు పులిహోరలో బెల్లం కూడా వేస్తారు అని, కానీ ఆ బెల్లం అనేది యూనో చాలా సీక్రెట్గా ఫ్లేవర్ అందిస్తుంది. వేసామా లేదా అని వేసిన వాళ్ళకే డౌట్ వచ్చి ఇలా వేసుకోవాలని చెప్తూ ఉంటారన్నమాట. అయితే 1 టేబుల్ స్పూన్ బెల్లం వేసి కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు ముందుగా మనం చేసుకున్నాం కదా మసాలా పొడి, మిరియాల మసాలా పొడి, అది వేసుకొని కలుపుకుంటూ ఉడికించుకుంటూ ఉండాలన్నమాట. స్లో ఫ్లేమ్ మీద ఉడికించుకుంటూ ఉండాలి కాబట్టి మంచి డార్క్ బ్రౌన్ రంగులోకి వచ్చేదాకా మనం అలా కలుపుకుంటూ దాన్ని ఉడికించుకుంటూ ఉండాలి. ఎలా ఉడికింది అని తెలుస్తుందంటే మనకు ఒక రూల్ ఉంది కదా, దాంట్లో ఉన్న ఆయిల్ పైకి తేలుతుంది కాబట్టి అలా డార్క్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం అంతకు ముందే బియ్యం ఉడికించి పెట్టుకుంటాం కాబట్టి, సో అన్నం అయిపోతుంది కాబట్టి 2 కప్పుల బియ్యాన్ని ఉడికించి పెట్టుకుని దాంట్లో కలిపేసుకోవాలన్నమాట. సో యూనో ఇప్పుడు ఉన్న వాళ్ళు చాలామంది గరిటెలతో స్పూన్లతో కలపడానికి ట్రై చేస్తూ ఉంటారు, ఏం పర్లేదు, చేయి జాగ్రత్తగా కడుక్కుని హైజీనిక్గా చేతులతో కలుపుకుంటే బెటర్ అనమాట. పులిహోర అనేది చేతితో కలిపితేనే బాగా వస్తుంది కాబట్టి హ్యాపీగా అదంతా వేసేసి కలుపుకుంటూ ఉండాలి. సో ఇంకేముంది, హ్యాపీగా మిరియాల పులిహోర రెడీ. అయితే యూనో టేస్ట్ చేస్తే కానీ తెలియదు అనమాట దాని మాధుర్యం ఎలా ఉంటుంది అనేసి. అసలు చాలా చాలా డిఫరెంట్గా ఉంటుంది, ఆయిల్ తగులుతుంటే పుల్ల పుల్లగా అసలు చాలా అమోఘంగా ఉంటుంది. సో ఫ్రెండ్స్, దాని గురించి విశేషాలు ఇంకా మాట్లాడుకుందాం. అంతకంటే ముందు వచ్చేసింది మంచి పాట ఫ్రమ్ ద మూవీ చెన్నకేశవరెడ్డి నుంచి. వింటూనే ఉండండి 101.9 FM రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం.

0: శనివారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి, లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: FM Rainbow 101.9.
2: ఏ పిల్ల పిల్ల, అట్ట నవ్విసి స్పార్పు మాకే బాబు.
3: బాబు, మీరేంట్రా నన్ను చూస్తున్నారు?
2: ఎవడి డప్పుడు కొట్టండా.

0: ಎಫ್ಎಂ ರೇನ್ಬೋ 101.9.
1: గబర్ సింగ్ మూవీ నుంచి సూపైట్ సాంగ్ విన్నారు. సో ఫ్రెండ్స్, మనము నాము జస్నే హైదరాబాద్ లో అండ్ మాట్లాడుకుంటూ ఉన్నాము. మరి ఈ రోజు పులిహోర, అదే మిరియాల పులిహోర, స్పెషల్ పులిహోర గురించి. ఏదో మనకు తెలుసు, కలపడం రావాలే కానీ పులిహోర చాలా చాలా బాగా వస్తుందన్నమాట. చాలా ముఖ్యం. అయితే సందర్భం ఏదైనా కానీ పులిహోర ఖచ్చితంగా ఉండాల్సిందే. కానీ యూనో, ఈ పులిహోర మాత్రం ఎలాంటి ఎండుమిర్చి అండ్ పచ్చిమిర్చి లేకుండా చేస్తాం. మీరు గమనించారా, అదే దీని స్పెషాలిటీ. అదే పులిహోర ప్రస్తావన ఇప్పటిది కాదనమాట, చాలా చాలా పాతప్పటి నుంచే చేస్తూ ఉన్నారంట. మరి పూర్వం శాసనాల్లో కూడా దీన్ని చెక్కించడం జరిగింది అండ్ అక్కడ మనం చూడవచ్చు. యూనో తంజావూరు, అదే బృహదీశ్వర దేవాలయంలో శాసనాలు చెక్కించి ఉంటాయన్నమాట. అక్కడ కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది. పులి అంటే పులుపట, సో తెలుగు నుంచే తీసుకోవటం జరిగింది. సో పులి అంటే పులుపు, హోర అంటే ఫుడ్ అంట, అండ్ ఫుడ్ అనే కాదు ఉడికిన రైస్ అని కూడా అర్థం అన్నమాట హోర అనేది. సో అలా పులిహోర వచ్చింది. సో అంతేకాకుండా మనం జనరల్గా పులిహోర అంటాము, పులియగారే అని కర్ణాటకలో, పులియదొరై అండ్ పులిసెద్దం అని తమిళనాడులో, పులిసోరు పులించోరు అని సౌత్ ఇండియాలో మిగతా పార్ట్స్ అన్నింటిలో పిలుస్తూ ఉంటారన్నమాట. అందులోనూ ఈ డిష్కు ఉన్న ప్రత్యేకత ఏంటి అంటే, కనుక ఎక్కువసేపు నిలవ ఉంటుంది కాబట్టి ప్రయాణాలప్పుడు కూడా ఎక్కువగా చేస్తూ ఉంటారన్నమాట ఈ పులిహోరని. బాగుంది కదా, నిజం. అందుకే చాలా చాలా ఇష్టపడుతూ ఉంటారు అందరూ. ఆల్రైట్ సో ఫ్రెండ్స్, ఇప్పుడు మంచి పాట సిద్ధంగా ఉంది ఫ్రమ్ ద మూవీ సరిలేరు నీకెవరి నుంచి వచ్చేస్తుంది. వెంటనే ఉండండి 101.9 ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బో జీవితం రంగులమయం.
2: సరస్ మేళా 2026 మహిళా సంఘాల ఉత్పత్తుల ప్రదర్శన మరియు అమ్మకం అక్టోబర్ 7 నుంచి 18 వరకు ఉదయం 10:30 నుంచి రాత్రి 9:30 వరకు HMDA గ్రౌండ్, ప్రసాద్ ఐమాక్స్ పక్కన, హైదరాబాద్. తెలంగాణ రాష్ట్రంతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల స్వయం సహాయక మహిళా సంఘాలు తయారు చేసిన హస్తకళా వస్తువులు, చేనేత వస్త్రాలు, పిండి వంటలు మరియు ఇతర ఉత్పత్తులు ఒకే చోట సరస్ మేళా 2026లో. రంగురంగుల పూల బతుకమ్మ ఆటపాటలు, సాంస్కృతిక ప్రదర్శనలు, స్వయం సహాయక మహిళా సంఘాల ఉత్పత్తులు మీకు ఆహ్వానం పలుకుతున్నాయి. అందరూ ఆహ్వానితులే. మీరు కొనే ప్రతి వస్తువు గ్రామీణ మహిళా శక్తికి అండ. జారీ చేయువారు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ, గ్రామీణాభివృద్ధి శాఖ, తెలంగాణ ప్రభుత్వం.
0: FM Rainbow 101.9.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. తమిళనాడులో పర్యటిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెన్నై మెట్రో రెండో దశలో భాగంగా 4,900 కోట్లతో చేపట్టిన పూందమల్లి వడపళని క్యారిడార్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రితో కలిసి మెట్రో రైల్లో ప్రయాణించారు. అలాగే 13,000 కోట్ల పైగా విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసి జాతికి అంకితం చేస్తారు. సీజేపీ నిరసనల నేపథ్యంలో ఢిల్లీలో పోలీసుల ఆంక్షలపై దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఢిల్లీలో నిలిపివేసిన ఇంటర్నెట్, మెట్రో రైలు సేవలను పునరుద్ధరించాలని కేంద్రం ఢిల్లీ పోలీసులకు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. 10 అక్టోబర్ ఏ ఆంక్షలు విధించారో పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్రాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. విజయవాడ ఉత్సవ్ 2.0 నిర్వహణ పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంతోషం వ్యక్తం చేస్తూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు అభినందనలు తెలిపారు. రాష్ట్ర ఆర్థిక, సాంస్కృతిక, ఆధ్యాత్మిక జీవితంలో విజయవాడకు ప్రత్యేక స్థానం ఉందని, ఈ ఉత్సవ్ పారిశ్రామికవేత్తలకు కొత్త మార్గాలను తెరుస్తూ పర్యాటక రంగానికి నూతన ఉత్తేజాన్ని ఇస్తుందని పేర్కొన్నారు. ఓటు కోల్పోయిన ఒక్కరినైనా చూపించగలరా అంటూ బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు చేసిన సవాలుకు మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. ఓటు కోల్పోయిన వారిని తీసుకొస్తానని, తేదీ సమయం చెప్పాలని డిమాండ్ చేశారు. సర్ పేరుతో రాష్ట్రంలో 70 లక్షల ఓట్లు, హైదరాబాద్లో 40 లక్షల ఓట్లు పోయాయన్నారు. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం, మాదక ద్రవ్యాల దుష్ప్రభావాలపై యువతలో అవగాహన కల్పించడం, ఆరోగ్యకరమైన జీవన శైలిని ప్రోత్సహించడం లక్ష్యంగా అక్షర స్ఫూర్తి సంస్థ ఆధ్వర్యంలో హైదరాబాద్లో నషా ముక్త్ భారత్ సైక్లింగ్ రైడ్ జరిగింది. ఈ కార్యక్రమంలో రాజ్యసభ ఎంపీ డాక్టర్ కె లక్ష్మణ్ పాల్గొన్నారు. హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో గ్రేస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్యాన్సర్పై అవగాహన ర్యాలీ, 5K రన్లను మంత్రులు వాకిటి శ్రీహరి,

పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖులు, పెద్ద సంఖ్యలో యువతి యువకులు, మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. వరంగల్ శ్రీ భద్రకాళి అమ్మవారి ఆలయంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా ఈ ఉదయం అమ్మవారికి పంచామృతాలు, సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు నిర్వహించారు. అమ్మవారి దర్శనానికి భక్తులు భారీగా తరలివచ్చారు. సాయంత్రం బాలా త్రిపుర సుందరిగా అలంకరించనున్నారు. భారత్ వెస్టిండీస్ జట్ల మధ్య 3వ T20 మ్యాచ్ ఈరోజు ఇండోర్లోని హోల్కర్ స్టేడియంలో సాయంత్రం 7 గంటలకు ప్రారంభమవుతుంది. 5 మ్యాచ్ల ఈ సిరీస్లో ప్రస్తుతం 2 జట్లు 1-1తో సమంగా ఉన్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANews_Hyderabad ఫాలో అవ్వండి. ANews హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి సాయంత్రం 4 గంటలకు మరిన్ని వింటారు. Yeah.

మీరు వింటున్నారు స్టేషన్ ఆఫ్ ది నేషన్ ఆకాశవాణి 101.9 ఎఫ్ఎం రెయిన్బో. రెయిన్బో తో జీవితం రంగులమయం. సో ఫ్రెండ్స్, మనం వచ్చేసాము మరి రెయిన్బో మ్యాట్నీ షోలోకి. సో మరి మీ అందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం, అనుస్వాగతం.

0: సో ఫ్రెండ్స్, మన రెయిన్బో మ్యాటినీ షోలో ఈరోజు ఏం మాట్లాడుకోబోతున్నావు అనేది నేను డెఫినెట్గా చెప్తాను సూపర్ హిట్ సాంగ్ తర్వాత. సో ఆ సూపర్ హిట్ సాంగ్ తర్వాత ఇంకో సాంగ్ ఫాలో అవుతుంది. ఆ తర్వాత మరి ఏం మాట్లాడుకుంటాం డెఫినెట్గా అందరూ కూడా ఫాలో అవ్వాలని నేను కోరుకుంటున్నాను. ముందుగా అయితే నేను అన్నట్టుగా నానక ప్రేమతో చిత్ర నుంచి సూపర్ హిట్ సాంగ్ వచ్చేస్తుంది, వెంటనే ఉండండి 101.9 ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బో జీవితం రంగుల మాయం.
1: I wanna follow, follow, follow, follow, follow, follow you. I wanna follow, follow, follow, follow, follow you. I wanna follow, follow, follow, follow, follow, follow you. I wanna follow.

0: చిన్నారికి తన భావాలను తెలియజేసే హక్కుంది. కానీ కొంతమంది పిల్లలకి తమ మనసులోని భావాలని తెలియచేయడానికి మాటలు మాత్రమే సరిపోవు. ఆటిజం అలాగే స్పీచ్ కి సంబంధించిన సమస్యలున్న పిల్లలకు చిత్రాలు, హావభావాలు అలాగే ప్రత్యేక పరికరాల ద్వారా మాటలకు మార్గం చూపేదే ఏఏసీ ఆగ్మెంటేటివ్ ఆల్టర్నేటివ్ కమ్యూనికేషన్. ప్రతి చిన్నారికి గొంతునిద్దాం, ఏఏసీతో అనుబంధాన్ని పెంచుదాం. ఏఏసీ అవేర్నెస్ మంత్ సందర్భంగా ఈ సమాచారాన్ని మీకు అందిస్తున్నారు ఆయిస్టర్ క్లినిక్ మరియు చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్, బేగంపేట్, హైదరాబాద్. కాంటాక్ట్ నంబర్ 9347766126.
1: FM Rainbow 101.9.
2: ఏ బ్రదర్ అప్పమా, ఈ డిక్చిక్ డిక్చిక్ కాకుండా మన మ్యూజిక్ ఏమైనా ఉందా?
3: అబ్బా, కడుపు నిండిపోయింది బంగారం.

0: when the drums beat at Bonalu, when the verses of Dasarathi echo. When the screen lights up with Telangana cinema, the soul of our state speaks. And every evening from 8 to 9, FM Rainbow 101.9 speaks Telangana. This is Telangana, your dedicated hour for Telangana's history, art, culture, literature and tourism. Celebrate the land, celebrate the people and celebrate the pride. Telangana, where Telangana lives on radio.
1: FM Rainbow 101.9.
2: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు స్టేషన్ ఆఫ్ ది నేషన్ ఆకాశవాణి 101.9 ఎఫ్ఎం రెయిన్బో. రెయిన్బో తో జీవితం రంగులమయం. సో ఫ్రెండ్స్, మనం ఉన్నాము మరి రెయిన్బో మ్యాట్నీ షోలో, అండ్ నేను మీ ఆర్జే అనుష. సో ఫ్రెండ్స్, మనమేమో మరి యూనో ఈరోజు ఏం మాట్లాడుకుందాము అంటే మంచి మూవీ గురించి మాట్లాడుకుందాం అన్నమాట. సో నేను స్టార్టింగ్లో చెప్పలేదు కదా, అయితే ఏ మూవీ అంటే యూనో మాస్ సినిమాలు కానీ ఫ్యాక్షన్ సినిమాలు కానీ ఎన్నో చూస్తూ ఉంటాం మనం. అయితే ఒక మంచి సందేశాత్మక చిత్రం విత్ ఎన్ని ఎమోషన్స్ కావాలో అన్ని ఎమోషన్స్ ఉండాలి అంటే

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: FM Rainbow 101.9.

0: హలో డియర్ లిసనర్స్, మన లైఫ్లో ఎక్కువ కేర్ చేసే వాళ్ళతోనే మనకి ఎక్కువ మిస్అండర్స్టాండింగ్స్ కూడా జరుగుతాయి. అవునా? మనం మన యాంగిల్ నుంచి చూస్తాం, వాళ్ళు వాళ్ళ యాంగిల్ నుంచి చూస్తారు. మనం మనమే కరెక్ట్ అని అనుకుంటాం, కానీ మేబీ అవతల వాళ్ళు కూడా అదే అనుకోవచ్చు కదా. అమ్మ మనకి చెప్పే కొన్ని మాటలు మనకి నసలాగా అనిపించవచ్చు, మన ఫ్రెండ్స్ చెప్పే నిజం మనకి హార్ష్గా అనిపించవచ్చు, ఒకరికి కరెక్ట్ అనిపించేది ఇంకొకరికి కంప్లీట్గా రాంగ్ అనిపించవచ్చు. బేసిక్గా ఒకరికి కన్సర్న్ అనిపించేది ఇంకొకరికి కంట్రోల్ లాగా అనిపించవచ్చు. అండ్ సమ్వేర్ బిట్వీన్ ఆల్ దీస్ మిస్అండర్స్టాండింగ్స్ స్టార్ట్ అవుతాయి. అలాంటి మన ఎవ్రీడే కాన్వర్సేషన్స్ వెనుక ఉన్న ఎమోషన్స్ని ఒక్కరి సైడ్ నుంచి కాకుండా రెండు పర్స్పెక్టివ్స్ నుంచి చూడడానికి, ప్రతి చిన్న అనుభవానికి ప్రతి భావనకి వేదిక మన ఈ సిరీస్ అనువంత. At 7 p.m. every day, only on FM Rainbow 101.9.
1: FM Rainbow 101.9. వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు స్టేషన్ ఆఫ్ ది నేషన్ ఆకాశవాణి 101.9 ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం. సో ఫ్రెండ్స్, మనము నాము రెయిన్బో మాటి షోలో నేను మీ ఆర్జే అనూష. సో ఫ్రెండ్స్, మనం మాట్లాడుకుంటూ ఉన్నాము మరి ఈరోజు అరవింద సమేత వీరరాఘవ చిత్రం నుంచి. యూనో, సరిగ్గా ఇదే రోజు కాకపోతే 2018 సంవత్సరంలో అన్నమాట, ఓన్లీ ఇయర్ డిఫరెన్స్. సో ఎగ్జాక్ట్

కరెక్ట్గా ఈ రోజే సినిమా రిలీజ్ అవ్వడం జరిగింది. అండ్ యూనో ఎప్పుడు కూడా ఏదైనా ఒక విషయం అనుకుంటే గట్టిగా అనుకుంటే అయిపోతుందని అంటుంటారు, కాకపోతే సమ్ టైమ్స్ అప్పుడప్పుడు కొంచెం టైం తీసుకుంటుంది అనమాట. అలాగే జరిగిందంట. మరి ఈ సినిమా దర్శకులు సంగీత దర్శకులు అఫ్కోర్స్ ఎస్ థమన్ గారి విషయంలో, యూనో ఆయనకి త్రివిక్రమ్ గారు అంటే చాలా చాలా ఇష్టం, ఎంతో అభిమానం. ఎప్పటి నుంచో ఆయనతో కలిసి పనిచేయాలని అనుకుంటూ ఉన్నారంట, కానీ ఎన్నిసార్లు అనుకున్నా కూడా కాలం అస్సలు కలిసి రాలేదు. ఈ సినిమాకి ముహూర్తం కుదిరిందన్నమాట. అది కూడా ఆయనకి 100వ చిత్రం కావటం విశేషం థమన్ గారికి. సో యూనో ఈ సినిమా మ్యూజిక్కి సంబంధించి కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్కి సంబంధించి కానీ ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం చెప్తూ ఉంటారనమాట. యూనో ఆయన అంటే థమన్ గారు ఆయన లైఫ్లో చాలా ఇన్సిడెంట్స్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని మరి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ కొన్ని పాటలు, ముఖ్యంగా పెనివిటీ పాట మరి డిజైన్ చేయడం జరిగిందని చెప్తూ ఉంటారన్నమాట. యూనో ఆయన నాన్నగారిని దృష్టిలో పెట్టుకుని చేశారు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, అండ్ అమ్మగారిని అఫ్కోర్స్ డెఫినెట్గా పెనివిటీ యూనో సాంగ్ ఇంచుమించు ఇవన్నీ కూడా మరి వాళ్ళని దృష్టిలో పెట్టుకుని చేశామని చెప్తూ ఉంటారు. మొత్తం కూడా ఈ సినిమాతో ఆయనకు కావాల్సిన అన్ని ఎలిమెంట్స్ నేను మరి ప్రేక్షకుల ముందుకి తీసుకురాగలిగాను, వాళ్ళని ఎంటర్టైన్ చేయగలిగాను అని చెప్తూ ఉంటారు కదా. ఆల్రైట్ సో ఫ్రెండ్స్, కొన్ని విషయాలు అలా కలిసి వస్తూ ఉంటాయన్నమాట. సో ఇప్పుడైతే మంచి పాట వచ్చేస్తుంది ఫ్రమ్ ద మూవీ అరవింద సమేత వీర రాఘవ నుంచి, వింటూనే ఉండండి 101.9 FM రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం.

ప్రతి చిన్నారికి తన భావాలను తెలియచేసే హక్కుంది. కానీ కొంతమంది పిల్లలకి తమ మనసులోని భావాలని తెలియచేయడానికి మాటలు మాత్రమే సరిపోవు. ఆటిజం అలాగే స్పీచ్ కి సంబంధించిన సమస్యలున్న పిల్లలకు చిత్రాలు, హావభావాలు అలాగే ప్రత్యేక పరికరాల ద్వారా మాటలకు మార్గం చూపేదే ఏఏసీ, ఆగ్మెంటేటివ్ ఆల్టర్నేటివ్ కమ్యూనికేషన్. ప్రతి చిన్నారికి గొంతునిద్దాం, ఏఏసీతో అనుబంధాన్ని పెంచుదాం. ఏఏసీ అవేర్నెస్ మంత్ సందర్భంగా ఈ సమాచారాన్ని మీకు అందిస్తున్నారు ఆయిస్టర్ క్లినిక్ మరియు చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్, బేగంపేట్, హైదరాబాద్. కాంటాక్ట్ నంబర్ 9347761.

0: ಎಫ್ಎಂ ರೈನ್ಬೋ 101.9
1: రంగస్థల గ్రామ ప్రజలందరికీ విజ్ఞప్తి. మనందరి కళ్ళల్లో జిగేలు నింపడానికి జిగేలు వచ్చేసింది. ఆడిపాడి అల్లరి చేస్తా అంతే. మీరందరూ రెడీగా ఉండండి. అమ్మ జిగేలు రని వచ్చేమ్మా నువ్వు.
2: ఎంతమంది జిగేలు రాజాలు ఉన్నారా మీ ఊళ్ళో?
3: మరి ఉండరా ఏంటి, నువ్వు అత్తనం అని తెలిసి పక్కూరు నుంచి కూడా వచ్చాం ఎగేసుకుంటూ.
2: ఇదిగో ఆ గళ్ళ సొక్క జిగేలు రాజా ఏంది, గుడ్లు అప్పగించి చూస్తున్నావు అంకే.
3: నువ్వేదో ఇస్తావని జిగేలు రానే.
2: నువ్వెందయ్యా పూల సొక్క, ఓ మీద మీద కొత్తున్నావా?
3: ఇదిగో ఎవ్వరు తోసుకోకండి,
2: అందరి దగ్గరికి నేనే వస్తా. అందరు అడిగింది ఇచ్చే పోతా.
3: అది

0: FM Rainbow 101.9.
1: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు స్టేషన్ ఆఫ్ ది నేషన్ ఆకాశవాణి 101.9 ఎఫ్ఎం రెయిన్బో. రెయిన్బోతో జీవితం రంగులమయం. సో ఫ్రెండ్స్, మనం ఉన్నాము రెయిన్బో మ్యాట్నీ షోలో. నేను మీ ఆర్జే అనుష. సో ఫ్రెండ్స్, మరి మనమేమో అరవింద సమేత వీర రాఘవ సినిమా గురించి మాట్లాడుకుంటూ ఉన్నాము. అయితే

యూనో డెఫినెట్గా ఏ సినిమాకైనా టైటిల్ అనేది చాలా చాలా ముఖ్యం. కానీ ఆ టైటిల్ అంటే నామకరణం ఎప్పుడు ఎలా జరిగిందనే కూడా ఒక్కొక్కసారి కొన్ని ఇంట్రెస్టింగ్ విశేషాలు ఉంటాయన్నమాట. మరి ఈ సినిమా కూడా అలాగే ఉన్నాయి, చాలా గమ్మత్తుగా జరిగిందంట. అయితే ఈ సినిమాలో మనకి తెలుసు కథానాయకుడికి జూనియర్ ఎన్టీఆర్ గారికి ఈ సినిమాలో కోపం చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. దాన్ని అయితే ముందుగా వాళ్ళ బామ్మ జయజీ ఉంటారు కదా, దాంట్లో సుప్రియ పాఠక్ గారు ఆ పాత్రను పోషించడం జరిగిందనమాట. ఆవిడ కంట్రోల్ చేస్తూ ఉంటారు. ఆ తర్వాత కథానాయకి అరవింద పూజా హెగ్డే గారు యూనో తన మాటలతో నియంత్రిస్తూ ఉంటారు. ఇలా జరుగుతూ ఉంటుంది. అందుకే యూనో అరవింద అని పెడితే ఎలా ఉంటుంది అని అనుకున్నారంట టీమ్ మెంబర్స్ అంతా కూడా. బాగుంటుంది, అదే ఫైనలైజ్ చేసేద్దాము అని అన్నారట. కానీ త్రివిక్రమ్ గారికి మాత్రం ఏదో యూనో ఇంకేదో తక్కువగా ఉంది, అసంపూర్ణంగా ఉంది అని అనిపించిందంట. అందుకే హీరో క్యారెక్టర్ను కోపం పెరగకుండా తగ్గిస్తూ ఉంది కాబట్టి హీరోయిన్. అఫ్కోర్స్ మనందరికీ తెలిసిందే. అయితే ఇక్కడ ఇంకో చిన్న లాజిక్ ఉందన్నమాట. ఏంటి అంటే యూనో ఆయనకి కొంచెం ఆధ్యాత్మిక భావాలు ఎక్కువ కాబట్టి అలా ఆలోచిస్తే కనుక కోపంగా ఉండే దేవతలు డెఫినెట్గా మనకి ఎవరు గుర్తొస్తారంటే నరసింహస్వామి గుర్తొస్తూ ఉంటారు. సో ఆయన్ను శాంతపరుస్తూ ఉండేవాళ్ళు లక్ష్మీదేవి కాబట్టి ఎప్పుడు కూడా సమేతంగా లక్ష్మీదేవి సమేతంగా నరసింహస్వామి అని పిలుస్తూ ఉంటారు. ఆ స్ఫూర్తితో ఆయన ఈ సినిమా

ఎక్కువ కాబట్టి అలా ఆలోచిస్తే కనుక కోపంగా ఉండే దేవతలు డెఫినెట్గా మనకి ఎవరు గుర్తొస్తారంటే నరసింహస్వామి గుర్తొస్తూ ఉంటారు. సో ఆయన్ను శాంతపరుస్తూ ఉండేవాళ్ళు లక్ష్మీదేవి. కాబట్టి ఎప్పుడు కూడా సమేతంగా లక్ష్మీదేవి సమేతంగా నరసింహస్వామి అని పిలుస్తూ ఉంటారు. ఆ స్ఫూర్తితో ఆయన ఈ సినిమా పేరుని కంప్లీట్ చేయడం జరిగిందనమాట. అందుకే అరవింద సమేత వీరరాఘవ అని పెట్టడం జరిగిందంట, ఫైనలైజ్ చేసేశారు. అంతేకాదు మరి యూనో ఈ టైటిల్ అనుకున్నప్పుడు డెఫినెట్గా ఇద్దరు పేర్లు కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి టైటిల్లో ఇంకేమైనా మరి సౌండింగ్ వస్తుందా అని చాలా చాలా ఆలోచించడం జరిగిందంట. కానీ టీమ్ మెంబర్స్తో డెఫినెట్గా డిస్కస్ చేసినప్పుడు మాత్రం ఆయన యూనో కరెక్ట్గా సరిపోతుంది, ఎందుకంటే ఇద్దరి మీద బేస్ అయి ఉంటుంది. సో భామ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి హీరో హీరోయిన్ మీద కథంతా ఉంటుంది కాబట్టి అరవింద సమేత వీర రాఘవ అనేది పర్ఫెక్ట్ టైటిల్ అవుతుంది అని చెప్పి అది డిసైడ్ చేసి నామకరణం చేసి ఈ టైటిల్ ఫిక్స్ చేసేసారన్నమాట. సో ఫ్రెండ్స్, మరి సూపర్ సాంగ్ వస్తుంది అదే సినిమా నుంచి మీ అందరి కోసం. వెంటనే ఉండండి 101.9 FM రెయిన్బో, రెయిన్బో జీవితం రంగులమయం.

0: లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాల.
1: లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా?

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. తమిళనాడులో పర్యటిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెన్నై మెట్రో రెండో దశలో భాగంగా 4,900 కోట్లతో చేపట్టిన పూందమల్లి వడపళని కారిడార్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రితో కలిసి మెట్రో రైల్లో ప్రయాణించారు. అలాగే 13,000 కోట్లకు పైగా విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసి జాతికి అంకితం చేస్తారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గోవాలో కొనసాగుతున్న గోయ్ రాఖోన్ యాత్రలో ముఖ్య అతిథిగా పాల్గొనడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గోవాకు బయలుదేరారు. సాయంత్రం చీప్టన్స్ స్మారకం నుంచి కున్కోలిం బస్టాండ్ వరకు నిర్వహించనున్న భారీ పాదయాత్రలో పాల్గొననున్నారు. ఎల్నినో నేపథ్యంలో తీవ్ర వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా రైతులు రెండో పంట సాగు చేయకుండా ప్రభుత్వానికి సహకరించాలని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విజ్ఞప్తి చేశారు. పరిస్థితులను రైతులు అర్థం చేసుకోవాలని కోరారు. నిర్మల్ జిల్లాలోని బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజు అమ్మవారు భక్తులకు శైలపుత్రి అవతారంలో దర్శనమిచ్చారు. వరంగల్ శ్రీ భద్రకాళి అమ్మవారి ఆలయంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా ఈ ఉదయం అమ్మవారికి పంచామృతాలు సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు నిర్వహించారు. అమ్మవారి దర్శనానికి భక్తులు భారీగా తరలివచ్చారు. సాయంత్రం బాలా త్రిపుర సుందరిగా అలంకరించనున్నారు. భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్గా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన స్మృతి మంధానా యునిసెఫ్కి సెలబ్రిటీ సలహాదారుగా నియమితులయ్యారు. బాలికలకు సమాన అవకాశాలు, వారి ఆరోగ్యం, సంక్షేమం విషయంలో యునిసెఫ్తో కలిసి స్మృతి పనిచేయనుంది. సౌదీ అరేబియాలోని రియాద్లో ఉన్న కింగ్ ఖాలిద్ అంతర్జాతీయ విమానాశ్రయంపై హౌతీలు జరిపిన దాడిని ఐక్యరాజ్య సమితి జనరల్ సెక్రటరీ ఆంటోనియో గుటెరెస్ పలు దేశాలు తీవ్రంగా ఖండించాయి. ఈ దాడిలో 12 మంది మరణించగా మరో 390 మంది గాయపడ్డారు. భారత్ వెస్టిండీస్ జట్ల మధ్య 3వ T20 మ్యాచ్ ఈరోజు ఇండోర్లోని హోల్కర్ స్టేడియంలో సాయంత్రం 7 గంటలకు ప్రారంభమవుతుంది. 5 మ్యాచ్ల ఈ సిరీస్లో ప్రస్తుతం ఇరు జట్లు 1-1తో సమంగా ఉన్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం xhandle@ANews_హైదరాబాద్ను ఫాలో అవ్వండి. ANews హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి సాయంత్రం 5 గంటలకు మరిన్ని వింటారు.

మీరు వింటున్నారు స్టేషన్ ఆఫ్ ది నేషన్ ఆకాశవాణి 101.9 ఎఫ్ఎం రెయిన్బో. రెయిన్బోతో జీవితం రంగులమయం. సో ఫ్రెండ్స్, మనం వచ్చేసాము మరి లేటెస్ట్ మూవీ అప్డేట్స్ తెలుసుకునే సెగ్మెంట్ లోకి. సో మరి మన టాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమా విశేషాలన్నీ తెలుసుకుందాము. సో చాలా లైన్ అప్ ఉన్నాయి మీకోసం. అంతకంటే ముందు సూపర్ సాంగ్ సిద్ధంగా ఉంది, ఫ్రమ్ ద మూవీ యముడు నుంచి వచ్చేస్తుంది. వింటూనే ఉండండి 101.9 ఎఫ్ఎం రెయిన్బో. రెయిన్బోతో జీవితం రంగులమయం.

FM Rainbow 101.9. ಪಾಠ

ఒక దేశాన్ని నిర్మించేది కలలుగని ఆ కలల కోసం తమ జీవితాన్ని అర్పించే మనుషులు. ఒక ఉపాధ్యాయుడు, ఒక శాస్త్రవేత్త, ఒక రాజ్యాంగ నిర్మాత, ఒక వైద్యుడు, ఇంజనీరు, క్రీడాకారుడు, వాళ్ళు దేశానికి కేవలం సేవ మాత్రమే చేయరు, దేశ భవిష్యత్తును తీర్చిదిద్దుతారు. వీరంతా చరిత్రలో నిలిచిన వ్యక్తులు కాదు, చరిత్రను మలచిన వ్యక్తులు. ఈ నేలలో వారి అడుగుల ప్రతిధ్వని ఉంది, దేశ భవిష్యత్తులో వారి ఆలోచనల వెలుగుంది. భారతరత్న ఒక జాతి కృతజ్ఞతాగాథ కార్యక్రమంలో ఆ మహనీయులను స్మరించుకుందాం. ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు మీ ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగాహెర్ట్స్ పై భారతరత్న ప్రత్యేక ధారావాహిక తప్పక వినండి.

0: FM Rainbow 101.9.
1: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు స్టేషన్ ఆఫ్ ది నేషన్ ఆకాశవాణి 101.9 ఎఫ్ఎం రెయిన్బో. రెయిన్బోతో జీవితం రంగులమయం. సో ఫ్రెండ్స్, మనమేమో మరి మన టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకునే సెగ్మెంట్లో ఉన్నాము. నేను మీ ఆర్జే అనుషా.

సో ఫ్రెండ్స్, మరి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి అంటే కనుక మనం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న వారణాసి చిత్రీకరణ అంతా కూడా ఆల్మోస్ట్ ఎండింగ్ వచ్చేసిందన్నమాట. సో ఫైనల్ టచ్అప్స్ అన్నీ కూడా చేస్తూ ఉన్నారంట. నిర్మాణాంతర కార్యక్రమాలు కూడా ఫాస్ట్గా జరిగిపోతూ ఉన్నాయి. మరి మన దర్శకులు ఎస్ఎస్ రాజమౌళి గారు చెప్తూ ఉన్నారు, సాధ్యమైనంత యూనో ఫాస్ట్గానే రిలీజ్ చేయడానికి మేము ట్రై చేస్తున్నాం. అంటే అఫ్కోర్స్ యూనో April 7th అని ఆల్రెడీ మనకి డేట్ ఇచ్చేసారనుకోండి, రిలీజ్ చేస్తాము అని చెప్పేసి సాధ్యమైన త్వరగా మేము ఎప్పటి నుంచో ట్రై చేస్తూ ఉన్నాము. అందుకే యూనో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అంతా కూడా ఫినిష్ చేసేసాము. ఒక్కొక్కసారి మనకు తెలియదు కదా, కొన్ని పోస్ట్పోన్ అవుతూ ఉంటాయి, కొన్ని ముందుగానే ప్రీపోన్ అవుతూ ఉంటాయి. కానీ సో టీమ్ మెంబర్స్ అంతా చెప్పడం మాత్రం ఎస్ ఫిక్స్ చేసేసాము April 7th అని చెప్తూ ఉన్నారు. సో ఎంఎం కీరవాణి గారు సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి మరి మనకు తెలుసు మహేష్ బాబు గారు యాజ్ అ హీరోగా అండ్ ప్రియాంక చోప్రా గారు యాజ్ అ హీరోయిన్గా నటిస్తూ ఉన్నారని, అంతేకాకుండా పృథ్వీరాజ్ కుమార్ గారు కూడా అఫ్కోర్స్ పృథ్వీరాజ్ సుకుమారన్ అలాగే ప్రకాష్ రాజ్ కూడా ఆయన నటిస్తూ ఉన్నారు. సో ఇంపార్టెంట్ క్యారెక్టర్స్లో చేస్తూ ఉన్నారన్నమాట. మరి సినిమా అయితే ఫుల్గా కంప్లీట్ అయిపోతుంది అండ్ అంతేకాకుండా April 7th అఫ్కోర్స్ నెక్స్ట్ ఇయర్ మరి రిలీజ్ చేస్తామని చెప్పేసారు. అంతా బాగానే ఉంది. సో నిజంగా మెస్మరైజ్ అయిపోతారు సినిమా చూసి అని చెప్తూ ఉన్నారు. మరి నిజంగానే అంత మెస్మరైజ్ అయిపోయి మైండ్ బ్లాక్ అయిపోద్దా అనేది కొంచెం వెయిట్ చేయాలన్నమాట. కానీ సూపర్ హిట్ సాంగ్ వినడానికి అయితే వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. వచ్చేసింది ఫ్రమ్ ద మూవీ సరిలేరు నీకెవరి నుంచి వింటూనే ఉండండి 101.9 FM రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం.

0: रे
1: अनिधन चवनी ढोल
0: वो डांस है।

0: ಎಫ್ಎಂ ರೇನ್ಬೋ 101.9.
1: కళేజా చిత్రం నుంచి సూపర్ హిట్ సాంగ్ విన్నారు. సో ఫ్రెండ్స్, మనం ఉన్నాము మరి టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించి మరి లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకునే సెగ్మెంట్ లో నేను మీ ఆర్జే అనుష. సో ఫ్రెండ్స్, మరి లేటెస్ట్ అప్డేట్స్ విశేషాల్లోకి వెళ్ళిపోతే కనుక మరి శర్వానంద్ గారు, అనుపమ పరమేశ్వరన్ గారు యాజ్ అ హీరో హీరోయిన్ గా నటిస్తున్నారు భోగి ఈ చిత్రంలో. అండ్ మరి సంపత్ నంది గారు దర్శకత్వం వహిస్తున్నారు ఈ చిత్రానికి. సో అయితే ఇట్స్ అ వెరీ డిఫరెంట్ స్టోరీ అని మొదటి నుంచి చెప్తూ వస్తున్నారు. నిజంగా మనం చూస్తే కనుక, అఫ్కోర్స్ వింటే కనుక, మరి మొన్నే ఒక పాట రిలీజ్ చేయటం జరిగింది అచ్చమైన పల్లె వాతావరణానికి సంబంధించి. సో ఆ బ్యాక్డ్రాప్లో అంతా కూడా జరుగుతుంటుంది అన్నమాట. అయితే 1960ల నాటి, అంటే అప్పట్లో చాలా పాత కాలం కదా, ఆనాటి మహారాష్ట్ర అండ్ ఆదిలాబాద్ బార్డర్స్లో బొగ్గుల గుట్ట అనే ఒక గ్రామ నేపథ్యంలో ఉంటుందన్నమాట. ఈ పాట అంతా కూడా నిజంగా చాలా చాలా న్యాచురల్గా చూపించడానికి ప్రయత్నం చేశామని చెప్తూ ఉన్నారు. సో ప్రస్తుతానికైతే వింటున్నారు, ఆ తర్వాత చూస్తారని చెప్తూ ఉన్నారన్నమాట. అయితే యూనో కంప్లీట్గా ఇదొక విలేజ్కి సంబంధించిన మూవీ అని, చాలా చాలా న్యాచురల్గా ఉంటుందని. అండ్ అంతేకాకుండా యూనో డెఫినెట్గా మరి ఆ రోజుల్లో మూవీ కాబట్టి మేకప్ అంతా కూడా చాలా చాలా సటిల్గా ఉంటుంది, న్యాచురల్గానే కనిపిస్తుంది, మీ అందరూ కూడా ఎంతగానో ఇష్టపడతారని చెప్తూ ఉన్నారన్నమాట. మరి భీమ్ సిసిరోలియో సో చాలా చాలా బాగా బాణీలన్నీ సమకూర్చారని చెప్తూ ఉన్నారన్నమాట. నిజంగా మరి జానపద పాటలు అంటే చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి కదా. సో మరి చాలా చాలా బాగుందని చెప్తూ ఉన్నారు. ఆల్రెడీ మరి ఒక పాట రిలీజ్ చేసేసి మొదలు పెట్టేశారన్నమాట హైప్ క్రియేట్ చేయడం ఈ సినిమా మీద. మరి ముందు ముందు చూడాలి ఎంత బాగుంటుంది ఏంటి అనేది కదా. ఆల్రైట్ సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే శతమానం భవతి చిత్రం నుంచి సూపర్ హిట్ సాంగ్ వచ్చేస్తుంది. మనకు తెలుసు మరి శర్వానంద్ గారు అలాగే అనుపమ పరమేశ్వరన్ గారు శతమానం భవతిలో ఆల్రెడీ యాక్ట్ చేయడం జరిగింది. అండ్ మరి ఈ సినిమాలో కంప్లీట్గా డిఫరెంట్ ఉంటాయి అన్నమాట. ఇప్పటికీ అయితే మనం అలా చూడలేదా జంటిని అని చెప్తూ ఉన్నారు. సో డెఫినెట్గా కొన్ని రోజులు వెయిట్ చేయాలి, కానీ పాట కోసం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు అన్నట్టు వచ్చేసింది. వెంటనే ఉండండి 101.9 FM రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం.

ప్రతి చిన్నారికి తన భావాలను తెలియచేసే హక్కుంది. కానీ కొంతమంది పిల్లలకి తమ మనసులోని భావాలను తెలియచేయడానికి మాటలు మాత్రమే సరిపోవు. ఆటిజం అలాగే స్పీచ్ కి సంబంధించిన సమస్యలున్న పిల్లలకు చిత్రాలు, హావభావాలు అలాగే ప్రత్యేక పరికరాల ద్వారా మాటలకు మార్గం చూపేదే ఏఎసి, ఆగ్మెంటేటివ్ ఆల్టర్నేటివ్ కమ్యూనికేషన్. ప్రతి చిన్నారికి గొంతునిద్దాం, ఏఎసితో అనుబంధాన్ని పెంచుదాం. ఏఎసి అవేర్నెస్ మంత్ సందర్భంగా ఈ సమాచారాన్ని మీకు అందిస్తున్నారు ఆయిస్టర్ క్లినిక్ మరియు చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్, బేగంపేట్, హైదరాబాద్. కాంటాక్ట్ నంబర్ 9347776126.

0: FM Rainbow 101.9.
1: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు స్టేషన్ ఆఫ్ ది నేషన్ ఆకాశవాణి 101.9 ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం. సో ఫ్రెండ్స్, మనమేమో మరి తెలుసుకుంటూ ఉన్నాము మన లేటెస్ట్ టాలీవుడ్ విశేషాల అన్నిటి గురించి. సో ఆ విశేషాల్లోకి వెళ్ళిపోదాము. అయితే యూనో మరి అలియాస్ రుక్మిణికి సంబంధించి ఒక అప్డేట్ చెప్పబోతున్నానన్నమాట. నిజంగా చాలా రోజుల నుంచి మరి వెయిట్ చేస్తూ ఉన్నాం. వాట్ ఇస్ దిస్ అలియాస్ రుక్మిణి అంటే నితిన్ గారి చిత్రం అన్నమాట. సో డేట్ అయితే ఫైనలైజ్ చేసేయటం జరిగిందన్నమాట, December 4th అని చెప్పేసి. అయితే యూనో ఈ సినిమాకి మరి దండరా సినిమా ఉంది కదా, సో ఆ ఫేమ్ మురళీకాంత్ దేవసోత్ గారు దర్శకత్వం వహిస్తున్నారన్నమాట. అయితే హీరో నానిగారు సమర్పిస్తున్నారు, అది సంథింగ్ డిఫరెంట్ అన్నమాట. సో దీంట్లో నితిన్ గారి క్యారెక్టర్ గురించి చెప్పాలి అంటే కనుక చాలా చాలా సాదా సీదా క్యారెక్టర్ అనమాట. ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి క్యారెక్టర్, అండ్ చూడటానికి కూడా మరి రిలీజ్ చేసిన పోస్టర్లో అయితే కనుక చాలా ప్రశాంతమైన ముఖంతో చాలా కూల్గా యూనో ఒక ఫార్మల్ బట్టల్లో ఉన్నారన్నమాట, ఒక చెక్ షర్ట్ అండ్ ఫార్మల్ ట్రౌజర్స్లో. అంతేకాకుండా స్పెక్స్ పెట్టుకొని చాలా క్యూట్ క్యూట్గా ఇన్నోసెంట్గా, అండ్ భుజానికి ఒక బ్యాగ్ లాంటి తగిలించుకుని కోర్ట్ ప్రాంగణంలో ఉన్నారన్నమాట. సో ఆ కోర్టులో ఏముంటారో డెఫినెట్గా అందరూ లాయర్స్ అండ్ యూనో క్లయింట్స్ అందరూ ఉంటారు. సో ఆ న్యాయవాదులు పోలీసుల మధ్యన కనిపిస్తూ ఉన్నారన్నమాట. అయితే మరి టైటిల్కి అండ్ అలాగే రిలీజ్ చేసిన పోస్టర్కి ఏంటబ్బా అనేది అందరిలో కూడా చాలా చాలా రోజుల నుంచి మరి ఉన్న ఆలోచన అనమాట. సో చాలా చాలా డిఫరెంట్గా ఉంటుందని చెప్తూ ఉన్నారు. మరి నితిన్ గారు ఈసారి మన ముందుకి ఏ అవతారంలో రాబోతున్నారు అనేది మరి కొన్ని అఫ్కోర్స్ రోజులు, ఇన్ఫ్యాక్ట్ యూనో రౌండ్ ఫిగర్ చెప్పాలంటే దగ్గర దగ్గర, కంప్లీట్గా కాదనుకోండి 2 మంత్స్ టైం ఉంది కాబట్టి మరి దానికోసం అయితే వెయిట్ చేయాలి. సూపర్ సాంగ్ కోసం అయితే వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. వచ్చేస్తుంది ఫ్రమ్ ద మూవీ శ్రీ ఆంజనేయ నుంచి. వింటూనే ఉండండి 101.9 FM రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగు.

0: ರೈನ್ಬೋ 101.9.
1: భీష్మా చిత్ర నుంచి సూపర్ హిట్ సాంగ్ విన్నారు. సో ఫ్రెండ్స్, మనము నాము మరి టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించి లేటెస్ట్ మూవీ అప్డేట్స్ గురించి తెలుసుకుంటూ అయితే ఆ విశేషాల్లోకి వెళ్ళిపోదాం. మరి విజయ్ దేవరకొండ గారు అలాగే రష్మిక గారు యూనో యాజ్ అ హీరో హీరోయిన్ గా నటిస్తూ నటించారు ఆల్రెడీ చిత్రం రణబాలిలో. అయితే మరి దర్శకులు రాహుల్ సాంకృత్య అని చెప్తూ ఉన్నారు. 16th మరి థియేటర్లోకి రాబోతూ ఉంది మీ అందరి ముందుకి ఈ సినిమా. అయితే మరి డెఫినెట్గా మంచి మెస్మరైజింగ్ ఫీల్ అయితే మీకు ఖచ్చితంగా వస్తుంది. ఇట్స్ అ మంచి మూవీ. మరి యూనో మన చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాల గురించి డెఫినెట్గా మాట్లాడుకుంటారు. అంత డీటెయిల్గా తీయటం జరిగింది సినిమా అని చెప్తూ ఉన్నారన్నమాట. సో నిజంగా మరి ఎప్పటి నుంచో వెయిట్ చేస్తూ ఉన్నాము మరి రణబాలి చిత్రం కోసం. సో మనం చూస్తే కనుక రిలీజ్ అయిన ప్రతి ఒక్కటి దాంట్లో కూడా ఎప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ టైం కూడా హైప్ మరి పెంచుతూనే ఉన్నారు. మరి ఇది ఎలా ఉంటుంది ఏంటి అనేది కొద్ది రోజులు ఆగితే సరిపోతుంది. మరి 16th రాబోతుంది కాబట్టి మనందరి ముందుకి అప్పుడు హ్యాపీగా వెళ్ళి చూసేయచ్చు. ఇప్పటికైతే సూపర్ హిట్ సాంగ్ వచ్చేస్తుంది ఫ్రమ్ ద మూవీ గీత గోవిందం నుంచి. వింటూనే ఉండండి 101.9 FM రెయిన్బో, రెయిన్బో జీవితం రంగుల మాయం.

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: FM Rainbow 101.9.

0: సో ఫ్రెండ్స్, మణిశంకర వరప్రసాద్ మూవీ నుంచి సాంగ్ వింటూ ఉన్నారు. మరికొద్ది క్షణాల్లో 5 గంటలకు కావస్తుంది కాబట్టి తెలుగులో వార్తా ముఖ్యాంశాలు వింటారు.
1: ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. చెన్నైలోని ఐఐటి మద్రాసులో ఈరోజు జరిగిన కార్యక్రమంలో తమిళనాడు వ్యాప్తంగా 13,000 కోట్ల రూపాయలకు పైగా విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేశారు. ఈ ప్రాజెక్టులు రహదారి, రైలు, రవాణా, ఓడరేవు మౌలిక సదుపాయాలు, పెట్రోలియం, శాస్త్రీయ పరిశోధన రంగాలకు సంబంధించినవి. ఈ కార్యక్రమంలో తమిళనాడు ముఖ్యమంత్రి సి జోసెఫ్ విజయ్ కూడా పాల్గొన్నారు. సేవా సంకల్ప అభియాన్లో భాగంగా హైదరాబాద్ గన్ ఫౌండ్రీలో ఉచిత మెగా మెడికల్ క్యాంపును కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సందర్శించారు. గడిచిన 25 ఏళ్లుగా ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా ప్రధాని నరేంద్ర మోదీ నిస్వార్థంగా దేశానికి సేవ చేస్తున్నారని ఆయన అన్నారు. వైద్య సేవలను, పరీక్షలను పరిశీలించిన మంత్రి రోగులతో మాట్లాడి ఆరోగ్య వివరాలు తెలుసుకున్నారు. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో గౌహతి జోనల్ యూనిట్ సుమారు 43 కోట్ల రూపాయల విలువైన 53 కిలోగ్రాముల పైగా మెథాఫెటమిన్ WY టాబ్లెట్లను స్వాధీనం చేసుకుంది. ఈ ఆపరేషన్లో 2 డ్రగ్ స్మగ్లర్లను అరెస్ట్ చేశారు. ఎన్సీబీ ప్రకారం స్వాధీనం చేసుకున్న ఈ సరుకు మయన్మార్ నుండి వచ్చింది. 2026-27 విద్యా సంవత్సరానికి ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలోని రెగ్యులర్ కోటా బీఎస్సీ ఆనర్స్ అగ్రికల్చర్, బీటెక్ ఫుడ్ టెక్నాలజీ కోర్సులలో మిగిలిన సీట్లకు 3వ దశ కౌన్సిలింగ్ను 14-15 తేదీల్లో నిర్వహించనున్నట్లు రిజిస్ట్రార్ డాక్టర్ విద్యాసాగర్ ఒక ప్రకటనలో తెలిపారు. హనుమకొండలోని చారిత్రక శ్రీ హనుమద్గిరి పద్మాక్షిదేవి ఆలయంలో శరన్ నవరాత్రి మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. తొలి రోజు అమ్మవారి మూలమూర్తికి 21 కలశాలతో అభిషేకం నిర్వహించారు. శైలపుత్రి అలంకారంలో అమ్మవారు నేడు భక్తులకు దర్శనమిచ్చారు. మహారాష్ట్రలోని కొల్లాపూర్లో ఉన్న శ్రీ మహాలక్ష్మి ఆలయం, ముహుర్లోని రేణుకామాత ఆలయం, తుల్జాపూర్లోని తుల్జాభవాని ఆలయాలలో 9 రోజుల పాటు జరిగే శరన్ నవరాత్రి ఉత్సవాలు ఈరోజు భక్తి శ్రద్ధలతో ప్రారంభమయ్యాయి. ప్రత్యేక పూజలు, సంప్రదాయ ఊరేగింపులు కొనసాగుతున్నాయి. రాయల్ నేవీతో కలిసి భారత్ యూకే ద్వైపాక్షిక సముద్ర విన్యాసం కొంకన్ 26లో పాల్గొనేందుకు భారత నౌకాదళ ఐఎన్ఎస్ త్రిశూల్ యునైటెడ్ కింగ్డంలోని ప్లైమౌత్కు చేరుకుంది. ఈ విన్యాసాలు గురువారం వరకు ప్లైమౌత్ తీరంలో 2 దశల్లో జరుగుతాయని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. భారతీయ బులియన్ మార్కెట్లో ఈ వారం బంగారం, వెండి ధరలు మిశ్రమ ధోరణిని ప్రదర్శించాయి. మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్లో తక్కువ ధరలకు కొనుగోలు చేసే ధోరణి కారణంగా బంగారం ఫ్యూచర్స్ 0.7% కంటే ఎక్కువ పెరిగి 10 గ్రాములకు 151,499 రూపాయల వద్ద స్థిరపడ్డాయి. అదే సమయంలో వెండి ఫ్యూచర్స్ స్వల్పంగా తగ్గి కిలోగ్రాముకు 225,755 రూపాయల వద్ద ముగిశాయి. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం xhandle@ANews_హైదరాబాద్ను ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి రాత్రి 8 గంటలకు మరిన్ని వింటారు.

మీరుంటున్నారు స్టేషన్ ఆఫ్ ది నేషన్ ఆకాశవాణి 101.9 ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగుల మాయం. సో ఫ్రెండ్స్, మనం వచ్చేసాము మరి మన లాస్ట్ అండ్ ఫైనల్ సెగ్మెంట్ అయిన తాజా ట్యూన్స్ లోకి. సో మనం ఏం చేస్తూ ఉంటాము, తాజా ట్యూన్స్ లో లేటెస్ట్ హిట్ సాంగ్స్ అన్ని వింటూ ఎంజాయ్ చేసేస్తాం కదా. సో ఈ రోజు కూడా అలాగే చేద్దాము, కాకపోతే సంథింగ్ స్పెషల్ ప్లాన్ చేసామన్నమాట. మరి ఈ రోజు మన హైదరాబాద్ లో జరుగుతున్న సరస్ ఫేర్ దాని గురించి విశేషాలు తెలుసుకుంటూ మరి మంచి మంచి పాటలు వింటూ ఉందాం. సో మన కోసం మన ఆర్జే రంజిత్ అక్కడ సిద్ధంగా ఉన్నారు. సో తను అడిగి ఈ విశేషాలన్నీ కూడా తెలుసుకుందాం. అంతకంటే ముందు వచ్చేసింది సూపర్ హిట్ సాంగ్ ఫ్రమ్ ద మూవీ లెనిన్ నుంచి, వింటూనే ఉండండి 101.9 ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బో జీవితం రంగుల మాయం.

0: FM Rainbow 101.9.
1: లెనిన్ మూవీ నుంచి సూపర్ హిట్ సాంగ్ విన్నారు. సో ఫ్రెండ్స్, మనం ఉన్న తాజా ట్యూన్స్ లో అండ్ డెఫినెట్ గా తాజా ట్యూన్స్ వింటూ తాజా అయిపోదాము. కానీ సరస్ ఫేర్ గురించి మనం విశేషాలు అన్ని తెలుసుకుందాం. ఆర్జే రంజిత్ సిద్ధంగా ఉన్నారని నేను చెప్పాను కదా. సో మరి అక్కడి నుంచి ఏమేమి విశేషాలు అందిస్తారో తెలుసుకుందాం. హలో రంజిత్.
2: హలో అనుష, ఎలా ఉన్నారు?
1: సూపర్ గా ఉన్నా. మీరే చెప్పాలి అసలు అక్కడ ఏం జరుగుతుంది, ఏంటి హడావుడి పొద్దు నుంచి సరస్ ఫేర్ అంటూ ఉన్నారు. చెప్పండి ఏంటి మా గురించి.
2: సరస్ ఫేర్ అంటే ఏం లేదు, ఇప్పుడు మనకి ఎలాగో బతుకమ్మ వచ్చి స్టార్ట్ అయిపోయినాయి, బతుకమ్మ సంబరాలు షురూ అయిపోయినాయి కదా. సో హైదరాబాద్ లో హాలిడేస్ వచ్చినాక ఎక్కడికి పోవాలి ఎక్కడ పోవాలని చాలా మందికి ఒక మంచు లో ఉంటది, అరే ఈ హాలిడేస్ పిల్లలు ఇంట్లో లిల్లి చేస్తుంటే ఎటు పోతామని. అయితే సరస్ ఫేర్ 2026 అని మన హైదరాబాద్ లో HMDA గ్రౌండ్స్ నెక్లెస్ రోడ్ లో స్టార్ట్ అయిపోయింది అక్టోబర్ 7 నుంచి అక్టోబర్ 18 వరకు. అయితే ఇప్పుడు నేను ఇక్కడికే వచ్చినా లైవ్ లో మాట్లాడుతున్నా అక్కడ నుంచి. నిజంగా అనుషా నువ్వు నమ్ముతావో లేదో, ఇక్కడ అడుగు పెట్టంగానే అద్భుతమైన వైబ్ స్టార్ట్ అయిపోయింది. రంగురంగుల చేనేత వస్త్రాలు ఉన్నాయి, ఇట్లా ఫుడ్ వాసన అయితే గుమ్మన ఇట్లా నన్ను గుంజుతుంది, తిను తిను
1: అన్నట్టు.
2: ఇవన్నీ చూస్తుంటే అసలు నా రెండు కళ్ళు అస్సలు చాలట్లేదు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు మన తెలంగాణలో ఉన్న చాలా డిస్ట్రిక్ట్ నుంచి, ఇంకొకటి ఏంటంటే ఇంపార్టెంట్, ఇక్కడ రూరల్ అంటే మన గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన ఆ చేనేత వస్త్రాలు కానివ్వండి, వాళ్ళ అంటే వాళ్ళ సొంత చేతులతో తయారు చేసిన అవన్నీ ఉన్నాయన్నమాట ప్రొడక్ట్స్ ఇక్కడ.
1: కరెక్ట్ కరెక్ట్.
2: సో మరి దీని గురించి ఇంకా చాలా ఉన్నాయి నా దగ్గర అనుష. మరి ఇప్పుడు ఒక చిన్న సాంగ్ విన్న తర్వాత నేను మరిన్ని డీటెయిల్స్ తో రెడీగా ఉంటాను.
1: డెఫినెట్ గా అవన్నీ కూడా తెలుసుకుందాం. వైబ్ అన్నారు కదా, వైబ్ ఉన్న పాటే ఇస్తాను నేను కూడా.
2: ఓకే దెన్,
1: సూపర్ సూపర్, థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్, అదన్నమాట సంగతి. అయితే మరి మిరాయి చిత్రం నుంచి సూపర్ హిట్ సాంగ్ వచ్చేసింది, వైబ్ ఉంది అంటూ వింటూనే ఉండండి 101.9 FM రెయిన్బో, రెయిన్బో తో జీవితం రంగులమయం.

0: సెబి వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబి ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి, లేదా సెబి సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు స్టేషన్ ఆఫ్ ది నేషన్, ఆకాశవాణి 101.9 ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం, రంగుల మాయం. సో ఫ్రెండ్స్, మనమున్న తాజా ట్యూన్స్ లో అండ్ మరి లేటెస్ట్ హిట్ సాంగ్స్ అని వింటున్నాం, కానీ దాంతోపాటు సరస్ మేళా గురించి విశేషాలను తెలుసుకుంటున్నాం కదా. మరి రంజిత్ సిద్ధంగా ఉన్నారు మన కోసం. సో అక్కడ ఇంకా ఏమేమి వైబ్స్ ఉన్నాయో వాటి గురించి తెలుసుకుందాం. రంజిత్ చెప్పండి, ఏంటి అక్కడ స్పెషల్ అసలు?
2: ఎస్ అనుష, సరస్ మేల్ 2026 ఇక్కడ నడుస్తుంది మన హెచ్ఎండి గ్రౌండ్స్ దగ్గర అని అనుకున్నాం కదా. అయితే ఈ సరస్ మేళలు ఏంటంటే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉంటారు కదా, సో ప్రతి ఊర్లలో వాళ్ళకి గ్రూప్స్ గా విడిపోయి మహిళలందరూ స్వయం ప్రతిపత్తిగా స్వయం శక్తిగా ఎదగాలని అనుకుంటుంటారు. సో వాళ్ళకి లోన్స్ ఇచ్చిన తర్వాత సో వాళ్ళు ఇంకా స్వయంగా ఏదైనా తయారు చేయడానికి, ఇక్కడ చెప్పాలంటే నేను ఇప్పుడు లిస్ట్ పెద్దగా ఉంటది కానీ నేను డెఫినెట్ గా వాళ్ళ దగ్గర తీసుకెళ్లి మాట్లాడిస్తాను. సో అలా వాళ్ళకి 12 నుంచి 15 లక్షలు అలా ఇయర్లీ ఎర్న్ చేస్తూ ఉంటారంట ఇలాంటి ఏమంటారు ఎంటర్ప్రీనర్ గా మారిన తర్వాత. సో మన తెలంగాణ నుంచి 93 స్టాల్స్ ఉన్నాయి అండ్ ఇంకా ఆంధ్రప్రదేశ్ నుంచి 13 స్టాల్స్, ఇంకా మిగతా అదర్ స్టేట్స్ ఉన్నాయి కదా మన దేశంలో, అలా 1, 2, 3 అలా చాలా ఉన్నాయన్నమాట. సో లిటరల్ గా చెప్పాలంటే అనుష ఒక మినీ ఇండియా చూడొచ్చు మనం ఈ సరస్ మేళాకి వచ్చేస్తే.
1: వావ్. సో అయితే ఏమేం స్టాల్స్ ఉన్నాయి, అసలు ఏ ఉన్నాయి, దానికి ఏంటి ప్రొడక్ట్స్, ఈటరీస్ ఏ ఉన్నాయి, ఇవన్నీ మనం చెప్పొద్దా మాకు? ఏంటి
2: చెప్పాలి, ఎందుకు చెప్పను, జల్దీ అవి చెప్తాను. కాకపోతే ఒక చిన్న పాట తర్వాత వింటూనే ఉండండి ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్, రెయిన్బోతో జీవితం,
1: రంగులమయం. డెఫినెట్ గా, డెఫినెట్ గా. సో ఫ్రెండ్స్ విన్నారు కదా, సో రంజిత్ అయితే ఇంకా విశేషాలు మనకు చెప్తారు. అంతకంటే ముందు సూపర్ సాంగ్ వచ్చేసింది మీ అందరి కోసం ఫ్రమ్ ద మూవీ మా ఇంటి బంగారం నుంచి. వింటూనే ఉండండి 101.9 ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం, రంగులమయం.

0: ఆర్ఎస్ మేళా 2026 మహిళా సంఘాల ఉత్పత్తుల ప్రదర్శన మరియు అమ్మకం అక్టోబర్ 7 నుంచి 18 వరకు ఉదయం 10:30 నుంచి రాత్రి 9:30 వరకు హెచ్ఎండిఏ గ్రౌండ్ ప్రసాద్ ఐమాక్స్ పక్కన హైదరాబాద్. తెలంగాణ రాష్ట్రంతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల స్వయం సహాయక మహిళా సంఘాలు తయారు చేసిన హస్తకళా వస్తువులు, చేనేత వస్త్రాలు, పిండి వంటలు మరియు ఇతర ఉత్పత్తులు ఒకే చోట సరస్ మేళా 2026 లో రంగురంగుల పూల బతుకమ్మ ఆటపాటలు, సాంస్కృతిక ప్రదర్శనలు, స్వయం సహాయక మహిళా సంఘాల ఉత్పత్తులు మీకు ఆహ్వానం పలుకుతున్నాయి. అందరూ ఆహ్వానితులే. మీరు కొనే ప్రతి వస్తువు గ్రామీణ మహిళా శక్తికి అండ. జారీ చేయువారు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ, గ్రామీణాభివృద్ధి శాఖ, తెలంగాణ ప్రభుత్వం.
1: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు స్టేషన్ ఆఫ్ ది నేషన్ ఆకాశవాణి 101.9 ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బో తో జీవితం రంగులమయం. అండ్ మనం ఉన్నాము తాజా ట్యూన్స్ లో, పాటలు వింటూ మనం తెలుసుకుంటూ ఉన్నాము సరస్ మేళా గురించి విశేషాలు. సో రంజిత్ అక్కడ సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఇందాక స్టాల్స్ గురించి మనకి చెప్తా అన్నారు కదా, సో స్టాల్స్ సంబంధించి ఏం చెప్తారో తెలుసుకుందాం. సో రంజిత్, ఏం చెప్తారు ఈసారి మాకు?
2: ఈ సరస్ మేళా 2026 లో ఎంత అంటే ఆల్మోస్ట్ 238 స్టాల్స్ ఉన్నాయంట. అన్ని కవర్ చేయలేం కదా, అందుకే నేను ర్యాండమ్ గా ఒక్కొక్క దగ్గర ఆడుతున్నా. ఇక్కడ స్టాల్ నెంబర్ 16 దగ్గర ఆగాను ప్రస్తుతానికి. సో వీళ్ళ దగ్గర హ్యాండ్ ప్రింటెడ్, హ్యాండ్ మేడ్, ఇంకా వాళ్ళ హార్ట్ తో చేసిన ప్రొడక్ట్స్ నాకైతే నాకు అనిపిస్తున్నాయి.
1: స్టాల్ ఎక్కడ ఎక్కడ నుంచి? తెలంగాణనే కదా?
2: ఎస్, తెలంగాణ.
1: ఓకే, ఏ డిస్ట్రిక్ట్?
2: నమస్తే అండి. మీ పేరు?
3: అమృత అండి.
2: ఓకే అమృత గారు, చెప్పండి మరి మీ స్టాల్ గురించి, మీ పడ్డ కష్టం గానీ మీ ప్రోడక్ట్ ఎలా సేల్ అవుతున్నాయి?
3: మేము టాంజర్ పెయింటింగ్ చేస్తామండి. నేను యాక్చువల్ గా 25 ఇయర్స్ మా మదర్కి ఎక్స్పీరియన్స్ ఉంటే ఆవిడ దగ్గర నుండి నేర్చుకుని
2: చేశానమాట. కంటిన్యూ
3: చేస్తున్నాను. సో స్టార్టింగ్ స్మాల్ ఫెయిన్స్ తో స్టార్ట్ చేశాను. రెనోవేటర్ గా చేయాలి అని చెప్పి ఐ స్టార్టెడ్ పీకాక్స్ అన్ని చేశాను, క్లచ్ పెయింటింగ్ చేశాను. అండ్ నౌ ఐ gone into fabric painting ki vellam.
2: Okay,
3: so yeah, now we started this handloom sarees ani kuda start chesam, so that we can paint on that sarees.
2: Okay,
3: so yeah, everything related to painting actually.
2: Okay, సో అనుష, ఇక్కడ ఈ స్టాల్ లో చూసినట్టయితే అటు వెంకటేశ్వర స్వామి ఫోటోలు కానీ, దేవుడి ఫోటోలు కానీ, వాళ్ళు ఏంటంటే హార్ట్ అండ్ సోల్ తో వేసిన హ్యాండ్ మేడ్ పెయింటింగ్ కానీ శారీస్ మీద అసలు కళ్ళు పక్కన చిప్పుకోని లేకుండా ఉన్నాయి నాకైతే.
1: ఓకే ఓకే. సో ఏ డిస్ట్రిక్ట్ చెప్పలేదు రంజిత్? ఇది
2: ఇది రంగారెడ్డి డిస్ట్రిక్ట్.
1: ఓ, రంగారెడ్డి డిస్ట్రిక్ట్, రైట్ రైట్.
2: ముందు పోతే మనకి కాకినాడ

0: కానీ లేకపోతే ఇంకా హైదరాబాద్, దర్భంగా, ఇలా మన రాష్ట్రమే కాకుండా ఆంధ్రప్రదేశ్ నుంచి ఇంకా మన దేశంలో ఉన్న వివిధ రాష్ట్రాల నుంచి ఎన్నో చేనేత వస్త్రాల ప్రదర్శన ఉందన్నమాట. సో నేను ముందుగా చెప్పాను కదా 238 స్టాల్స్ అంటే నేను ఇంకా కవర్ చేస్తూనే ఉంటాను. బట్ అనుష ఈలోపు ఒక చిన్న పాట వేసి ఈలోపు నేను మళ్ళీ వస్తాను. ఎస్ లిజనర్స్ వింటూనే ఉండండి ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్, రెయిన్బోతో జీవితం
1: రంగులమయం. సూపర్. సో ఫ్రెండ్స్, అదన్నమాట సంగతి. అయితే రంజిత్ చాలా విశేషాలు మనకి తెలియజేస్తూ ఉన్నారు కదా. సో మరి ఈ గ్యాప్లో ఒక మంచి పాట వినేద్దాం మనం కూడా. సో పాట విన్న తర్వాత విశేషాలు తెలుసుకుందాము. సో కాటం రాయడం నుంచి మంచి పాట వచ్చేస్తుంది మీ అందరి కోసం. వింటూనే ఉండండి 101.9 FM రెయిన్బో, రెయిన్బోతో జీవితం, రంగులమయం.

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు స్టేషన్ ఆఫ్ ది నేషన్ ఆకాశవాణి 101.9 ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం. సో ఫ్రెండ్స్, మనమున్నాము తాజా ట్యూన్స్ సెగ్మెంట్ లో అండ్ మరి తాజా తాజా ట్యూన్స్ వింటూ తాజా అయిపోతున్నాం. కానీ మధ్యలో ఏం చేస్తూ ఉన్నాం, సరస్ మేళా గురించి విశేషాలు తెలుసుకుంటూ ఉన్నాం. రంజిత్ సిద్ధంగా ఉన్నారు కదా, సో నెక్స్ట్ ఏ స్టాల్ గురించి చెప్తారో తెలుసుకుందాం. సో రంజిత్ రంజిత్ సో నెక్స్ట్ స్టాల్ దేని గురించి చెప్తున్నారు మాకు?
2: హలో అనుజా.
1: ఎస్ రంజిత్, సో స్టాల్ గురించి చెప్తా ఉన్నారు కదా, నెక్స్ట్ ఏ స్టాల్ తీసుకున్నారు?
2: యా, సరస్ 2026 లో ఇక్కడ నేను స్టాల్ నెంబర్ 155 కి వచ్చాను, రాజస్థాన్ జైపూర్ హ్యాండ్లూమ్స్ వీళ్ళు.
1: వావ్.
2: సో నమస్తే జీ. సో హలో
1: రంజిత్, చెప్పండి. రాజస్థాన్ అన్నారు కదా, సో ఏంటి విశేషాలు?
2: రాజస్థాన్ హ్యాండ్లూమ్స్ ఇక్కడ వెళ్ళాయి, బెడ్షీట్లు కానీ ఇంకా చాలా వెళ్తున్నాయి. సో వాళ్ళని అడిగి తెలుసుకుందాం. నమస్తే మా, సో ఆప్ బతావ్.
3: మేరా నా పూజా ఖత్రియ, మే జైపూర్ రాజస్థాన్ సే హూ. అండ్ మే జబ్ రాజనీకా మే నహీ జుడి హుయి థీ, తో మే సోచ్ రహి థీ మే కైసే ఆగే బడూ, కైసే కామ్ కరూ, లేకిన్ మేరే పరివార వాలే ముజే ఆగే బడ్నే నహీ దేతే థే, నహీ బాహర్ నహీ నికల్నా హై, బాహర్ ఆప్కో జాకే కామ్ నహీ కర్నా హై. లేకిన్ మే జైసే హీ రాజనీకా మే జుడి, మేనే బ్లాక్ చైన్ కీ ట్రేనింగ్ లీ, ఔర్ మేనే అప్నా కామ్ 10,000 సే స్టార్ట్ కియా, ఔర్ అబ్ మేరీ ఇన్కమ్ 10 lakh తక్ పహుంచ్ గయీ హై, ఔర్ మే బహుత్ అచ్చా కర్ రహీ హూ, ముజే ఖుషీ భీ హోతీ హై. సరస్ ఎగ్జిబిషన్ మే భీ జాతీ హూ, ఘర్ సే భీ అప్నా కామ్ కర్తీ హూ. హమారే సాథ్ కరీబన్ 30 లేడీజే జుడీ హుయీ హై, तो मुझे बहुत अच्छा लगता है. आप मेरे परिवार वाले भी मुझे सपोर्ट करते हैं, बाहर भी जाने देते हैं. तो मेरा सफर बहुत मुश्किल रहा, लेकिन मुश्किलों से हारना तो मैंने सीखा ही नहीं है, मुझे आगे बढ़ना था. तो राजीव काम में जुड़ के मुझे ऐसे लगा मेरे सपनों को पंख लग गए हैं, तो मैं और आगे बढ़ूँ और आगे बढ़ूँ और आगे बढ़ूँ, और मैं बढ़ती गई. तो मेरा 10,000 से 10 lakh का सफर बहुत अच्छा रहा, बहुत यादगार रहा. थैंक यू सो मच राजीव का.
2: थैंक यू जी, थैंक यू सो मच. अनुषा विनर कदा,
1: सुपर असल सिसलेना. या या या, నిజంగా విమెన్ ఎంపవర్మెంట్ అంటే ఆవిడ మాటల్లోనే అర్థమైంది.
2: ఇక్కడ ఏంటంటే చిన్న చిన్న బ్యాగ్ చేసిన బ్యాగులు కానీ, లేడీస్ సంబంధించిన కానీ, ఇంట్లో బెడ్షీట్స్ కానీ ఇంకా చాలా ఉన్నాయన్నమాట. ఒకటారిండా అసలు నేను కళ్ళు తిప్పుకోకుండా ఉన్నానమాట. ఒకవైపు అక్కడ పక్కన బతుకమ్మ కూడా ఆడుతున్నారు, బతుకమ్మ సాంగ్స్ వైపు వినిపిస్తున్నాయి. ఇక్కడ ఇది హడావిడి మామూలుగా లేదు మిస్ అసలు,
1: సీనిక్ గా ఉందన్నమాట వ్యూ అంతా కూడా.
2: ఎగ్జాక్ట్లీ,
1: వావ్, సూపర్.
2: మరి నెక్స్ట్ నేను ఏ స్టాల్ చెప్తాను, ఏ స్టాల్ గురించి నేను దగ్గరికి వెళ్తాను, ఎందుకంటే 238 స్టాల్స్ తిరగాలంటే నాకు కూడా కొంచెం బ్రేక్ లాంటిది కావాలి కదా. ఒక చిన్న పాట వి, ఆ తర్వాత నేను మళ్ళీ వస్తాను.
1: తప్పకుండా. సో ఫ్రెండ్స్, మరి రంజిత్ మనకి విశేషాలు అన్ని కూడా అందిస్తూ ఉన్నారు కదా, ఈ గ్యాప్ లో ఒక సూపర్ హిట్ సాంగ్ మనం వినేద్దాము. వచ్చేస్తుంది ఫ్రమ్ ద మూవీ విశ్వనాథన్ సాంగ్స్ నుంచి. వింటూనే ఉండండి 101.9 FM రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం.

0: ఒక మంచి పుస్తకం మనకు ఒక కొత్త ప్రపంచాన్ని పరిచయం చేస్తుంది,
1: ఒక కొత్త ఆలోచనను అందిస్తుంది,
0: ఒక కొత్త అనుభూతిని మనలో నింపుతుంది.
1: మరి మీకు నచ్చిన పుస్తకం మీకు ఇచ్చిన ఆ అందమైన అనుభూతిని మా శ్రోతలతో పంచుకోవాలనుకుంటున్నారా?
0: ఎఫ్ఎం రెయిన్బో మీకు అందిస్తున్న ప్రత్యేక అవకాశం రీడ్ విత్ రెయిన్బో.
1: 15 నుంచి 25 ఏళ్ల మధ్య వయసున్న వారెవరైనా మీరు చదివిన పుస్తకం గురించి
0: మీ అనుభూతిని
1: మీ మాటల్లో
0: మా శ్రోతలతో పంచుకోండి.
1: మీ పేరు, మొబైల్ నెంబర్ వివరాలను
0: రీడ్ విత్ రెయిన్బో 2026@gmail.com కు పంపండి.
1: మీ రీడింగ్ జర్నీ
0: మీ మాటల్లో మన శ్రోతల ముందుకు. పుస్తకంతో మీ ప్రయాణాన్ని
1: రెయిన్బోతో పంచుకోండి.
0: రీడ్ విత్ రెయిన్బో.
1: రీడ్ విత్ రెయిన్బో.
2: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు స్టేషన్ ఆఫ్ ది నేషన్ ఆకాశవాణి 101.9 ఎఫ్ఎం రెయిన్బో. రెయిన్బోతో జీవితం రంగులమయం. సో ఫ్రెండ్స్, మనమేమో తాజా ట్యూన్స్ వింటూ ఎంజాయ్ చేస్తూ ఉన్నాము, సరస్ మేళా గురించి తెలుసుకుంటూ ఉన్నాం కదా. సో రంజిత్ సిద్ధంగా ఉన్నారు, ఈసారి మనకి ఏం విశేషాలు చెప్తారో తెలుసుకుందాం. సో రంజిత్, సో ఏం చెప్తున్నారు మాకు ఈసారి?
3: సరస్ మేళాలో ఏం చెప్పాలో అర్థం కావట్లేదు, అంత కన్ఫ్యూజ్ అవుతున్నాను నేను. అంత ఉందన్నమాట లోపల. సో ఇండోర్ లోపల ఏసీ ఉంది, లైట్స్ ఉన్నాయి, మనకి ఏం కనబడలేదు. అయ్యో నేను మర్చిపోయాను, నేను అది తీసుకుంటూ బాగుండు అనే దానికి రీజనే లేదన్నమాట కారణం. ఇక్కడ రకరకాల సోలాపూర్ హ్యాండ్క్రాఫ్ట్ కానివ్వండి, లేకపోతే కరీంనగర్, ఇంకా తిరువన్నామలై, తమిళనాడు, కేరళ, ఒకేసారి తెలుసా? ఇంకొకటి చెప్పాను, 20 నిమిషాల్లో 20 రాష్ట్రాల్లో ఎవరైనా చుట్టగలరా చెప్పు.
2: మీరు చూడుతున్నారు అక్కడ.
3: అది కరెక్ట్, అది అంత లక్కీ ఛాన్స్ నాకు దొరికింది. నాతో పాటు అందరికి రక్కాలంటే ప్రతి రోజు మార్నింగ్ 10:30 నుంచి ఈవినింగ్ 10:30 వరకు హెచ్ఎండి గ్రౌండ్స్ లో ఉన్న ఈ సరస్ మేళా 2026 కి రావచ్చు.
2: డెఫినెట్ గా, డెఫినెట్ గా. సో ఇప్పుడు దసరా హాలిడేస్ కూడా కాబట్టి హ్యాపీగా విజిట్ చేయొచ్చు.
3: ఎస్ కరెక్ట్
2: కదా.
3: సో ఇప్పుడు వెస్ట్ బెంగాల్ స్టాల్ దగ్గర ఉన్నాం మనం.
2: ఓకే,
3: 216 స్టాల్ నెంబర్ ఇది. సో ఇక్కడ 24 పరగణా సౌత్ అని చెప్పేసి వీళ్ళు హ్యాండిక్రాఫ్ట్ అమ్ముతున్నారు అను సార్.
2: ఓకే,
3: అడిగి మనం మాట్లాడదాం.
2: డెఫినెట్
3: తెలుసుకున్నాం కూడా.
2: ఓ షో,
3: నమస్తే, ఎక్స్ప్లెయిన్ కరణా ఇప్పుడు.
4: मैं कलकत्ता से आई हूँ, मेरा वेस्ट बंगाल कलकत्ता से हूँ.
3: ओके,
4: तो मैं हर साल ही आती हूँ और मेरा कुर्ती का बहुत सेल है. मेरा ये जो बैग है इसका भी बहुत सेल है. तो और क्या बोलूँ, मेरा कस्टमर भी बहुत इधर है, होलसेल कस्टमर भी मेरा इधर है और मेरा कुर्ती बहुत सेल होता है, उसका पार्ट भी बहुत सेल होता है. तो रिस्पॉन्स बहुत अच्छा है, मेरा तो बहुत अच्छा है, आपको सबका भी अच्छा होगा, बहुत अच्छा है मेरा रिस्पॉन्स.

0: ఓకే. సో ఎస్ అనుష, అర్థమైంది ఏంటంటే నేను చాలా బిజీగా ఉన్నాను కస్టమర్స్ ఇక్కడ, నాకు అన్ని హోల్సేల్ కానీ లేకపోతే ఇక్కడ నేను ప్రతి సంవత్సరం వస్తుంటాను. సో ఇక్కడ లైవ్ లో చూడ వినొచ్చు అనుష, సో కస్టమర్ కూడా లైవ్ ఫీడ్బ్యాక్ కూడా ఇస్తున్నారు చాలా బాగుంది క్వాలిటీ అంటూ. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే మన క్వాలిటీకి అసలు రాజీ పడాల్సిన అవసరం లేదు. అండ్ ఇంకా ఆర్గానిక్ అంటారు కదా, సో అలాంటి ప్రొడక్ట్స్ రావాలంటే ఈ సెల్ఫ్ మీద తప్పకుండా విజిట్ చేయాల్సింది,
1: అక్కడికే వెళ్ళాలి. సూపర్ సూపర్.
0: ఇంకా నేను అప్డేట్ ఇస్తాను అనుష.
1: డెఫినెట్ గా డెఫినెట్ గా ఈలోగా మేము ఒక సూపర్ హిట్ సాంగ్ వినేస్తాం. రైట్, సో ఫ్రెండ్స్ మరి యూనో మంచి మంచి అప్డేట్స్ అన్నీ కూడా మనకిస్తూ ఉన్నారు రంజిత్. సో ఈ గ్యాప్లో సూపర్ హిట్ సాంగ్ వినేద్దామని నేను చెప్పాను కదా, వచ్చేసింది ఫ్రమ్ ద మూవీ ద పారడైజ్ నుంచి. వింటూనే ఉండండి 101.9 FM రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమాయం.

0: సదిగట్టుకొని రారాదు
1: ఎక్కడికో
0: దేశం నాకులా.

0: తనిక నా దగ్గర మందుంది ఏ బుజ్జవ
1: ఏందో అది
0: కొరల్దాకే కొరల్దాకే కొరల్ కొరల్ కొరల్ కొరల్దాకే ఇప్ప సారై తాకుదమ్మే బాలా.

0: సూపర్ హిట్ సాంగ్ విన్నారు ఫ్రమ్ ద మూవీ ద పారడైజ్ నుంచి. సో ఫ్రెండ్స్, మరి మనమేమో తాజా ట్యూన్స్ వింటూ తాజా అవుతున్నాము అలాంగ్ విత్ సరస్ మేళా విశేషాలు తెలుసుకుంటూ. సో ఆర్జే రంజిత్ సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఈసారి ఏం చెప్తారో మనకు తెలుసుకుందాం. సో రంజిత్, ఏం చెప్తారు ఈసారి?
1: ఈ సరస్ మేళా 2026 ఎగ్జిబిషన్ స్కిల్ఫుల్లీ క్రాఫ్టెడ్ ప్రోడక్ట్స్ గురించి ఇంత మనకి అందుబాటులోకి తీసుకురావడానికి బిహైండ్ ద సీన్స్ ఉంటారు కదా,
0: వాళ్ళే మెయిన్ కదా.
1: కరెక్ట్ సార్. సో మరి దాని గురించి మాట్లాడడానికి మరి ఈ మేళా డైరెక్టర్ జాన్సన్ గారు మనతో ఉన్నారు, ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుంటారు.

0: ನಮಸ್ತೆ ಸರ್. నమస్కారం సార్. హలో సార్.
1: ఎస్ రంజిత్ వింటున్నాం, చెప్పండి.
0: ఇక్కడ మనకి ఈ మేళా డైరెక్టర్ శ్రీ జాన్సన్ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు చెప్పుకుంటాను. నమస్కారం, చెప్పండి. ఇక్కడ ఈ మేళా పెట్టడానికి కానీ ఆర్గనైజేషన్ అరేంజ్మెంట్ అది ఎలా చెప్పారు, ఎలా చెప్తున్నారు? ఇవన్నీ దాదాపు మేము ఒక నెల రోజుల ముందు నుంచే ప్లాన్ చేయడం జరిగింది. అంటే ప్రతి రాష్ట్రానికి కూడా మాకున్నటువంటి ఎస్ఆర్ఎల్ఎంలు అందరికీ కూడా లెటర్ రాసి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మంచి చేతి వృత్తులు చేసే ఎస్హెచ్జి ఉమెన్ ఎవరైతే ఉన్నారో, హ్యాండిక్రాఫ్ట్స్ కానీ, హ్యాండ్లూమ్స్ కానీ, న్యాచురల్ ఫుడ్స్ కానీ, లైవ్ ఫుడ్స్ కానీ ఎవరైతే చేయగలరో వాళ్ళందరినీ కూడా ఇక్కడికి ఇన్విటేషన్ చేయడానికి మేము అందరికీ కూడా ఎస్ఆర్ఎల్ లెటర్స్ రాశాము. ఇదే కాకుండా జిల్లాలో ఉన్నటువంటి మా డిఆర్డిఓస్

0: విమెన్ ఎవరైతే ఉన్నారో, హ్యాండిక్రాఫ్ట్స్ కానీ, హ్యాండ్లూమ్స్ కానీ, న్యాచురల్ ఫుడ్స్ కానీ, లైవ్ ఫుడ్స్ కానీ ఎవరైతే చేయగలరో వాళ్ళందరినీ కూడా ఇక్కడికి ఇన్విటేషన్ చేయడానికి మేము అందరికీ కూడా ఎస్ఆర్ఎంసి లెటర్స్ రాశాము. ఇదే కాకుండా జిల్లాలో ఉన్నటువంటి మా డిఆర్డిఓస్, డిస్ట్రిక్ట్ రూరల్ డెవలప్మెంట్ ఆఫీసర్స్ కూడా వాళ్ళ జిల్లాలో ఉన్నటువంటి మంచి ప్రోడక్ట్స్ ని, ఇందులో ఉన్నటువంటి హ్యాండిక్రాఫ్ట్స్ కానీ, హ్యాండ్లూమ్స్ కానీ, న్యాచురల్ ఫుడ్స్, లైవ్ ఫుడ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళని ఆ యొక్క గ్రామీణ ఉత్పత్తుల్ని మనం ప్రోత్సహించే దిశగా మా డిఆర్డిఓస్ కూడా లెటర్ రాయడం జరిగింది. అలానే మనకున్నటువంటి అదర్ ఏజెన్సీస్ మెప్మా ఉన్నాయి, ఫిషరీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు, విజయ డైరీ వాళ్ళు ఉన్నారు, రీహబ్ వాళ్ళు ఉన్నారు, అలీప్ ఉన్నారు, ఏదైతే అదర్ రిలేటెడ్ మన ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ముందుగానే లెటర్లు రాసి వాళ్ళ దగ్గర నుంచి మనము ఈ యొక్క డీటెయిల్స్ అనేది తెప్పించుకుంటాం జరిగింది అన్నమాట.
1: సో మరి హైదరాబాద్ ప్రజల నుంచి వస్తున్న స్పందన ఎలా ఉంది సార్? సెవెంత్ నుంచి మేళకి
0: మాకు మొదటి రోజు కాబట్టి కొంత అరేంజ్మెంట్స్ ఇవన్నీ కూడా దాంతో సరిపోయింది, కానీ 8వ తారీఖు నుంచి మాత్రం చాలా బాగా పబ్లిక్ రావడం జరిగింది. ఈ సరస్సు అనేది ఏంటంటే చాలా మందికి ఫెమిలియర్, ఎవ్రీ ఇయర్ జరుగుతుందని తెలుసు. ఈ యొక్క సెర్ప్ ద్వారా ఈ యొక్క ప్రోగ్రామ్ ని దాదాపు 12 రోజులు చేస్తామని తెలుసు. ఎందుకంటే గత సంవత్సరం దీన్ని మన శిల్పారామం పక్కన ఉన్నటువంటి ఇందిరా మహిళా శక్తి బజార్ లో జరుపుకోవడం జరిగింది. అప్పుడు కూడా చాలా మంది పబ్లిక్ రావడం జరిగింది. దాదాపు 4 కోట్ల రూపాయల సేల్స్ కూడా చేయడం జరిగింది. 2024లో ఇదే ఏరియాలో మనకి నెక్లెస్ రోడ్ లో ఉన్నటువంటి పీపుల్స్ ప్లాజా ఏదైతే ఉందో అక్కడ కూడా దాదాపు మనము ఈ యొక్క ప్రోగ్రామ్ ని ఇదే దసరా టైంలో, సామాన్యంగా ఏంటంటే దసరాకి అన్ని హాలిడేస్ ఉంటాయి, ప్లస్ ఈ ఏరియాలో ఏంటంటే కొంత ఫ్లోటింగ్ కూడా బాగుంటుంది, పబ్లిక్ కూడా కావాల్సినటువంటి కొంత ఎంటర్టైన్మెంట్ కూడా మనం కల్చరల్ యాక్టివిటీస్ అవి కూడా మనం ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం కాబట్టి దానికి తగ్గట్టుగా ప్రజలందరికీ కూడా సరస్ అంటే కదా తెలిసిపోతుంది. మనకు దీనికి సంబంధించి కూడా మేము మెట్రో పిల్లర్స్ మీద, మన బస్ షెల్టర్స్ మీద, ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ మీద, ఈవెన్ రేడియో జాకీలో కానీ లేదా పేపర్ అడ్వర్టైజ్మెంట్ కూడా రకరకాలుగా మేము ఈ యొక్క కార్యక్రమాన్ని పబ్లిక్ లోకి తీసుకుని వెళ్ళాలని చేసే ప్రయత్నాల్లో భాగంగా సోషల్ మీడియాలో కూడా కొన్ని వీడియోస్ మేము అప్లోడ్ చేయడం జరిగింది.
1: థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. ఎస్ అనుష, సో సార్ ఈ సరస్ మేళా గురించి, ఇక్కడ చేసిన అరేంజ్మెంట్స్ గురించి చాలా డీటెయిల్ గా మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఇంకా చాలా ఉన్నాయి. నెక్స్ట్ మన అందరికి ఇష్టమైన ఘుమఘుమలాడే ఫుడ్ సైడ్ ఫుడ్ స్టాల్స్ నుంచి వెళ్తాం అనుష.
2: సూపర్ సూపర్, డెఫినెట్ గా మేము వెయిట్ చేస్తూ ఉంటే మీరు ఒక సూపర్ హిట్ సాంగ్ వినేద్దాం. సో ఫ్రెండ్స్, మరి రంజిత్ మన కోసం చాలా విశేషాలు తెలియజేస్తూ ఉన్నారు కదా, ఇలా ఒక సూపర్ హిట్ సాంగ్ ఒకటి వినేద్దాము ఫ్రమ్ ద మూవీ ది రాజా సాబ్ నుంచి. వింటూనే ఉండండి 101.9 FM రెయిన్బో, రెయిన్బో తో జీవితం రంగులమయం.

ఇరుముడి చిత్రం నుంచి సూపర్ హిట్ సాంగ్ విన్నారు. సో ఫ్రెండ్స్, మరి తాజా ట్యూన్స్ వింటూ తాజా తాజా అయిపోతున్నాం కదా. అండ్ అలాగే సరస్ మేళా గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం. డెఫినెట్గా సరస్ మేళాకి సంబంధించి విశేషాలన్నీ కూడా మనకి ఆర్జే రంజిత్ అందిస్తూ ఉన్నారు, కాబట్టి ఆ విశేషాలను తెలుసుకుందాం. కాకపోతే మరి ఆరోగ్య జీవనం శీర్షిక తర్వాత. సో ఆరోగ్య జీవనం శీర్షిక తర్వాత ఆర్జే యలేష్ ఇక్కడ నుంచి అండ్ ఆర్జే రంజిత్ అక్కడ నుంచి మీకు అప్డేట్స్ అన్నీ కూడా అందిస్తారనమాట. మరి ప్రజెంట్ ఆరోగ్య జీవనం శీర్షికన లాప్రోస్కోపీ ఇన్ గైనకాలజీ కన్సల్టెంట్ ఆబ్స్టిటీషియన్ గైనకాలజిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ బి రావు బహదూర్ గారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీకే సందీప్.

0: అందరికీ స్వాగతం. ఈరోజు మన ఆకాశవాణి స్టూడియోస్లో ప్రముఖ కన్సల్టెంట్ ఆబ్స్టెట్రిషియన్ గైనకాలజిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ బి రావు బహదూర్ గారు ఉన్నారు. సార్ నమస్కారం.
1: నమస్కారం అండి.
0: గైనకాలజీకి సంబంధించి ఒక సర్జరీ ఏ పరిస్థితుల్లో చేయాల్సి వస్తుంది?
1: గైనకాలజీ అంటే మేము బేసిక్లీగా మాట్లాడేది యూట్రస్ గురించి, గర్భసంచి పక్కన ట్యూబ్స్, దాని పక్కన అండాశయాలు. సో అండాశయం నుంచి అండం విడుదలయ్యింది, అది గర్భసంచిలోకి ట్యూబ్ ద్వారా వచ్చి స్పర్మ్ మిక్స్తో కలిస్తే ప్రెగ్నెన్సీ వచ్చేది. అది మెయిన్ ఫంక్షన్ అనమాట. గర్భసంచికి కానీ ఫెలోపియన్ ట్యూబ్స్ కానీ ఓవరీస్ కానీ, దట్ ఈస్ అండాశయం అంటారు, వాటిలో ఏమన్నా ప్రాబ్లమ్స్ జరిగే అవకాశాలు ఉండదు ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం. ఫర్ ఎగ్జాంపుల్ ఓవరీస్లో ఉన్నాయి, దాంట్లో గెడ్ ఫార్మ్ అవుతుంది, దాన్ని సిస్ట్ అంటారు. రకరకాల సిస్ట్లు ఉన్నాయి, నీరియర్ సింపుల్ సిస్ట్ అంటారు, ఒకసారి బ్లడ్ లోపల కలెక్ట్ అయిపోయి ఉంటే దాన్ని చాక్లెట్ సిస్ట్, హెమరాజిక్ సిస్ట్ అంటారు. అలాగే ఇంకో గెడ్లు ఉంటే దట్ ఈస్ డెర్మాయిడ్ సిస్ట్ అంటారు. అలా క్యాన్సర్లు కూడా ఫార్మ్ అయ్యే సిస్ట్లు ఉంటుంది, క్యాన్సర్ సిస్ట్లు అంటారు. అట్లాగే గర్భసంచిలో కొన్ని కండిషన్స్ ఉంటాయి, లేదంటే ఒక గెడ్ ఫార్మ్ అవుతుంది, దాన్ని ఫైబ్రాయిడ్స్, మోస్ట్ కామన్లీగా మనకి కనిపించే ప్రాబ్లం ఏంటంటే ఫైబ్రాయిడ్స్ యూట్రస్. సో ఈ కండిషన్స్లో మనం సర్జరీకి చేయాల్సిన అవసరం పడి ఉంది, వాటికి మనం చేయాల్సి వస్తుంది.
0: ఈ లాప్రోస్కోపీ మెథడ్ అంటే ఏంటి సార్?
1: ఆపరేషన్ చేయాలంటే పొట్టను మనం కత్తితో బ్లేడ్ పెట్టి కొయ్యాలి, లేయర్స్ని ఓపెన్ చేసి మనం పొట్ట లోపలికి వెళ్ళి మనం చేయాల్సిన సర్జరీ చేసి రావాలి.
0: అది జనరల్గా
1: చేసే సర్జరీ. అదే టెక్నిక్ని మనం టెక్నాలజీ ద్వారా అంత పెద్ద పొట్టను కట్ చేయకుండా చిన్న చిన్న హోల్స్ పెట్టి, ఒక హోల్లో ఒక చిన్న టెలిస్కోప్ లాంటిది పాస్ చేసి, తత్మా 3 హోల్స్లో 4 హోల్స్లో డిపెండింగ్ అపాన్ ద సర్జరీకి ఇండికేషన్స్ రిక్వైర్మెంట్ బట్టి ఒక కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ పెట్టి ఆ కెమెరా ద్వారా పొట్ట లోపల పిక్చర్ని ఒక టెలివిజన్ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తారు. ఆ డిస్ప్లే చూసుకొని మనం ఈ ఇన్స్ట్రుమెంట్స్తో, చిన్న చిన్న ఇన్స్ట్రుమెంట్స్తో ఆపరేట్ చేస్తాం. సో పొట్ట మీద పెద్ద కట్ ఇవ్వాల్సిన అవసరం ఉండదు. అండ్ చాలా అడ్వాంటేజెస్ పేషెంట్స్ కూడా ఉంటుంది ఈ టెక్నాలజీ మూలన వాడితే. దాన్ని బట్టి
0: సార్, లాప్రోస్కోపీని మామూలుగా లేజర్ సర్జరీ అంటాం, అసలు లేజర్ కానీ ఎక్స్రే కానీ అల్ట్రాసౌండ్ కానీ ఇవి యూజ్ చేస్తారా లాప్రోస్కోపీ?
1: అది పేషెంట్ కామన్గా వాళ్ళకి ఎక్కడ వచ్చిందో ఈ వర్డ్ అని లేజర్ తెలియదు నాకు మామూలు, బట్ మోస్ట్లీ పేషెంట్ వచ్చి నన్ను అడిగితే నాకు లేజర్ సర్జరీ అంటే వాళ్ళ ఇంటెన్షన్ ఏంటంటే లాప్రోస్కోపిక్ సర్జరీ. సో ఎక్కడో ఒక వర్డ్ మనకి సొసైటీలో పడిపోయింది లేజర్ సర్జరీ. అసలు దీంట్లో లేజర్ సంబంధించిన ఏది యూజ్ చేయరు, ఎక్స్రేస్ యూజ్ చేయరు, దిస్ నథింగ్ ఆఫ్ దీస్ థింగ్స్ ఈజ్ యూజ్. ఇట్స్ సింపుల్ ఒక టెలిస్కోప్ని లోపల పంపించి ఆ టెలిస్కోప్ పిక్చర్ని క్యాప్చర్ చేసి మనకు ఒక స్క్రీన్ మీద కనిపిస్తుంది, ఆ స్క్రీన్ చూసుకొని మనం ఇన్స్ట్రుమెంట్స్ ద్వారా ఆపరేట్ చేస్తాం. అంతవరకు ఆ ఇన్స్ట్రుమెంట్స్ని మనం వాడేటప్పుడు కొంత కరెంటుని మనం వైబ్రేషన్స్ మోడ్లో కన్వర్ట్ చేసి హీట్ ద్వారా ఆ టిష్యూని కాగ్యులేట్ చేసి దాన్ని కట్ చేసి ఆ యూట్రస్ని బయటకు తీస్తారు. సో దేర్ ఇస్ నో వే లేజర్ పర్సే వాట్ పేషెంట్కి అర్థమవుతుందో అట్లా ఏం వాడే కండిషన్ కాదు ఇది.
0: ఎటువంటి భయపడాల్సిన
1: అవసరం ఏం లేదు. నేను బ్లేడ్ పెట్టి పొట్టను ఎట్లా కోస్ చేసి చూస్ చేస్తున్నాను, ఆ బ్లేడ్ కొయ్యకున్నా ఒక టెలిస్కోప్ని లోపల పంపించి పిక్చర్ని స్క్రీన్ మీద చూసి ఆపరేట్ చేస్తున్నాను. దానికి ఒక టెక్నికల్ ఎక్స్పీరియన్స్ కావాలి, స్కిల్ కావాలి. అది నేర్చుకొని వచ్చిన డాక్టర్స్ చాలామంది ఉన్నారు, వాళ్ళు చేయగలుగుతారు.
0: ఇప్పుడు గ్యాస్ట్రైటిస్కి సంబంధించి కొలోనోస్కోపీ అంటారు, అది కూడా ఫార్మ్ ఆఫ్ లాప్రోస్కోపీ.
1: అది కూడా మీరు రైట్లీ చెప్పారు సార్, దట్ ఈస్ ఆల్సో వన్ ఫార్మ్ ఆఫ్ లాప్రోస్కోపీ ఓన్లీ. ఇట్స్ ఎంటైర్లీ దీని ఒక ఫ్యామిలీ పేరు అంటే ఎండోస్కోపీ. ఎండో అంటే ఒక స్కోపీ, స్కోపీ అంటే ఒక కెమెరా పెడతాం, ఎండో అంటే లోపల చూడటం. అది పొట్ట లోపల కొలోన్లో పెడితే కొలోనోస్కోపీ అంటారు, అది నోట్ ద్వారా పంపిస్తే అది ఈజోఫేగోస్కోపీ అంటారు, అది ముక్కు ద్వారా పంపించవచ్చు, దట్ ఈ ఎన్టీ సర్జన్స్ వాడు అంటారు. అలాగే

0: మనం గర్భసంచి లోపల కూడా కోప్ పంపిస్తాం, దాన్ని హిస్టోస్కోపీ అంటారు. హిస్ట్రో అంటే గర్భసంచి, స్కోపీ అంటే లోపల చూసి మనం కోప్ పంపించి విజన్ చూసి స్కోపీ అంటారు. డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాస్లో డిఫరెంట్ డిఫరెంట్ కన్సర్న్ డిపార్ట్మెంటల్ డాక్టర్స్ విల్ యూజ్ దట్ మెథడ్.
1: అయితే శ్రోతలు మరొకసారి గమనించాల్సింది ఏంటంటే ఇందులో లేజర్, ఎక్స్రే అట్లా అటువంటివి ఏవి యూజ్ చేయరు. ఈ లాప్రోస్కోపీ అనేది ఒక కెమెరాతో చూస్తూ చేసే ఒక ప్రక్రియ.
0: రైట్లీ సైడ్ సార్. అంటే పొట్టలో ఎంట్రీ చేసే ద్వారాలు చాలా వేస్ ఉన్నాయి. ఒక వే ఏంటంటే ట్రెడిషనల్ మెథడ్ ఓపెన్ చేయటం అనేది, ఇంకొక వే ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ పెట్టడం లాప్రోస్కోపీ ద్వారా చేస్తారు.
1: ఫైబ్రాయిడ్స్, ఒవేరియన్ సిస్ట్స్ ఇలాంటి ప్రాబ్లమ్స్ సాధారణంగా అందరికీ వచ్చేవే, చాలా మందికి ఉంటాయి. ఫైబ్రాయిడ్ కానీ ఒవేరియన్ సిస్ట్ కానీ ఎలాంటి పరిస్థితుల్లో మనం వాటిని సీరియస్గా తీసుకోవాలి?
0: 100 పేషెంట్స్కి నేను ఇప్పుడు అల్ట్రాసౌండ్ చేశానంటే లేడీస్కి 70-80% ఆఫ్ ద ఒక విమెన్కి చిన్న చిన్న ఫైబ్రాయిడ్స్ అనేది కనిపిస్తుంది నార్మల్. చాలా మందికి అసలు కంప్లైంట్సే ఉండు, ప్రాబ్లమ్సే ఉండు. అలానే కనిపించిన అందరికీ ఆపరేషన్ కూడా అవసరం లేదు. ఫైబ్రాయిడ్ అంటే ఒక చిన్న గడ్డ గర్భసంచికి డెవలప్ అయ్యింది అనమాట. ఆ ఫైబ్రాయిడ్ ఏమైనా ప్రాబ్లం చేస్తుంది అంటే, ప్రాబ్లమ్స్ అంటే ఎలాంటివి రావచ్చు, బాగా హెవీ బ్లీడింగ్ అవుతుంది లేకపోతే నొప్పి వస్తుంది మెన్సిస్ అయినప్పుడు, ఈ రెండు చాలా సివియర్గా ఉండి పేషెంట్ని రొటీన్ లైఫ్ని హ్యాంపర్ చేస్తుంది. ఆ డే టు డే పని చేసుకోలేకపోతున్నారు పెయిన్ వలన, బ్లీడింగ్ బాగా అయ్యి పరిపద్దాకా రక్తం ఎక్కించాల్సిన అవసరం పడుతుంది అన్నప్పుడు అప్పుడు మనం సర్జరీ చేయాల్సింది. ప్రతి ఫైబ్రాయిడ్కి ఆపరేషన్ అవసరం లేదు. అలా మీరు రైట్లీగా చెప్పిన ఓవేరియన్ సిస్ట్ అన్నారు. కొన్నిసార్లు ఏంటంటే ఆ సిస్ట్ రప్చర్ అవ్వదు, అది అట్లాగే ఉండిపోతుంది, అది నిదానంగా పెరుగుతూ ఉండి అదొక సిస్ట్ కింద ఫార్మ్ అవుతుంది. కానీ నేచర్ ఏం చేస్తారంటే 3-4 మంత్స్ ఆటోమేటిక్గా దానికి అదే కరిగిపోతుంది, అది నేచురల్ ప్రాసెస్. కొన్ని కొన్ని కండిషన్స్లో అది కరగదు, అది అట్లాగే ఉండిపోయి లేదంటే పెరుగుతుంది సైజ్ అన్నప్పుడు దానిలో వచ్చే ప్రాబ్లమ్స్ ద్వారా మనం ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. కానీ ప్రతి ఓవరియన్ సిస్ట్ కూడా ఆపరేషన్ అనేది అవసరం లేదు. అబ్జర్వేషన్ చేయాలి, అంటే పేషెంట్ షుడ్ బి డాక్టర్ దగ్గరికి 3-2 మంత్స్కి వెళ్తా ఉండి చూపించుకోవాలి.
1: ఎండోమెట్రియోసిస్ అని కూడా వింటూ ఉంటాం సార్, అసలు ఎండోమెట్రియోసిస్?
0: ఎస్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అయిపోయింది ఈ మధ్య. ఎండోమెట్రియోసిస్ ఇది ఎందుకు వచ్చింది అంటే, అసలు ఎండోమెట్రియోసిస్ అనే ముందు చిన్న ఫ్యూ లైన్స్ చెప్తాను. ప్రతి నెల మెన్సిస్ అనే ఎవరైతే లేడీస్కి వస్తాయో దాన్ని ఎండోమెట్రియం యూట్రస్ లోపల ఉన్నది అది బయటికి పడిపోతుంది, బ్లీడింగ్ ద్వారా వస్తుంది. లేయర్, ఒక చిన్న లేయర్ గర్భసంచి లోపల ఉంటుంది, అది ప్రెగ్నెన్సీకి చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే ప్రెగ్నెన్సీ రాదో అది నెల ఎండ్ అయిపోయిన తర్వాత అది ఊడిపోయి బయటకు పడిపోద్ది, దట్ ఈస్ మెన్స్ట్రువల్ సైకిల్ అంటే. ప్రెగ్నెన్సీ వస్తే అంటే అది మెన్స్ట్రుయేషన్ రాదు, అట్లాగే లోపల ప్రెగ్నెన్సీ గ్రో అవుతుంది. సో యూటరస్ లోపల ఉన్న సెల్స్ ఏదైతే ఎండోమెట్రియం ఉందో ఒక్కొక్కసారి ఆ యూటరస్ లోపల కూడా కాకుండా యూటరస్ బయట కూడా ఉంటాయి అనమాట. అంటే యూటరస్ని దాటి ఓవరీస్ మీద, ఫెలోపియన్ ట్యూబ్స్ మీద, లేదంటే పాస్క్ సంచి మీద, లేదంటే పేగు మీద, వాటి మీద అక్కడ ఇన్వాల్వ్ అయిన ఉన్నాయి అంటే ప్రతి నెల మీకు ఎట్లా లోపల మెన్స్ట్రువల్ సైకిల్ బ్లీడింగ్ అవుతుందో అది బయటకు వచ్చేస్తుందో, లోపల బ్లీడింగ్ అయ్యేదానికి ద్వారం లేదు బయటకు రావడానికి, అది అక్కడే ఉండిపోయి కొన్ని నెలల తర్వాత ఒక చిన్న గడ్డలాగా తయారవుతుంది, దాన్ని ఎండోమెట్రోటిక్ సిస్ట్ అంటారు. దీనికి డిఫరెంట్ స్టేజెస్ ఉంది, స్టేజ్1, స్టేజ్2, స్టేజ్3, స్టేజ్4. స్టేజ్3 అండ్ స్టేజ్4 అంటే డ్యామేజ్ ఎక్కువైంది లోపల, బాగా స్కారింగ్ అవుతుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి దెబ్బ తగిలితే స్కిన్ హీల్ అయితే ఒక చిన్న స్కార్ ఫార్మ్ అవుతుంది, నేచురల్ స్కిన్ లాగా ఉండదు, కొద్ది డిఫెక్ట్ లాగా ఉంటుంది, అలాగే లోపల కూడా ఫార్మ్ అవుతుంది అనమాట. సో పేగు కానీ, పాస్ సంచి కానీ, గర్భ సంచి కానీ ఇవన్నీ ఒక చిన్న గడ్డలాగా తయారయ్యి నొప్పి వస్తుంది. సో దట్ ఈస్ కాల్డ్ ఎస్ డీప్ ఎండోమెట్రియోసిస్. ఇన్ దోస్ కండిషన్స్ మనం సర్జరీకి అవసరం పడుతుంది.
1: ఈ వీటికి సింప్టమ్స్ ఏముంటాయి?
0: సింప్టమ్స్ కొంతమందికి పెయిన్ వస్తుంది. పెయిన్ వస్తుంది అంటే ఆ పేషెంట్కి సర్జరీ ఆల్మోస్ట్ ఇండికేటెడ్, రిక్వైర్మెంట్ ఉంది పెయిన్ వచ్చిందంటే, లేదంటే హెవీ బ్లీడింగ్ అవుతుంది, లేదంటే కొన్ని కొన్ని కండిషన్స్లో ఇప్పుడు ఏంటంటే ఎండోమెట్రియోసిస్ చాలా యంగ్ ఏజ్ నుంచి వస్తుంది. ఎందుకు యంగ్ ఏజ్ నుంచి వస్తుంది అంటే మనం సొసైటల్ చేంజెస్ చాలా వరకు అయినాయి. ఫర్ ఎగ్జాంపుల్ మన ఫుడ్ హ్యాబిట్స్ మారుతున్నాయి, మనం యూజ్ చేసే ప్లాస్టిక్, మన వాటర్ బాటిల్ ఈ మధ్య అసలు డైరెక్ట్గా వాటర్ బాటిల్ కొనేసుకుంటున్నాం, తాగేస్తున్నాం. సో ఆ యూజ్ ఆఫ్ దట్ ప్లాస్టిక్ సమ్టైమ్స్ ఇట్ రిలీజెస్ సర్టన్ కెమికల్స్ విచ్ ఆల్సో హ్యాస్ అన్ అడ్వర్స్ ఎఫెక్ట్ ఆన్ ద బాడీ. సో దాంతో ఏంటంటే ఈస్ట్రోజన్ ప్రొడక్షన్ పెరుగుద్ది. సో దాని లోపల ఎన్వైరన్మెంట్ ఫ్యాక్టర్స్ పెరిగినప్పుడు, ఈ చేంజెస్ లోపల వచ్చినప్పుడు ఈ పెయిన్ అనేది బాగా సివియర్గా ఉంటుంది.
1: ఈ సాధారణ సర్జరీ కాకుండా లాప్రోస్కోపీ అనగానే మిస్కాన్సెప్షన్స్, ఇలా భయపడతారు, ఏమైనా రేస్ తగిలితే మనకి అనుకుంటారు.
0: అవును, నేను కూడా
1: పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకి మీరు ఏం చెప్తారు?
0: ఫస్ట్ వాళ్ళ భయం ఏంటంటే సార్ మనం సర్జరీ పూర్తిగా చేస్తారా సార్, గడ్డం పెద్దది అంటున్నారు, హోల్స్ చిన్న చిన్నవి అంటున్నారు, 1 సెంటీమీటర్, 1/2 సెంటీమీటర్ హోల్స్ పెడతారంటున్నారు, అంత పెద్ద గడ్డ ఎలా తీస్తారు సార్ అడుగుతారు. మనం లోపల చేసే సర్జరీ ఓపెన్గా చేసినా లాప్రోస్కోపీతో చేసినా అదే సర్జరీ చేస్తాను. ఎంట్రీ ఇంటూ ద అబ్డోమెన్ డిఫరెంట్, ఒక్కోసారి ట్రెడిషనల్ మెథడ్గా పెద్ద కట్టిచ్చి ఎంట్రీ చేస్తున్నాం, ఇప్పుడు చిన్న చిన్న హోల్స్ పెట్టి ఎంట్రీ చేస్తున్నాం. చేసిన తర్వాత గర్భసంచి తీసిన తర్వాత అది మట్టుకు పూర్తిగా తీసేస్తారు. ఎలా తీస్తారంటే దానికి ఒక మోడ్సిలేటర్ అనేది ఒకటి ఉంటుంది, సో దాన్ని చిన్న చిన్న పీస్గా చేసేసి ఎండో బ్యాగ్లో వేసి తీసేస్తారు.

0: దొక్కమెత్తాడు. లేదంటే ఆ గర్భస్ తీసిన తర్వాత కింద వజన ద్వారా నుంచి బయటికి లాగేస్తాడు. లోపల హాఫ్ సర్జరీ జరుగుతుంది అనేది కాన్సెప్ట్ మట్టి కాదు.
1: ఇది సాధారణ సర్జరీకి లాప్రోస్కోపిక్కి ఈ రెండు విధానాలకి ఎనస్థీషియా పరంగా ఉండే డిఫరెన్సెస్ ఏముంటాయి?
0: ఐ టాక్ ఎనస్థీషియా అంటే పేషెంట్కి మత్తు ఇవ్వటానికి, నొప్పి ఫీల్ అవ్వకుండా ఉండేదాన్ని ఎనస్థీషియా అంటారు. ఇప్పుడు నేను గైనకాలజిస్ట్ కాబట్టి నేను పొట్ట లోపల ఆపరేషన్ చేస్తున్నాను కాబట్టి వాళ్ళకి జనరల్ ఎనస్థీషియా ఇవ్వాల్సి వస్తారు. అంటే టోటల్ పేషెంట్ టోటల్గా నిద్రపోతారు, షీ విల్ నాట్ బి అవేక్ అనమాట. అలా ఫర్ ఎగ్జాంపుల్ నీ సర్జరీ మీద చేస్తుంటే పేషెంట్ టోటల్గా జనరల్ ఎనస్థీసియా ఇవ్వాల్సిన అవసరం లేదు, అక్కడ లోకల్ వర్క్ ఇస్తే సరిపోదు. నా సర్జరీకి ఫుల్ ఎనస్థీసియా ఇవ్వాల్సి వస్తుంది. జనరల్ ఎనస్థీసియా ద్వారా ఏమవుతుందంటే పేషెంట్కి విల్ బి టోటలీ అండర్ కంట్రోల్ ఆఫ్ ద ఎనస్థెటిక్ ఏజెంట్స్, ఎనస్థెటిక్ మషిన్, సో రిలాక్సేషన్ అనేది ఎక్కువ ఉంటుంది. మాకు సర్జరీ చేయడానికి కొద్దిగా కంఫర్టబుల్గా ఉంటుంది. పేషెంట్ అవేక్గా ఉన్నారంటే పేషెంట్ విల్ బి హ్యావింగ్ లిటిల్ బిట్ ఆఫ్ బాడీ రెసిస్టెన్స్ అనేది ఉంటుంది. సో దాని ద్వారా మనకి ఆ అబ్డామిన్ అనేది కొద్దిగా లోపల గ్యాస్ పంపిస్తాం, కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ అంటారు. దాంతో పొట్టు ఉబ్బిద్ది ఉబ్బితే లోపల మనం ఎక్కడైతే ఆపరేషన్ చేయదలుచుకున్నామో ఆ ఏరియాలకు మనం ఈజీగా వెళ్ళొచ్చు, ఆపరేట్ చేయొచ్చు, తీసేయచ్చు. సో కానీ పేషెంట్ ఎప్పుడైతే అవేక్గా ఉంటారు కొద్దిగా ఒకసారి రెసిస్టెన్స్ వస్తుందో ఆ అబ్డామిన్ అంత గ్యాస్తో ఫుల్ అవ్వదు. ఫుల్ అవునప్పుడు సర్జరీ డిఫికల్టీస్ ఎక్కువ ఉంటుంది. సో దట్స్ వై వీ డూ జనరల్ ఎనస్థీసియా. కంట్రోల్ ఈజ్ మచ్ బెటర్ ఆన్ జనరల్ ఎనస్థీసియా రాదర్ దెన్ లోకల్ ఎనస్థీసియా. కంట్రోల్ జనరల్ ఎనస్థీసియాలో ఎక్కువ ఉంటుంది. సపోజ్ పేషెంట్ చేసేటప్పుడు హార్ట్ బీట్ని కంట్రోల్ చేయడానికి, ఆక్సిజనేషన్ కంట్రోల్ చేయడానికి ఇట్ ఈస్ మచ్ బెటర్ ఈజీ ఆన్ జనరల్ ఎనస్థీసియా.
1: ఈ ఎనస్థీసియాకి సంబంధించి సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా?
0: అది వెదర్ యూ డూ ఓపెన్ సర్జరీ ఆర్ లెప్రోసీ దాంతో సంబంధం లేదు. ఎనీ ప్రొసీజర్ వెదర్ యూ డూ సర్జరీతో కూడా కాంప్లికేషన్స్ ఉంటాయండి. అట్లా ఎనస్థీసియాతో కూడా కాంప్లికేషన్స్ ఉంటుంది. పేషెంట్కి ఎంత టైం రికవరీ పడుతుందో, కొన్ని కొన్ని డ్రగ్స్ విల్ హ్యావ్ లిటిల్ బిట్ ఆఫ్ ఎఫెక్ట్ ఆన్ ద బీపీ మీద కొద్దిగా ఎఫెక్ట్ ఉంటుంది. సో ఆ బీపీ కూడా దాన్ని కంట్రోల్ చేస్తారు. దేర్ ఆర్ ఎనస్థీసియా డాక్టర్స్ హూ ఆర్ ట్రైన్డ్ ఇన్ దిస్, దీంట్లో ట్రైనింగ్ ఉంటుంది కాబట్టి వాళ్ళు అన్ని కంట్రోల్ చేసుకునే చేస్తారు.
1: సార్, సాధారణ సర్జరీ కంటే లాప్రోస్కోపీ సర్జరీ చేసుకున్న తర్వాత రికవరీ కానీ నొప్పి కానీ బ్యాక్ టు నార్మల్ లైఫ్ రావడానికి ఎంత మెరుగ్గా ఉంటుంది?
0: యా, దిస్ ఈజ్ ఆల్సో వన్ వెరీ గుడ్ క్వశ్చన్ అండి. లాప్రోస్కోపిక్ సర్జరీ చేసిన తర్వాత పేషెంట్ యూజువల్లీ ఒకటి ఏంటంటే సిన్స్ ద అబ్డామన్ మనం పూర్తిగా ఓపెన్ చేయట్లేదు, సో అంత పెయిన్ అనేది తక్కువ ఉంటుంది. సో ఒకటి పెయిన్ రిలీఫ్ ఎక్కువ ఉంటుంది. రికవరీ నార్మల్ లైఫ్ అంటే పేషెంట్ కెన్ బై, సపోజ్ నేను యూజువలీగా మనం లాప్రోస్కోపిక్ హిస్టెక్టమీ అంటే రిమూవల్ ఆఫ్ యూట్రస్ చేసామంటే వితిన్ 6 to 8 hours పేషెంట్ కెన్ గెట్ అప్ ఫ్రమ్ ద బెడ్ అండ్ స్టార్ట్ వాకింగ్. షీ కెన్ గో టు ద అంటే వాష్రూమ్కి వెళ్ళొచ్చు, లేచి వెళ్ళి కుర్చీలో కూర్చోవచ్చు. హెవీ వెయిట్ లిఫ్టింగ్ అనేది కొంతవరకు అది చేయాలనుకోండి, అది దట్ విల్ స్లోలీ లోపల రికవరీ అవుతుంది దాన్ని బట్టి. కానీ బట్ ఓపెన్ సర్జరీ చేస్తే పేషెంట్ విల్ నాట్ బి ఏబుల్ టు సిట్ చైర్ మీద అంత ఈజీగా కూర్చోలేదు. ఇట్ విల్ టేక్ అట్లీస్ట్ 2 to 3 days ఫర్ హర్ టు గెట్ అప్ ఫ్రమ్ ద బెడ్, పెయిన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. అండ్ వర్కింగ్ లేడీస్ దే కెన్ గో బ్యాక్ టు వర్క్ వితిన్ ఎ వీక్.
1: స్త్రీల ఆరోగ్యానికి సంబంధించి, పర్టికులర్గా గైనకాలజీకి సంబంధించి లైఫ్ స్టైల్ చేంజెస్ ఏం చేసుకుంటే ఆరోగ్యంగా ఉంటారు?
0: ఇన్ గైనకలాజికల్ ఏంటంటే ద ఓవరీస్ ఆర్ వెరీ సెన్సిటివ్ అనమాట. ఎనీ స్ట్రెస్, ఇంట్లో ప్రాబ్లమ్ కానివ్వండి లేకపోతే ఆఫీస్లో ప్రాబ్లం కానివ్వండి, సరౌండింగ్ ప్రాబ్లం కానీ కొద్దిగా ఏమైనా చేంజెస్ ఉంటే లేడీకి ఇమిజియట్లీగా ఆ మెన్స్ట్రువల్ సైకిల్ అనేది కొద్దిగా ఎఫెక్ట్ వస్తుంది. సైకిల్ డిలే అవటము లేదంటే హెవీ బ్లీడింగ్ అవటము. కొంతమంది లేడీస్ నార్మల్గా బ్లీడింగ్ సైకిల్స్ వస్తాయి కానీ వాళ్ళ ప్రెగ్నెన్సీ రావడానికి కూడా ఇబ్బంది పడుతుంది. ఎందుకంటే కొన్ని ఇంట్లో స్ట్రెస్ మూలన ఎగ్ రిలీజ్ అవ్వదు. సో ఈ బేసిక్లీ ఏంటంటే షీ హాస్ టు అండర్స్టాండ్ దట్ ఈ స్ట్రెస్ ప్రాబ్లమ్స్ ఎలా మనం ఎలివేట్ చేయగలుగుతాం.
1: ఒక కుటుంబంలో స్త్రీ ఆరోగ్యకరంగా కుటుంబం ఉండడానికి ఎంత అవసరమో, ఆ కుటుంబం కూడా ఆ స్త్రీని అంత ఆరోగ్యకరంగా ఆనందకరంగా చూసుకుంటే కుటుంబం కూడా బాగుంటుంది.
0: డెఫినెట్లీ.
1: లాప్రోస్కోపీ గురించి, గైనకాలజీ గురించి చాలా మంచి విషయాలు చెప్పారు డాక్టర్ గారు. నమస్కారం.
0: నమస్కారం.

రైట్ మై డియర్ ఫ్రెండ్స్, స్టూడియోలో టైం 6:10 అయింది. మీరు వింటున్నారు స్టేషన్ ఆఫ్ ది నేషన్, ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. నేను మీ స్నేహితుడిని, ఆత్మీయుని లక్ష్ని వచ్చేసాను మీ అందరికీ హాయ్ చెప్పడానికి. ఆల్ రైట్, మరి మన సరస్సు హుస్సేన్ సాగర్ అండ్ ఒక పక్క మరొక పక్క సరస్ ఫెయిర్ 2026 హైదరాబాద్లో జరుగుతున్నటువంటి హెచ్ఎండిఏ గ్రౌండ్స్లో, అంటే మన ట్యాంక్ బండ్ పైన జరుగుతున్నటువంటి ఈ మేళా గురించి మనకి చెప్పడానికి మన స్నేహితుడు, మన ఆర్జే రంజిత్ లైన్లో ఉన్నారు. ఒక సూపర్ హిట్ సాంగ్ తర్వాత మనం మాట్లాడుకుందాం. అక్కడ ఇంతవరకు అనూష మీకోసం చెప్పింది అక్కడ ఎలాంటి ప్రోడక్ట్స్ దొరుకుతాయని. మరి నేను, రంజిత్ ఇద్దరం కూడా ఫుడ్ ప్రియులం కాబట్టి ఫుడ్ గురించి ఒక సాంగ్ తర్వాత మాట్లాడుకుందాం 6:30 వరకు. మరి ఆ తర్వాత నేను ఈరోజు మీకోసం ఎలాంటి పాటలు, ఎలాంటి మాటలు తీసుకొచ్చాను అనే విషయాన్ని నేను తర్వాత చెప్తాను. ఇప్పుడైతే ఎస్పీబి చిత్ర పాడినటువంటి ఈ సూపర్ హిట్ సాంగ్ మీ అందరి కోసం ప్లే చేస్తున్నాను. వింటూ ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9. రాజ్ కోటి సమన్వయంలో, అంటే వారి ఇద్దరి కాంబినేషన్లో ఎన్నో సూపర్ డూపర్ హిట్ సాంగ్స్ వచ్చాయి. మరి ఆ తర్వాత రాజ్ గారు ఒక్కరే మ్యూజిక్ కాంపోజిషన్ చేసినటువంటి ఈ మూవీ సిసింద్రి మూవీ నుంచి మరి సూపర్ హిట్ సాంగ్ మీకోసం, ఇక్కడ నాగార్జున అండ్ టాబు యాక్ట్ చేసినటువంటి ఈ సూపర్ హిట్ సాంగ్ మీకందరి కోసం. ఆటాడుకుందామా?

0: ఐటీ స్టూడియోలో టైం 6:14:57 అయింది. మై డియర్ ఫ్రెండ్స్, మీరు వింటున్నారు స్టేషన్ ఆఫ్ ది నేషన్, ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. నేను మీ స్నేహితుణ్ణి యలేష్ని ఇక్కడే ఉన్నాను. మరి మన స్నేహితుడు ఆర్జే రంజిత్ సరస్ ఫైర్ 2026 ట్యాంక్ బండ్ పైన హెచ్ఎండిఏ గ్రౌండ్స్ దగ్గర ఉన్నారు, మనకి అప్డేట్స్ ఇస్తున్నారు. అబ్బా, ఫుడ్ అనగానే నాకు ఆకలి మళ్ళీ స్టార్ట్ అయింది. మధ్యాహ్నం బాగా లంచ్ చేసినప్పటికి కూడా ఫుడ్ని చూడగానే, లేదా ఎవరైనా తింటుంటే మనకి కూడా తినాలనిపిస్తుంది. ఫర్ సపోజ్ మనం బాగా పూరీలు ఇడ్లీలు తిన్నాం అనుకోండి, ఎవరైనా ఎదురుగా మసాలా దోశ తింటుంటే అబ్బా మసాలా దోశ కూడా ఆర్డర్ ఇద్దామా అని అనిపిస్తుంటుంది. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఫుడ్. సరే, మరి ఫుడ్ గురించి అప్డేట్స్ ఇవ్వడానికి మనకి అక్కడ ఉన్నారు రంజిత్ గారు ఫ్రమ్ సరస్ ఫైర్. యాస్, హలో రంజిత్, ఎలా ఉన్నారు? వంటకాల్లో ఏం తిన్నారు ఫస్ట్ చెప్పండి.
1: వంటకాల కంటే ముందు ఇక్కడ చూసి స్టాల్స్ ఉన్నాయి కదా, స్టాల్స్ దాటుకొని వెళ్ళడానికి ఇంకొంచెం టైం పట్టేలా ఉంది ఫుడ్స్ దగ్గరికి.
0: ఓకే,
1: సో ఇక ప్రస్తుతానికి మన దగ్గర ఇత్తడితో చేసిన ప్రొడక్ట్స్ ఉన్నాయి మనకి.
0: ఓ, ఇత్తడితో చేసినటువంటివి చాలా బాగుంటాయి.
1: ఇక్కడ రెడీగా ఉన్నారు మనకి చెప్పడానికి. నమస్తే అమ్మ.
2: నమస్తే సార్. పేరు? నా పేరు రాంబాయి, మడవి రాంబాయి.
1: ఎక్కడ నుంచి వచ్చారు?
2: కుమరం నుంచి, ఆశాబాద్ జిల్లా, సేనూరు మండల్, సుధామ నుంచి వచ్చినాం. ఇత్తడి బొమ్మలు తయారు చేస్తాం సార్.
1: ఓకే, ఎట్లా చేస్తారమ్మా ఇత్తడి బొమ్మలు? చూడడానికి చాలా బాగున్నాయి.
2: చాలా కష్టం ఉంది సార్. ఫస్ట్ మట్టితో కారం వేస్తాము బొమ్మ తయారు చేసి, తర్వాత కారిన తర్వాత మూమి వేస్తాం. మూమి వేసిన తర్వాత ఇత్తడి పోస్తాము, ఆ తర్వాత బొమ్మ తయారవుతుంది. చాలా కష్టం ఉంది తర్వాత.
1: ప్రాసెస్ ఏమో సింపుల్ గా అనిపిస్తుంది,
2: కష్టం ఉంది సార్. అడిగే వాళ్ళు పీసులను 500, 600 ఇలా అడుగుతారు, కానీ మాకు పడదు సార్, అందుకే మేము
1: ఇవ్వం. చెప్పిన
2: కష్టాలు వాళ్ళు కష్టం ఉంది కదా, అందుకే మేము ఇవ్వం. సెల్ అయితే మా ఐటమ్స్ సెల్ అయితే కానీ బాగా తక్కువ రేట్లు అడుగుతారు కదా, అందుకే మేము ఇవ్వం.
0: రంజిత్, ఒక క్వశ్చన్ ఇక్కడ. ఇప్పుడు ఇత్తడి రైట్ డిస్కనెక్ట్ అయింది కాదు, మళ్ళీ తీసుకుందాం. మై డియర్ ఫ్రెండ్స్, మరి ఇత్తడి సామాన్లు అంటే మీ ఇళ్లలో ఎంతమంది వాడుతున్నారు? పూర్వం రోజుల్లో మనం గమనించినట్లుగా అయితే ఇత్తడిలో అంటే ఇత్తడితో తయారు చేసినటువంటి పాత్రల్లోనే వంటలు ఉండేవారు. సో అది చాలా రుచికరంగా ఆరోగ్యకరంగా కూడా ఉండేది. ఇకపోతే చాలామంది ఈ మధ్య అయితే చాలా ట్రెండ్గా కూడా నడుస్తుంది, ఇత్తడిలో తయారు చేసినటువంటి పాత్రలో ఇడ్లీలు తయారు చేసి కొంతమంది కూడా అమ్ముతున్నారు. అవి చాలా పాపులర్ సంపాదించాయి. కొన్ని ఛానల్స్లో అంటే కొన్ని వీడియోస్లో మనకి సోషల్ మీడియాలో కనిపిస్తుంటాయి, మనకి నోరు కూడా ఊరుతూ ఉంటుంది. ఓకే, మళ్ళీ మళ్ళీ కాల్ తీసుకుందాం. మరి అంతవరకు అయితే ఇప్పుడు ఒక సూపర్ హిట్ సాంగ్ మనం ప్లే చేసుకుందాం. రమణ గోగుల అండ్ సునీత పాడిన ఆల్ టైమ్ టైమ్లెస్ సాంగ్ మీ అందరి కోసం రెడీగా ఉంది. ఎన్నిసార్లు విన్నా రమణ గోగుల గారి వాయిస్ ఏంటో కానీ ఆ ఫ్రెష్నెస్ భలేగా ఉంటుంది. మరి ఎన్ని జనరేషన్స్ మారినా కూడా ఆ వాయిస్ వినగానే ఇప్పుడే పుట్టిన పసిపిల్లలు కూడా డ్యాన్సులు చేస్తారు, అంటే మూమెంట్ ఇస్తారు. అలాంటి పాటలు పాడతారు మన రమణ గోగుల గారు. రైట్, మరి స్టేషన్ ఆఫ్ ది నేషన్, ఆకాశవాణి, మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో, ఇది కలర్స్ ఆఫ్ ఇండియా. 6:30 వరకు మనతో పాటు జర్నీ చేస్తారు మన రంజిత్.

0: రైట్ స్టూడియోలో టైం 6 గంటల 20 నిమిషాలు అయింది. మరి అక్కడ మన మేళాలో, సరస్ ఫెయిర్ మేళాలో 2026 హైదరాబాద్, వావ్, అక్కడ ఉన్నటువంటి ప్రోడక్ట్స్, అక్కడ ఉన్నటువంటి ఫుడ్ కోర్ట్స్ చూస్తుంటే చెప్తుంటేనే నాకు నోరు ఊరిపోతుంది. మరి మన రంజిత్ మరిన్ని విశేషాలు మాట్లాడడానికి లైన్లో ఉన్నారు. హలో రంజిత్.
1: ఎస్ ఎల్ఎస్, సరస్ మేళాలో ఇప్పుడు నేను చాలా స్టాల్స్ తిరుగుతున్నా. ప్రస్తుతానికి ఒక స్టాల్ దగ్గర ఆగిన.
0: ఓకే,
1: హ్యాండ్ మేడ్ చేస్తున్నారు వీటి.
0: హ్యాండ్ మేడ్, ఓకే.
1: సో వాళ్ళని అడిగి మరిన్ని డీటెయిల్ తెలుసుకుందాం. నమస్తే అండి.
0: తప్పకుండా.
2: నమస్తే సార్,
1: మీ పేరు?
2: నా పేరు కాతిరెడ్డి.
1: ఓకే, చెప్పండి కాతిరెడ్డి గారు, మీ స్టాల్ గురించి. మీ
2: నేను సూర్యాపేట డిస్టిక్ చింతలపాలెం గ్రామం అన్న మండలం నుంచి మాట్లాడుతున్నా. నా దగ్గర హ్యాండ్ మేడ్ జ్యువెలరీ మేకింగ్ నేర్పిస్తాను. నెక్స్ట్ చేతి స్టాల్ లో పెట్టాను. నెక్స్ట్ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ, ఫోటో ఎంబ్రాయిడరీ, కంప్యూటర్ మగ్గం, మగ్గం మిషన్ తో చేస్తారు కదా, అది కూడా చేస్తాను. నా దగ్గర ప్రింటింగ్ ప్రెస్ కూడా చేస్తాను సార్. ఇప్పుడు ఇక్కడికి అయితే మాత్రం ఎంబ్రాయిడరీ జ్యువెలరీ తీసుకొచ్చాను. సరస్ మేళాకి
1: ఇక్కడ వచ్చే విజిటర్స్ కి కూడా వాళ్ళ ఫోటో ఇస్తే
2: ఆల్రెడీ చాలా మంది విజిటింగ్ కార్డ్ తీసుకున్నారు. సరస్ మేళా అయిపోయాక ఎందుకంటే అవైలబుల్ లేదు కదా.
1: అవునండి.
0: చెప్పండి, మీరు చెప్పండి.
1: ఇక్కడ రకరకాల రంగురంగుల ఆర్నమెంట్స్ రెడీగా ఉన్నాయి. ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే మన ఫోటో ఇస్తే ఆ ఫోటో కంప్యూటర్ మగ్గం ద్వారా ఆ ఫోటో కూడా ఇచ్చేస్తారు అన్నమాట.
0: వావ్, వెరీ ఇంట్రెస్టింగ్, సూపర్బ్ కదా.
1: యా, చాలా మంది వాళ్ళ ఫోటోస్ కావాలని చెప్పి విజిటింగ్ కార్డ్ కూడా తీసుకెళ్లారంట.
0: యా, మళ్ళీ మన మాట మీరు కూడా ఇచ్చారు ఏమైనా ఆర్డర్?
1: ఇచ్చేస్తున్నాను నేను కూడా.
0: మీరు కూడా వెంటనే ఇచ్చేయండి, సూపర్బ్ గా.
1: సో మరి ఇలాంటి మంచి మంచి విషయాల కోసం, అలాగే మంచి మంచి పాటల కోసం వింటూనే ఉండండి ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో
0: 101.9. సూపర్ రంజిత్, మళ్ళీ మిమ్మల్ని కాల్లో తీసుకుంటాను. మీరు వెయిట్ చేయండి, మనకి ఇష్టమైనటువంటి వంటకాల దగ్గర కూడా అలా వెళ్తే కొద్దిగా ఆస్వాదిస్తాను నేను కూడా. రైట్, ఇప్పుడైతే పాపం రంజిత్ అంతా, అంటే ఆ మేళా అంతా కూడా తిరిగి తిరిగి అలసిపోయినట్టు ఉన్నాడు. మరి ఆయనకి హుషారు తెప్పించడానికి, నాకు హుషారు తెప్పించడానికి, ఆ మాట్లాడే వాళ్ళందరూ కూడా హుషారు తెప్పించడానికి ఒక హుషారైన సాంగ్ మీ అందరి కోసం వచ్చేస్తుంది. 1 2 3 4 హియర్ యు గో.

0: స్టూడియోలో టైం 6:13 లైన్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు వింటున్నారు స్టేషన్ ఆఫ్ ది నేషన్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. ప్రపంచంలోనే తెలుగు వాళ్ళందరూ కూడా చాలా ఇష్టమైనటువంటి ఒకే ఒక రేడియో ఛానల్. మనకి చాలామంది కూడా మెసేజెస్ కూడా పంపించేస్తున్నారు, ఎల్ఎస్ గారు మీ షో వింటున్నాం, మాకు శుభాకాంక్షలు చెప్పండి, అది చెప్పండి అని డెఫినెట్గా చెప్తాను, బట్ షో వింటూనే ఉండండి. మన కోసం లైన్లో అయితే రంజిత్ అక్కడ ఉన్నారు, ఆయన ఏం మాట్లాడతారో చూద్దాం. హలో రంజిత్.
1: ఇప్పుడు నేను ఒక అద్భుతమైన ఒక పెయింటింగ్ దగ్గరకు వచ్చాను.
0: ఓకే,
1: ఇదేంటంటే చేరియల్ పెయింటింగ్ అని మా తెలంగాణలో మనం వినే ఉంటారు చాలా మంది.
0: యా, విన్నాను.
1: ఇక్కడ వీళ్ళు వేసిన పెయింటింగ్ చూస్తుంటే నేను అసలు ఒక ఇంట్లో ఒక ఎగ్జిబిషన్ సెంటర్ లోకి ఇంట్లోకి వెళ్ళినట్టు అనిపిస్తుంది నాకైతే.
0: వెరీ ఈ
1: పెయింటింగ్ చేస్తున్న ఆర్టిస్ట్ మనతో ఉన్నారు, ఆవిడని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుంటాం.
0: తప్పకుండా.
1: విజయ్ గారు, మంగ గారు, నమస్తే అండి.
2: నమస్కారం సార్.
1: చెప్పండి మేడం, మీరు ఈ పెయింటింగ్ ఎలా వేస్తారు, అసలు దానికి యూజ్ చేసే ప్రాపర్టీస్ లాంటివి ఏముంటాయి?
2: ఇది చాలా చేయాల్సి ఉంటుందంటే మన ఇండియాలోనే 7 ఫ్యామిలీస్ మాత్రమే చేసే వాళ్ళము. మాకు జిఐ ట్యాగ్ కూడా ఉంది. 450 సంవత్సరాల నుంచి వస్తున్న కళ ఇది. ఈ క్లాత్ పైన వేస్తాం, మొత్తం హ్యాండ్ తోనే వేస్తాం అన్నట్టు. ఈ బొమ్మలు వచ్చేసి చింత గింజల పిండి ఉడ్డు పౌడర్ వాడతాం మాస్కులు. సో దాంట్లో బొమ్మలు కూడా ఇస్తాం, కాటంరాజు గంగాదేవి స్టోరీ అని 52 బొమ్మలు ఉంటాయి. అవి కూడా కుమ్మరిపుంచు కట్టే వాడతాం, కొంచెము చింత పిండి ఉడ్డు పౌడర్ వాడతాం దాంతో చేసి. ఇవన్నీ కూడా మేము చేయితోనే తయారు చేస్తాం, ఎటువంటి కెమికల్స్ కానీ ఏం వాడము. దీనికి వాడే కలర్స్ కూడా మేము విజయవాడలో వెతుకుతాం, స్టోన్ కలర్స్ అంటే స్టోన్ వాళ్ళు పౌడర్ చేస్తారు. ఆ పౌడర్ చేసుకొని తీసుకుని కమ్మం తింటా మరి కమ్మం, ఆ కమ్మం వేసి కలిపి ఇలా డబ్బాలలో పోసి పెట్టుకొని.
1: అంతేగాని హానికారక రంగులు అయితే ఏం వాడరు. ఓకే, ఇంకా మీరు అంటే మీ ఈ కళ్ళని వారసత్వంగా ముందుకు నడిపిస్తున్నారు కదా, మీకు ఏమనిపిస్తుంటుంది? ఇలా
2: చాలా సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే చాలా చోట్ల పోయినప్పుడు కూడా మీరు చేస్తున్నారు కాబట్టి, చేస్తున్నారు అంటే మాకు చాలా సంతోషం అనిపిస్తుంది.
1: మరి ఇక్కడ మన హైదరాబాద్ విజిటర్స్ ఏ విధంగా వాళ్ళ రెస్పాన్స్ చూపిస్తున్నారు మనకు చాలా దగ్గర?
2: చాలా మంచిగా చూపిస్తున్నాం, అక్కడ వస్తున్నాం
1: వర్క్షాప్ కూడా మీరు కండక్ట్ చేస్తుంటారా?
2: మెక్సికో బయట దేశాలలో కూడా పోయి వర్క్షాప్ చేస్తాం. ఇందిరాగాంధీ కళా కేంద్రం వాళ్ళు 3 నెలలు 2 కోట్ల మాతో ఉండి వర్క్షాప్ చేయించారు. అక్కడ కాటంరాజు గంగాదేవి స్టోరీ చేసి పెట్టినాం, 2 కోట్ల కూడా మా పేర్లు ఉంటాయి అక్కడ.
1: చాలా అద్భుతమైన కళ మన తెలంగాణ తరఫున విండు, మన తెలంగాణ ఖ్యాతిని దేశ విదేశాల్లో కూడా చూపిస్తున్నారు.
0: ఎస్, ప్రపంచ వ్యాప్తంగా మన తెలంగాణలో ఉన్నటువంటి కళని చాటుకుంటున్నారు, వారి యొక్క కీర్తిని. ఫెంటాస్టిక్. అలాగే రంజిత్, మనకి ఎంత ఏఐ టూల్ జనరేట్ అయినప్పటికీ కూడా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంత ముందుకు దూసుకుపోతున్నా కూడా, ఈ హ్యాండ్మేడ్ వాటికి ఎప్పటికీ కూడా చాలా చాలా ఇంపార్టెన్స్ ఉంది కదా. ఎందుకంటే మీరు గమనించండి, ఎక్కువగా ఈ వీటితో పెయింట్ వేసే వాటికన్నా, టెక్నాలజీతో యూజ్ చేసే వాటికన్నా, ఈ చేతితో తయారు చేసినటువంటి పెయింట్స్ కానీ, బట్ చేతితో తయారు చేసినటువంటి క్రాఫ్ట్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటి కూడా ఇప్పటికీ కూడా ఇంపార్టెన్స్ ఉంది, చాలా మంది కూడా వెళ్ళి కొంటూ ఉంటుంటారు. రైట్,
1: టెక్నాలజికల్ గా ఎదిగినా గానీ మన
0: మూలాలు,
1: మన మట్టి, మన ప్రవాసన, మన మూలాలు అసలు మర్చిపోకూడదు అని చెప్పడానికి
0: ఇదొక నిదర్శనం అని చెప్పొచ్చు. మళ్ళీ మన క్వశ్చన్, మీ దగ్గర ఎలాంటి అంటే ఏవైనా హ్యాండ్ మేడ్ క్రాఫ్ట్స్ ఉన్నాయా మీ దగ్గర మీ ఇంట్లో?
1: నా దగ్గర చాలా ఉన్నాయి, కానీ ఇక్కడ నేను మిగతా ఆర్టిజన్స్ వాళ్ళకి చెప్పడానికి వచ్చాను కాబట్టి మీకు డెఫినెట్ గా నేను తర్వాత మెసేజ్ ద్వారా తెలియజేస్తాను.
0: తప్పకుండా నేను కూడా వస్తాను ఒకసారి చూడటానికి మీ హ్యాండ్ మేడ్ కలెక్షన్ అంతా కూడా. థ్యాంక్ యూ సో మచ్ రంజిత్ ఫర్ యువర్ ప్రెజెంటేషన్ ఫ్రమ్ సరస్ మేళా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ రంజిత్, హ్యావ్ ఎ వండర్ఫుల్ ఈవినింగ్. స్టూడియోలో టైం 6:29 అయింది, మళ్ళీ మనం
1: వెళ్ళేటప్పుడు
0: చెప్పండి.
1: మరి సరస్ పేరు మేళా 2026 అక్టోబర్ 7th నుంచి నడుస్తుంది 18th వరకు, మార్నింగ్ 8:10 నుంచి ఈవినింగ్ 10:30 వరకు.

0: ఉంటాయి కాబట్టి ఈ దసరా సెలవుల్లో పిల్లలు మనకి అల్లరి చేస్తుంటారు, నాన్న ఎటన్నా తీసుకుపోవాలి అని. అలాంటి అల్లరి చేసి పిల్లలందరూ ఇక్కడికి తీసుకొస్తే ఒకవైపు బతుకమ్మ సంబరాలు, ఇంకోవైపు ఆ చేనేత కళాకారుల వాళ్ళ సొంత అంటే సదస్సుతో చేసినటువంటి వాళ్ళ చేతులతో చేసినటువంటి ఈ ఏమంటారు ఈ ఆర్ట్
1: సెలవులు స్టార్ట్ అయ్యాయి, దసరా సెలవులు స్టార్ట్ అయ్యాయి. మరి అలాంటి పిల్లలు అందరినీ కూడా తీసుకుని వచ్చినట్లయితే వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు, వాళ్ళతో పాటు మనం కూడా బాగా ఎంజాయ్ చేస్తాం.
0: అలాగే వాళ్ళకి మనం మన సంస్కృతి మన సాంప్రదాయాన్ని అలవాటు చేసినట్టు కూడా ఉంటుంది.
1: తప్పకుండా తప్పకుండా, చాలా మంచి విశేషాలు మనకి తెలియజేశారు మిస్టర్ రంజిత్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. ఓకే,
0: థ్యాంక్స్ అండి. అండ్ లిజనర్స్ మీరు మాత్రం వింటూనే ఉండండి ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో
1: 101.9. థ్యాంక్ యూ సో మచ్, హ్యావ్ ఎ వండర్ఫుల్ ఈవినింగ్ రంజిత్. వావ్, ఆహా, కానీ నాకు ఎంతో ఇష్టమైనటువంటి ఫుడ్ గురించి మాట్లాడతాడు అనుకున్నాను. ఓకే, ఊహల్లోనే ఆలోచించుకుంటా మిరపకాయ బజ్జీ గురుండి. ఓకే, మరి మనకి చాలామంది కూడా మెసేజ్ పంపిస్తున్నారు. ఎల్ఏష్, మీ షో వింటున్నాం, మేము కార్లో ఉన్నాం, చాలా హ్యాపీగా ఉంది, చాలా ఇంట్రెస్ట్గా ఉందంటూ మనకి నటరాజ్ అండ్ మనోహర్ గారు మాకు మెసేజ్ పంపించారు. ఒక మంచి సాంగ్ని మా కోసం ప్లే చేయండి, నేను తప్పకుండా ప్లే చేస్తాం. మరి ఆల్ టైమ్ అండ్ టైమ్లెస్ సాంగ్స్ ప్లే చేయడానికి క్యారఫెడ్రాస్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: FM Rainbow 101.9.

చిన్నారికి తన భావాలను తెలియజేసే హక్కుంది. కానీ కొంతమంది పిల్లలకి తమ మనసులోని భావాలని తెలియచేయడానికి మాటలు మాత్రమే సరిపోవు. ఆటిజం అలాగే స్పీచ్ కి సంబంధించిన సమస్యలున్న పిల్లలకు చిత్రాలు, హావభావాలు అలాగే ప్రత్యేక పరికరాల ద్వారా మాటలకు మార్గం చూపేదే ఏఎసి, ఆగ్మెంటేటివ్ ఆల్టర్నేటివ్ కమ్యూనికేషన్. ప్రతి చిన్నారికి గొంతునిద్దాం, ఏఎసితో అనుబంధాన్ని పెంచుదాం. ఏఎసి అవేర్నెస్ మంత్ సందర్భంగా ఈ సమాచారాన్ని మీకు అందిస్తున్నారు ఆయిస్టర్ క్లినిక్ మరియు చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్, బేగంపేట్, హైదరాబాద్. కాంటాక్ట్ నంబర్ 9347761.

0: ఎఫ్ఎం రెయిన్బో 101.9
1: మహిళా సంఘాల ఉత్పత్తుల ప్రదర్శన మరియు అమ్మకం అక్టోబర్ 7 నుంచి 18 వరకు ఉదయం 10:30 నుంచి రాత్రి 9:30 వరకు హెచ్ఎండిఏ గ్రౌండ్ ప్రసాద్ ఐమాక్స్ పక్కన హైదరాబాద్. తెలంగాణ రాష్ట్రంతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల స్వయం సహాయక మహిళా సంఘాలు తయారు చేసిన హస్తకళా వస్తువులు, చేనేత వస్త్రాలు, పిండి వంటలు మరియు ఇతర ఉత్పత్తులు ఒకే చోట సరస్ మేళా 2026లో. రంగురంగుల పూల బతుకమ్మ ఆటపాటలు, సాంస్కృతిక ప్రదర్శనలు, స్వయం సహాయక మహిళా సంఘాల ఉత్పత్తులు మీకు ఆహ్వానం పలుకుతున్నాయి. అందరూ ఆహ్వానితులే. మీరు కొనే ప్రతి వస్తువు గ్రామీణ మహిళా శక్తికి అండా. జారీ చేయువారు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ, గ్రామీణాభివృద్ధి శాఖ, తెలంగాణ ప్రభుత్వం.
2: ప్రపంచంలోనే తెలుగు వాళ్ళందరూ కూడా చాలా ఇష్టమైనటువంటి ఒకే ఒక రేడియో ఛానల్ మీరు వింటున్నారు. కలర్స్ ఆఫ్ ఇండియా అనే కార్యక్రమానికి స్వాగతం చెప్తున్నాడు మీ స్నేహితుడు ఆత్మీయుడు యల్లేష్. వావ్. మరి చేతిలో స్మార్ట్ ఫోన్, సోషల్ మీడియా ఓపెన్ చేస్తే మిలియన్స్, బిలియన్స్ కొద్ది ఫ్రెండ్స్, ఫాలోవర్స్, బాప్రే, ఎన్ని ఉన్నా కూడా బయటకు హాయిగా నవ్వుతూ ఉన్నట్లు కనిపిస్తున్నా కూడా ఈ జంజీల మనసు లోపల ఏదో తెలియని వెలితి ఆలోచనలతో కొంత భయంగా ఉన్నారని, సో భవిష్యత్తు గురించి ఎప్పుడు కూడా నిరంతరం టెన్షన్ అవుతూ ఉన్నారని అంటే రీసెర్చ్ చెప్తున్నాయన్నమాట. మరి సోషల్ మీడియా ఓపెన్ చేయగానే ఫ్రెండ్స్, ఫొటోస్, వారి సక్సెస్లు, వాళ్ళ పార్టీస్, డ్యాన్సులు, పాటలు అండ్ అలాగే వారి యొక్క టూర్స్ ఇవన్నీ కూడా చూసినప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మరి దాంతోపాటు మరి వీళ్ళందరూ కూడా ఇతరులతో పోల్చుకోవడం ఇవన్నీ చూస్తే మన దగ్గర ఉన్న వాటికంటే ఏవో ఎక్కువగా కనిపిస్తూనే ఉంటాయి. మరి దీనివల్ల జంజీవాల యొక్క మనస్తత్వం అనేది అంటే ఇంటలెక్చువాలిటీ అనేది వెల్నెస్ తక్కువగా అవుతుంది అని కొన్ని సర్వేలు చెబుతున్నాయన్నమాట. మరి ఇంటలెక్చువల్ వెల్నెస్ అనేది ఎందుకు ఇలా అవుతుంది, దానికి గల కారణాలేంటి, మరి దాన్ని ఇంప్రూవ్ చేయాలంటే పెద్దల

తల్లిదండ్రులు ఏం చేయాలి, అలాగే ఈ జంజీ వాళ్ళు కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నట్లయితే వాళ్ళ యొక్క మానసిక స్థితి చాలా బాగుంటుంది అనే విషయం గురించి మనం ఈరోజు మనం మాట్లాడుకుందాం మన కలర్స్ ఆఫ్ ఇండియాలో. ఇప్పుడైతే ఒక సూపర్ హిట్ సాంగ్ విందాం, దాని తర్వాత చాలా విశేషాలు ఉన్నాయి, వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9. మరి ఇక్కడ కళ్యాణ్ మాలిక్ పాడారు, మరి ఈయనతో పాటు పాట పాడింది హీరోయిన్ పాడారు. మరి అమ్మాయి ఎవరు అనే విషయాన్ని మీకు తెలిస్తే మాత్రం 0402323482కి వాట్సాప్ చేయండి, 0402323482.

అమ్మాయి ఎవరు అనే విషయాన్ని మీకు తెలిస్తే మాత్రం 0402323482కి వాట్సాప్ చేయండి. 0402323482కి వాట్సాప్ చేయండి. ఇప్పుడు నేను ప్లే చేయబోయే సాంగ్ పాట పాడిన అమ్మాయి ఎవరు? మరి ఇక్కడ పాట పాడింది మాత్రం నేను ఒక అబ్బాయి అయితే కళ్యాణ్ మాలిక్ గారు. మ్యూజిక్ కంపోజ్ చేసింది ఆయనే, పాట కూడా పాడారు ఆయనే. మరి కేరవాణి గారి యొక్క బ్రదర్ ఆయన. మరి ఆయనతో పాటు పాడినటువంటి ఆ అమ్మాయి ఎవరు అనే విషయాన్ని నాకు మెసేజ్ చేస్తారా? 1 2 3 సో స్వీట్ సాంగ్ అండి ఇది. అమ్మమ్మో అమ్మాయి అంటూ వస్తున్నటువంటి ఈ స్వీట్ సాంగ్లో హీరో గారు నాని గారు ఉంటారు. మరి ఆ పక్కనున్న అమ్మాయి ఎవరు అనే విషయాన్ని నాకు మెసేజ్ చేయండి.

మనకి ఎంతమంది లైక్లు ఇచ్చారు, అలాగే ఎవరు మంచి కామెంట్ ఇచ్చారంటూ మనం కళ్ళు తెరిచిన వెంటనే మన మొబైల్లో చూస్తూ ఉంటాం, రైట్? అలాగే కొంతమంది బ్యాడ్ కామెంట్ ఇవ్వగానే అది చూసి చాలా డిసప్పాయింట్ కూడా అయిపోతుంటాం. ఆ రోజంతా కూడా చాలా బాధాకరంగా నడుస్తూ ఉంటుంది, రైట్? మీలో ఎంతమందికి అలా అనిపించింది? నాకు కూడా అనిపిస్తుంటుంది అలా. మరి జెన్జీ వాళ్ళు కూడా మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ఆ దుప్పటి తెరుచుకొని ఇలా కళ్ళు తెరవగానే మొబైల్ చూసి మనం పెట్టినటువంటి ఫోటో కానీ వీడియో కానీ దానికి ఎంతమంది లైక్ ఇచ్చారు, కామెంట్ ఇచ్చారు అంటూ చూస్తూ ఉంటారు. మరి ఆ లైక్ ఇచ్చిన వాళ్ళ వరకు ఓకే, కానీ ఎవరైనా కామెంట్ ఏదైనా డౌన్ చేస్తూ ఇచ్చినప్పుడు మరి ఆ క్షణం దాని గురించే ఆలోచించడం, అయ్యో నాకెందుకు ఇలా ఇచ్చారు బ్యాడ్ కామెంట్, నాకెందుకు ఇలాగ డిస్లైక్ ఇచ్చారు, థమ్ డౌన్ ఎందుకు ఇచ్చారు అంటూ ప్రతి క్షణం ఆలోచిస్తూ ఉండడం వల్ల మన యొక్క ఆత్మవిశ్వాసం కూడా తగ్గిపోతుందని మానసిక నిపుణులు చెబుతూ ఉన్నారు. సో నిజంగానే ఈవెన్ జెన్జీ అనే కాదు, ఏ జనరేషన్ వాళ్ళకైనా కూడా మనం పెట్టినటువంటి సోషల్ మీడియాలో పెట్టినటువంటి ఫోటో కానీ, లేదా మనం ఎక్కడైనా వర్క్ చేసినప్పుడు కానీ, లేదా ఏదైనా ప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు కానీ ఎవరైనా మనల్ని డౌన్ చేస్తూ మాట్లాడుతూ చేసినప్పుడు అది ఎంతవరకు నిజం అనే విషయాన్ని పక్కన పెడితే మనం ఒక్కసారిగా మన యొక్క ఉత్సాహం అనేది డౌన్ అయిపోతుంది, రైట్? అలాగే ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నా మనతో మాట్లాడే మనిషి ఒకరు కూడా లేకుండా ఉండడం, అందరితో కలిసి ఉన్నా కూడా మన కోసం ఎవరూ లేరనే ఒంటరితనం మానసిక ఆరోగ్యానికి సంబంధించినటువంటి విషయం. మరి దీని గురించి చాలామంది మానసిక నిపుణులు, రీసెర్చర్స్ వాళ్ళందరూ కూడా చాలామంది కూడా పదే పదే చెబుతూ ఉన్నారు. సో అలాంటి కమెంట్స్ని పట్టించుకోవద్దు, దానివల్ల మానసికంగా కృంగుబాటు ఏర్పడుతూ ఉంటుంది అని చెప్తూ ఉన్నారు. సో మరి దాన్ని తప్పించుకొని తిరగాలంటే ఏం చేయాలనే విషయాన్ని నేను చెప్తాను నెక్స్ట్ ఒక సూపర్ హిట్ సాంగ్ తర్వాత. ఇప్పుడైతే ఒక సూపర్ హిట్ సాంగ్ ప్లే చేసుకుందాం, మరి ఆ పాట తర్వాత మనం మాట్లాడుకుందాం మరిన్ని విశేషాలు ఇన్ కలర్స్ ఆఫ్ ఇండియా. మరి ఇప్పుడైతే వస్తున్నటువంటి పాట ఏంటంటే ఓ ప్రియా ప్రియా అంటూ, ఈ పాట కూడా ఎవరు పాడారు, ఏ సినిమాలో ఉంది అనే విషయం చెప్పండి, అప్పుడు నేను చెప్తాను ఇంతకుముందు చెప్పినటువంటి ఆన్సర్స్. ఈ ఆన్సర్ ఒక్కసారి చెప్పేస్తాను. మరి ఈ స్వీట్ సాంగ్ని నితిన్ యాక్ట్ చేస్తారు ఇందులో. మరి ఆ పక్కన ఉన్నటువంటి అమ్మాయి ఎవరు, అలాగే ఈ పాట పాడిన అమ్మాయి కూడా ఎవరు అనే విషయాన్ని నాకు 0402323 4822కి వాట్సాప్ చేయండి. మరి బ్యూటిఫుల్ నిత్య మీనన్ అనేసి ఆల్రెడీ చాలామంది మెసేజ్లు పంపిస్తున్నారు. మరి ఈ పాటలో పాట పాడిన అమ్మాయి ఎవరు, రైట్? వింటూనే ఉండండి FM Rainbow 101.9.

స్టూడియోలో టైమ్ 7:55:43 అయింది. మై డియర్ ఫ్రెండ్స్, మీరు వింటున్నారు స్టేషన్ ఆఫ్ ది నేషన్, ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 విత్ మీ యువర్ ఫ్రెండ్ ఇల్లేష. మరి 7 గంటలకి అనువంత అనే ఒక రికార్డెడ్ ప్రోగ్రామ్ వింటారు. తర్వాత 7:15 నుంచి 7:30 హెలో రెయిన్బో లైఫ్ ఫోన్ ఇన్ ప్రోగ్రామ్ వింటారు. మరి నెంబర్స్ చెప్తాను, 040 మీ ఫోన్ తీసుకొని, మొబైల్ ఫోన్ తీసుకొని 040 2323 0030, ఇంకొక నెంబర్ 040 2323 4821, ఇంకొక నెంబర్ 040 2970 4715కి 7:15 నుంచి 7:30 మధ్యలో నేను కాల్స్ తీసుకుంటాను. మరి అప్పుడు మీరు చెప్పాల్సినటువంటి ఆన్సర్ ఏంటంటే, మీ ఫేవరెట్ సింగర్ ఎవరు, ఎందుకు అనే విషయాన్ని నాకు చెప్పండి, రైట్? ఆ తర్వాత 7:30 ఫార్మ్ టు సిటీ కిషాన్ వాణి స్పాన్సర్ ప్రోగ్రామ్ వింటారు. మిద్దె తోటలలో ఆకుకూరలను ఎలా పెంచుకోవాలి, వాటి ఆవశ్యకత గురించి డాక్టర్ విష్ణువందన గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త రాణా ప్రతాప్ ఆర్జే, నిర్వహణ డాక్టర్ వీరన్న భూక్యా. రైట్, మరి మనం మాట్లాడుకుంటున్నాం జంజి యొక్క ఇంటెలెక్చువల్ వెల్నెస్ గురించి మాట్లాడుకుంటున్నాం. తమ సమస్యలు చెబుతున్నప్పుడు, అంటే నేటి తరం వాళ్ళు, జంజి వాళ్ళు వాళ్ళ పేరెంట్స్ కానీ, పెద్దవాళ్ళకి కానీ, టీచర్స్ కానీ, ఫ్యాకల్టీస్ కానీ వాళ్ళ సమస్యను చెప్పేటప్పుడు అందులో తప్పులు వెతకడం మానేసి సలహా ఇవ్వడానికి ప్రయత్నం చేయాలి. అలాగే ఇతరుల సక్సెస్తో ప్రతిసారి పోల్చడం మానుకోవాలి. వారు ఎలా ఆలోచిస్తున్నారా అనే విషయాన్ని శ్రద్ధగా వినాలి, ఎందుకంటే అందరూ ఒకలాగా ఉండరు కదా. ప్రతి ఇంట్లో వారి సమస్యను భయం లేకుండా ఓపెన్గా చెప్పగలిగే వాతావరణాన్ని కల్పించాలి. తప్పులు చేసినప్పుడు, జరిగినప్పుడు వాటిని గట్టిగా అరవడం, వాళ్ళని డౌన్ చేయడం, నువ్వు ఇంతే, నువ్వు ఇలాగే చేస్తావు, నీకు చేత కాదు, నీకు తెలివి లేదు అంటూ ఇలా మాట్లాడడం కన్నా, అరిచే కన్నా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ వేసి విధించడం, ఇలాంటివి తగ్గించుకోవాలి. ప్రతి ఇంట్లో కూడా చాలా ఎక్కువగా కనిపిస్తుంది. ఓన్లీ జంజీవాళ్ళనే కాదు, చిన్నపిల్లల మీద కూడా వాళ్ళు ఏదైనా తప్పు చేసినప్పుడు దాన్ని మరింత పెద్దది చేసి అరిచే కన్నా ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటనేది ఒకసారిగా ఆలోచించాలి. అలాగే మంచి ర్యాంకులు, ఎక్కువ జీతం, పెద్ద ఉద్యోగం, ఇవన్నీ విజయానికి కొలమానంగా చాలామంది కొలుస్తూ ఉంటారు. ఇప్పటికీ కూడా అవి కొలమానం కాదు. ఫెయిల్యూర్స్ కూడా లైఫ్లో ఒక పార్ట్ అనే విషయాన్ని మీ యొక్క టీనేజర్స్కి, మీ యొక్క జంజీవాళ్ళకి మనం చెబుతూ ఎంకరేజ్ చేయాలి. అలాగే మీరు కూడా తప్పుల నుంచే మంచి నేర్చుకుంటూ ఉంటూ ముందుకు వెళ్ళాలంటూ రీసెర్చర్స్ అండ్ మానసిక నిపుణులు ఎప్పటికప్పుడు చెబుతూనే ఉన్నారు. వెరీ నైస్ కదా. రైట్, మరి మనం ఉన్నాం కలర్స్ ఆఫ్ ఇండియా అనే ప్రోగ్రాంలో. మరి ఇంతకుముందు నేను అడిగినటువంటి పాటని ఎవరు పాడారు అనే అమ్మాయి ఎవరంటే, చాలామంది చెప్పారు నిత్యమేనన్ యాక్ట్రెస్ సద్నాన్ సామి పాడినటువంటి ఇష్క్ మూవీ నుంచి అని చెప్పారు. డోర్నాల బాలాజీ రేణుక ఫ్రమ్ వనస్థిఫలం వనస్థలిపురం. అండ్ ఇంకొక అమ్మాయి మనకు మెసేజ్ పంపించారు, నిత్యమేనన్ అని చెప్పారు. రెండిట్లో కూడా నిత్యమేనన్ ఉంటారు. పాడింది ఆమె అండ్ యాక్ట్ చేసింది కూడా ఆ అమ్మాయి అంటూ మనకు చెప్పారు శ్రీవల్లి గారు. రైట్, మరి ఇప్పుడైతే ఒక సూపర్ హిట్ సాంగ్ మీ అందరికోసం ప్లే చేస్తున్నాను. తర్వాత 7 గంటలకి మీరు వింటారు రికార్డెడ్ ప్రోగ్రామ్ అనువంత అనే కార్యక్రమం. వింటూ ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9 విత్ మీ యువర్ ఫ్రెండ్ ఇల్లేష్.

పెళ్లి సీజన్ స్టార్ట్ అయిందంటే చాలు, మనకింకా ఫంక్షన్లే ఫంక్షన్లు. ఎంగేజ్మెంట్ అని, మెహందీ అని, దెన్ పెళ్ళి, ఆ తర్వాత రిసెప్షన్. మన ఇంట్లో పెళ్ళి అంటే ఒక పండగ లాంటి హడావిడి. ఇల్లంతా నవ్వులు, రిలేటివ్స్ల సందడి, పెళ్ళి పాటలు, అమ్మ చేతిలో స్వీట్స్, నాన్న చేతిలో గెస్ట్ లిస్ట్, కజిన్ సెల్ఫీస్ అండ్ చిన్నపిల్లల అల్లరి. మొత్తానికి ఫంక్షన్స్తో, సెలబ్రేషన్స్తో, బ్లెస్సింగ్స్తో చాలా హ్యాపీగా మన వాళ్ళతో సరదాగా టైం గడిపేస్తాం మనం. ఈ హ్యాపీనెస్ అండ్ సెలబ్రేషన్స్తో పాటు ప్రతి పెళ్లి సీజన్లో, ప్రతి వెడ్డింగ్ కార్డ్తో పాటు ఆల్మోస్ట్ తప్పకుండా ట్రావెల్ చేసే ఇంకొక క్వశ్చన్, లవ్ మ్యారేజా, అరేంజ్ మ్యారేజా? ఆ ఒక్క క్వశ్చన్ చాలు, మన ఇంట్లో డిస్కషన్స్ ఆటోమేటిక్గా స్టార్ట్ అయిపోతాయి. ఫ్యామిలీ వాట్సాప్ గ్రూప్స్లో ఒపీనియన్స్, రిలేటివ్స్ దగ్గర సజెషన్స్, ఫ్రెండ్స్ దగ్గర అడ్వైస్ అండ్ సోషల్ మీడియాలో డిబేట్స్. ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, లవ్ మ్యారేజ్ని సపోర్ట్ చేసే వాళ్ళు చూసేది హ్యాపీనెస్ కోసమే, అరేంజ్ మ్యారేజ్ని సపోర్ట్ చేసే వాళ్ళు కోరుకునేది కూడా అదే హ్యాపీనెస్ కోసం. మరి డెస్టినేషన్ ఒకటే అయితే రూట్స్ ఎందుకు వేరు? ఇదే క్వశ్చన్ ఒక ఫాదర్ అండ్ సన్ మధ్య డిస్కషన్ అయితే ఎలా ఉంటుందో పదండి వినేద్దాం మన ఇవాల్టి ఎపిసోడ్ ఆఫ్ అనువంతలు. చరణ్ తన అమ్మా నాన్నతో కలిసి ఒక పెళ్లికి వెళ్లాడు. పెళ్ళైపోయి అందరి ఇంటికి తిరిగి వస్తున్నారు. చరణ్ కార్ డ్రైవ్ చేస్తున్నాడు. నాన్న ముందు సీట్లో కూర్చున్నారు అండ్ అమ్మ వెనక సీట్లో కూర్చొని ఆ తాంబూలం కవర్, రిటర్న్ గిఫ్ట్ బ్యాగ్, పెళ్లిలో ఇచ్చిన స్వీట్స్ అన్నిటినీ ఒక బ్యాగ్లోకి జాగ్రత్తగా సర్దుతుంది. బయట పెళ్లి సందడి అయిపోయినా ఆ పెళ్లి గురించి మాత్రం కార్లో డిస్కషన్ ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. పెళ్లి చాలా బాగా చేశారు కదండి? అవును హేమ, డెకరేషన్ నుంచి ఫుడ్ వరకు అన్నీ చాలా బాగున్నాయి. సుబ్బారావు అయితే ఇప్పుడు ఫుల్ హ్యాపీ. ఇన్ని రోజులు కొడుకు పెళ్ళి, కొడుకు పెళ్ళి అని టెన్షన్ పడ్డాడు. ఇప్పుడైనా బాధ్యత తీరిపోయింది. అవునండి, కొడుకు పెళ్ళి చేసేశాడు కదా, ఒక పెద్ద రెస్పాన్సిబిలిటీ కంప్లీట్ అయిపోయింది వాళ్ళకి. మన రెస్పాన్సిబిలిటీయే ఇంకా పెండింగ్లో ఉంది. అమ్మా, మళ్ళీ స్టార్ట్ చేసావా? అసలు ఏ పెళ్లికి వెళ్ళినా, ఏ ఫంక్షన్కి వెళ్ళినా తిరిగి తిరిగి టాపిక్ మాత్రం లాస్ట్కి నా పెళ్లి దగ్గరే ఎందుకు వస్తుందమ్మా? ఎందుకు వస్తుందంటే ఎందుకు రాదు? డెఫినెట్లీ నాకైనా నాన్నకైనా ఏ పెళ్లి చూసినా మన ఇంట్లో ఇలాంటి సందడి ఎప్పుడు జరుగుతుందో అనే తోటే వస్తుంది. సరిపోయిందమ్మా. అసలు ఇదండి, నేను మాత్రం ఒకటి క్లియర్గా చెప్తున్నా, నేనైతే అరేంజ్ మ్యారేజ్ చేసుకోను. ఎందుకురా, ఎందుకు నువ్వు అరేంజ్ మ్యారేజ్కి అంత అగెన్స్ట్? ఎందుకంటే లైఫ్ మొత్తం నేను కలిసి ఉండాల్సిన పర్సన్ని నేనే చూస్ చేసుకోవడం నాకు కరెక్ట్ అనిపిస్తుంది. నా

నాకు నచ్చిన అమ్మాయి, నన్ను అర్థం చేసుకునే అమ్మాయి ఎవరో చూసుకొని అప్పుడు పెళ్లి చేసుకుంటేనే కదా లైఫ్ ఈజీగా ఉండేది. నాన్న కార్ విండో బయటకి చూస్తూ మెల్లిగా అన్నాడు, మీ జనరేషన్లో చాలా మంది అది అంటున్నారు చరణ్. అది తప్పు అని నేను చెప్పను, కానీ నిన్నొకటి అడుగుదా చెప్పు, లవ్ చేసి పెళ్లి చేసుకుంటే ఆ పర్సన్ గురించి అన్నీ తెలిసిపోతాయా? అన్నీ కాకపోయినా కనీసం ఎంతో కొంత అయితే తెలుస్తుంది కదా నాన్న. అట్లీస్ట్ వీ వుడెన్ బి కంప్లీట్ స్ట్రేంజర్స్. కొంచెమైనా అండర్స్టాండింగ్ ఉంటుంది కదా. నిజమే, కానీ చరణ్, ఆ 2-3 సంవత్సరాలలో మీరు చూసేది లైఫ్లో ఉన్న ఒక బ్యూటిఫుల్ ఫేజ్ని మాత్రమే. మీకు ఆ టైంలో ఫోన్ కాల్స్, మెసేజెస్, బర్త్డేస్, లాంగ్ డ్రైవ్స్, సర్ప్రైజెస్ అంటూ హ్యాపీ మూమెంట్సే ఎక్కువ ఉంటాయి. అలాంటి హ్యాపీ టైమ్స్లో ఒకరినొకరు ఎక్కువ అర్థం చేసుకోకపోయినా పర్లేదు, మీకేమంత ప్రాబ్లం అనిపించదు. కానీ ఒక్కసారి ఈఎంఐలు స్టార్ట్ అయ్యాక, రెస్పాన్సిబిలిటీస్ పెరిగాక, హెల్త్ ఇష్యూస్ వచ్చాక, 2 ఫ్యామిలీస్ మధ్య డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ వచ్చినప్పుడు అప్పుడు తెలుస్తుంది మీరు ఎలా ఉంటారు, ఒకరినొకరు ఎంత అర్థం చేసుకుంటారు, మీ మధ్య ఎంత అండర్స్టాండింగ్ ఉంది అని. లవ్ మ్యారేజ్ అయినా అరేంజ్ మ్యారేజ్ అయినా అలాంటి టైమ్స్లో ఎవరెలా ఉంటారని ముందే ఎవ్వరూ గ్యారంటీ ఇవ్వలేరు చరణ్. మరెందుకు నాన్న అందరూ అరేంజ్ మ్యారేజ్ అయితేనే సేఫ్ అని అంటారు? ఎందుకు పెద్దవాళ్ళంతా దానికే ప్రిఫరెన్స్ ఇస్తారు? చరణ్, అరేంజ్ మ్యారేజ్ అంటే సేఫ్ అని కాదు, అలా అని ప్రతి లవ్ మ్యారేజ్ సక్సెస్ఫుల్ అని కూడా కాదు. ఇక్కడ ఉన్న ఒక మేజర్ డిఫరెన్స్ ఏంటంటే, లవ్ మ్యారేజ్లో మీ ఇద్దరు ఒకరినొకరిని నమ్మి జర్నీని స్టార్ట్ చేస్తారు. అదే అరేంజ్ మ్యారేజ్లో మీ ఇద్దరితో పాటు ఇద్దరి ఫ్యామిలీస్ కూడా కలిసి జర్నీని స్టార్ట్ చేస్తాయి. మీరెంతైనా చెప్పండి నాన్న, అరేంజ్ మ్యారేజ్ ఇస్ స్కేరీ. ఒక కంప్లీట్ స్ట్రేంజర్తో కొన్ని రోజులు మాట్లాడి, ఒక 2-3 సార్లు కలిసి, ఆ అమ్మాయితోనే నేను లైఫ్ మొత్తం ఉండాలి అని ఎలా డిసైడ్ అవ్వాలి నాన్న? నాకైతే ఈ కాన్సెప్ట్ అస్సలు అర్థం కాదు. వాట్ ఇఫ్ థింగ్స్ డోంట్ వర్కౌట్? అసలు మ్యాక్సిమం మీ జనరేషన్ అంతా ఎలా చేసుకున్నారు నాన్న అరేంజ్ మ్యారేజ్? నీకొకటి చెప్పనా, మీ అమ్మని నేను ఫస్ట్ టైం చూసినప్పుడు 10 నిమిషాలు మాట్లాడుకున్నాం మేము, అంతే. తెలుసా, ఇంటికి వచ్చాక నేను చాలా ఆలోచించాను, ఈ అమ్మాయితో లైఫ్ లాంగ్ ఎలా ఉండాలి, అసలు మేము మాట్లాడగలమా, అర్థం చేసుకోగలమా అని. భయం అనేది అప్పుడు నాకు కూడా చాలా ఉండే. కానీ ఇప్పుడు చూడు, నేను అమ్మ ఎంత హ్యాపీగా ఉన్నామో. మీ కేసులో అది వర్కౌట్ అయిపోయిందన్నా. యూఆర్ వెరీ లక్కీ దాట్ మీ ఇద్దరు చాలా సిమిలర్ అండ్ కంపాటబుల్ అని. యాక్చువల్లీ మీరైనా, పిన్ని బాబాయ్ అయినా, పెద్దనాన్న వాళ్ళైనా, అమ్మమ్మ తాత ఆర్ నానమ్మ తాత అయినా, యు ఆల్ ఆర్ జస్ట్ లక్కీ దట్ మీ అందరికీ మంచిగా మ్యాచ్ అయిపోయింది అని. బట్ అందరికీ అవుతుందని గ్యారంటీ లేదు కదా నాన్న. లక్కీ అని కాదురా, మా జనరేషన్కి మీ జనరేషన్కి ఉన్న ఒక పెద్ద డిఫరెన్స్ ఏంటంటే, అప్పుడు మాకు ఆప్షన్స్ తక్కువ. ప్రతి సిచ్యువేషన్కి ఇంకొక ఆప్షన్ ఉంది అని మేము ఆలోచించే వాళ్ళం కాదు. భయాలు మాకు ఉండేవి, కానీ మేము ఆ భయాన్ని ఒక ప్రాబ్లం లాగా చూడలేదు. అది కూడా నార్మలే అని మేము యాక్సెప్ట్ చేశాము. మోస్ట్ ఇంపార్టెంట్లీ, మేము పెళ్ళిని డెస్టినేషన్ అనుకోలేదురా, మేము దానిని ఒక బ్యూటిఫుల్ జర్నీకి స్టార్టింగ్ పాయింట్ అనుకున్నాం. లవ్ అనేది పెళ్లి ముందు వచ్చినా పెళ్లి తర్వాత వచ్చినా ఒక రిలేషన్షిప్ని మెయింటైన్ చేయడానికి పెట్టాల్సిన ఎఫర్ట్స్ మాత్రం ఒక్కటే చరణ్. కొన్ని అరేంజ్ మ్యారేజెస్ అయినా జీవితాంతం నిలబడడానికి, కొన్ని లవ్ మ్యారేజెస్ అయినా మధ్యలోనే బ్రేక్ అవ్వడానికి రీజన్ అది లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా అని కాదురా, ఆ రిలేషన్షిప్ కోసం ఇద్దరు ఎంత ఎఫర్ట్స్ పెట్టారు అని. అంటే నాన్న, మీరు లవ్ మ్యారేజ్ వర్క్ అవ్వదు అంటున్నారా? లేదు లేదు, నేను లవ్ మ్యారేజ్కి అగేన్స్ట్ కాదు, అలా అని దానికే సపోర్ట్ అని కూడా కాదు. నేను సపోర్ట్ చేసేది ఒక మంచి డిసిషన్ని. మంచి డిసిషన్ అంటే ఏంటి నాన్న? చరణ్, లవ్ మ్యారేజ్ అయితే ఎక్సైట్మెంట్తో కాకుండా రెస్పాన్సిబిలిటీతో డిసైడ్ చేస్తే, అరేంజ్ మ్యారేజ్ అయితే ప్రెషర్తో కాకుండా ఇష్టంతో డిసైడ్ చేస్తే చాలరా, అదే ఒక మంచి డిసిషన్ అవుతుంది. అయితే నాన్న, మీరు లవ్ మ్యారేజ్కి అగేన్స్ట్ కాదు అంటున్నారు కదా, మరి ఇప్పుడు ఎందుకు నన్ను పెళ్లికి ఫోర్స్ చేస్తున్నారు? ఎందుకు నాకు మ్యాచెస్ చూస్తున్నారు? కొంచెం వెయిట్ చేస్తే నాకే ఎవరైనా నచ్చచ్చు కదా. వెయిట్ చేయడం తప్పు కాదురా, కానీ దేనికోసం వెయిట్ చేయాలి, ఎంతవరకు వెయిట్ చేయాలి అనే దానికి ఒక లిమిట్ ఉంటుంది. యువర్ 29 నౌ చరణ్, ఇట్స్ హై టైమ్ యు గెట్ మ్యారీడ్. ఇఫ్ యు లైక్ సమ్వన్ నేను చెప్పు,

ఇప్పుడు లేరు, ఇంకొన్ని ఇయర్స్ వెయిట్ చేస్తే వస్తారు, నేను లవ్ మ్యారేజే చేసుకుంటా అని అరేంజ్ మ్యారేజ్ని కంప్లీట్గా రూల్అవుట్ చేయడం అయితే కరెక్ట్ కాదు. కానీ నాన్న, చూడు చరణ్, సర్టెనిటీ అనేది ఎక్కడా ఉండదు, అది లవ్ మ్యారేజ్ అయినా సరే అరేంజ్ మ్యారేజ్ అయినా సరే. ఇంతలో కారు ఇంటికి చేరుకుంది. చరణ్ ఇంజిన్ ఆఫ్ చేసి ఆలోచిస్తున్నాడు. అప్పుడు వాళ్ళ నాన్న డోర్ ఓపెన్ చేస్తూ చివరిగా ఒక మాట చెప్పాడు. ఒక విషయం గుర్తుపెట్టుకో చరణ్, లవ్ మ్యారేజ్ సక్సెస్ అవ్వడానికి లవ్ ఒకటే సరిపోదు, అలానే అరేంజ్ మ్యారేజ్ సక్సెస్ అవ్వడానికి పేరెంట్స్ అప్రూవల్ ఒకటే సరిపోదు. ఒక మ్యారేజ్ సక్సెస్ఫుల్ అవ్వాలంటే రెస్పెక్ట్ కావాలి, కమిట్మెంట్ కావాలి, కమ్యూనికేషన్ కావాలి, ట్రస్ట్ కావాలి, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఒకరి కోసం ఒకరు ఎఫర్ట్స్ పెట్టాలి. అవి ఉంటే లవ్ మ్యారేజ్ అయినా అరేంజ్ మ్యారేజ్ అయినా అందంగానే ఉంటుంది. ఎందుకంటే పెళ్లి సక్సెస్ అవ్వడం ఎలా కలిశారు అనే క్వశ్చన్ మీద కాదు, కలిసిన తర్వాత ఎలా నడిచారు అనే క్వశ్చన్ మీద డిపెండ్ అవుతుంది. ఇది మన ఇవాల్టి అనువంత. మళ్ళీ కలుద్దాం. నమస్కారం.

0: ఒక మంచి పుస్తకం మనకు ఒక కొత్త ప్రపంచాన్ని పరిచయం చేస్తుంది,
1: ఒక కొత్త ఆలోచనను అందిస్తుంది,
0: ఒక కొత్త అనుభూతిని మనలో నింపుతుంది.
1: మరి మీకు నచ్చిన పుస్తకం మీకు ఇచ్చిన ఆ అందమైన అనుభూతిని మా శ్రోతలతో పంచుకోవాలనుకుంటున్నారా?
0: ఎఫ్ఎం రెయిన్బో మీకు అందిస్తున్న ప్రత్యేక అవకాశం రీడ్ విత్ రెయిన్బో.
1: 15 నుంచి 25 ఏళ్ల మధ్య వయసున్న వారెవరైనా మీరు చదివిన పుస్తకం గురించి
0: మీ అనుభూతిని
1: మీ మాటల్లో
0: మా శ్రోతలతో పంచుకోండి.
1: మీ పేరు, మొబైల్ నెంబర్ వివరాలను
0: readwithrainbow2026@gmail.com కు పంపండి.
1: మీ రీడింగ్ జర్నీ
0: మీ మాటల్లో మన శ్రోతల ముందుకు. పుస్తకంతో మీ ప్రయాణాన్ని
1: రెయిన్బోతో పంచుకోండి.
0: రీడ్ విత్ రెయిన్బో.
1: రీడ్ విత్ రెయిన్బో.
2: Hey, did you know the Kakatiya Kalatoranam is more than just a monument?
3: Really? Tell me.
2: That's what Telanganam is all about. Stories of our land, our art, our cinema and our people.
3: Wow, so it's like a cultural adda on radio.
2: Exactly. Every night at 8 PM on FM Rainbow 101.9.
4: Telanganam. Telangana's heartbeat on air.

0: FM Rainbow 101.9.
1: హలో డియర్ లిసనర్స్, మన లైఫ్లో ఎక్కువ కేర్ చేసే వాళ్ళతోనే మనకి ఎక్కువ మిస్అండర్స్టాండింగ్స్ కూడా జరుగుతాయి. అవునా? మనం మన యాంగిల్ నుంచి చూస్తాం, వాళ్ళు వాళ్ళ యాంగిల్ నుంచి చూస్తారు. మనం మనమే కరెక్ట్ అని అనుకుంటాం, కానీ మేబీ అవతల వాళ్ళు కూడా అదే అనుకోవచ్చు కదా. అమ్మ మనకి చెప్పే కొన్ని మాటలు మనకి నసలాగా అనిపించవచ్చు, మన ఫ్రెండ్స్ చెప్పే నిజం మనకి హార్ష్గా అనిపించవచ్చు, ఒకరికి కరెక్ట్ అనిపించేది ఇంకొకరికి కంప్లీట్గా రాంగ్ అనిపించవచ్చు. బేసిక్గా ఒకరికి కన్సర్న్ అనిపించేది ఇంకొకరికి కంట్రోల్ లాగా అనిపించవచ్చు. అండ్ సమ్వేర్ బిట్వీన్ ఆల్ దీస్ మిస్అండర్స్టాండింగ్ స్టార్ట్ అవుతాయి. అలాంటి మన ఎవ్రీడే కాన్వర్సేషన్స్ వెనుక ఉన్న ఎమోషన్స్ని ఒక్కరి సైడ్ నుంచి కాకుండా రెండు పర్స్పెక్టివ్స్ నుంచి చూడడానికి, ప్రతి చిన్న అనుభవానికి ప్రతి భావనకి వేదిక మన ఈ సిరీస్ అనువంత. At 7 p.m. every day, only on FM Rainbow 101.9.
2: FM Rainbow 101.9.
3: స్టూడియోలో టైం 7:16:26 అయింది. మై డియర్ ఫ్రెండ్స్, మీరు వింటున్నారు స్టేషన్ ఆఫ్ ది నేషన్, ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. మనం ఉన్నాం ఫోన్ లైవ్ ఇన్ ప్రోగ్రాంలో ఉన్నాం, హలో రెయిన్బో ప్రోగ్రాంలో ఉన్నాం. మరి 7:30 వరకు మీరు నాతో మాట్లాడచ్చు. మరి మీకు నచ్చినటువంటి ఫేవరెట్ సింగర్ ఎవరు అని నేను అడిగాను. చాలా ఈజీ క్వశ్చన్ ఇది. మరి చాలామంది కూడా ఆన్సర్ ఇవ్వాలి. మరి కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే నాకు కాల్ చేస్తారని నేను ఎదురు చూస్తున్నాను. ఎందుకంటే మన పాత మిత్రులు, రేడియో మిత్రులు కంప్లీట్గా కాల్ చేసి ఎంగేజ్ చేయడం వలన కొత్త మిత్రులు ప్రయత్నం చేసి విరమించుకుంటున్నారు. దానివల్ల మన కొత్త కుటుంబం పెరిగే అవకాశం అయితే లేదు. మరి నా నెంబర్స్ చెప్తాను. 040, మీరు ట్రైన్లో ఉన్నా, బస్సులో ఉన్నా, కార్లో ఉన్నా, ఇంట్లో ఉన్నా, ఫ్యామిలీతో ఉన్నా, చక్కగా ఛాయ్ తాగుతున్నా, బిస్కెట్లు తింటున్నా, 040-2323-0030. అలాగే ఇంకొక నెంబర్ 040-2323-4821. ఇంకో నెంబర్ 040-2970-4715కి నా నెంబర్స్ కాల్ చేయండి. మరి అలాగే మీకు ఇష్టమైనటువంటి ఫేవరెట్ సింగర్ ఎవరు, అది ఒక తెలుగులోనే కాదు, తమిళ్, కన్నడ, హిందీ ఎందులోనైనా సరే మీ ఫేవరెట్ సింగర్ ఎవరు అనగానే మనకు ఒకరు కాల్ చేశారు. చూద్దాం ఎవరు మాట్లాడతారో. హలో,
4: వెరీ వెరీ వెరీ వెరీ,
3: ఎస్ చెప్పండి. ఎలా
4: మాకు వచ్చినటువంటి చిన్నప్పటి నుంచి చూసినప్పటి నుంచి మా సింగర్ గారు ఘంటసాల వెంకటేశ్వరరావు గారు,
3: మాస్టర్ గారు. అవును,
4: ఎంత బ్యూటిఫుల్ గా ఎన్నో మంచి మంచి భక్తి పాటలు అనుకోండి, ఎన్నో మంచి పాటలు వినిపించారు మాకు. కాబట్టి తప్పకుండా కూడా మర్చిపోలేనటువంటి ఘంటసాల వెంకటేశ్వరరావు గారిని తప్పకుండా కూడా గుర్తు చేసుకుంటాము. ఎందరికో ఎందరికో నచ్చినటువంటి వ్యక్తి అని నేను అనుకుంటున్నానండి. థ్యాంక్ యూ
3: సో మచ్ అండి. చాలా చాలా కరెక్ట్గా చెప్పారండి. నిజంగా ఘంటసాల మాస్టర్ గారు, ఆయన పాటలు వింటున్నప్పుడు ఎలా అనిపిస్తుంది అంటే నిజంగా దేవుడే వచ్చి పాట పాడారా అన్నట్టుగా అనిపిస్తుంది. అంత బాగుంటుంది ఆయన పాటలు పాడింది. విశేషం ఏంటంటే ఘంటసాల గారు గురువు గారు పట్టాయన సీతారామ శాస్త్రి గారు, ఆయన సాలూరు చిన్నగురువు వారి వద్ద శాస్త్రీయ సంగీతంలో శిక్షణ పొందారు. ఆయన విజయనగరంలో మహారాజా కాలేజీలో సంగీతం నేర్చుకునేటప్పుడు అక్కడ ఫ్యాకల్టీగా పనిచేస్తున్నటువంటి సాలూరు చిన్న గురువు గారు వద్ద శాస్త్రీయ సంగీతం శిక్షణ పొందారు. మరి సెలవుల సమయంలో కూడా ఆయన సాలూరు వచ్చి అక్కడికి ఆయన సంగీత శిక్షణ పొందారు. మరి ఆయన సాలూరు అంటే సాలూరు రాజేశ్వర గారు, సాలూరు కోటి గారు వీళ్ళందరి యొక్క ప్రదేశం అన్నమాట, రైట్? మరి నేను కూడా అక్కడనే వచ్చాను, నాకు చాలా గర్వంగా అనిపిస్తుంది. ఓకే, మరి ఇంకొకరు ఫ్రెండ్ ఎవరున్నారో చూద్దాం. మరి ఎవరు మాట్లాడతారు నాకు కాల్ చేయండి. కొత్త స్నేహితులు ఎవరైనా కూడా నాకు కాల్ చేసి చెప్పండి. 040-2323-0030, అలాగే 2323-4821, 040-2970-4715 కాల్ చేయండి. మరి మీకు ఇష్టమైనటువంటి ఫేవరెట్ సింగర్ ఎవరు అనే విషయాన్ని నాకు చెప్పండి. నాకైతే బాగా ఇష్టమైనటువంటి సింగర్ ఎప్పటికీ కూడా చాలామంది ఉన్నారు. అందులో తెలుగు చలనచిత్ర సంగీత ప్రపంచంలో ఒక తిరుగులేని లెజెండ్, ఆయన కేవలం ఒక గాయకుడు మాత్రమే కాదు, తెలుగువారి గుండెల్లో నిలిచిపోయిన ఒక మధుర స్వరం, నటుడు, సంగీత దర్శకుడు మరియు డబ్బింగ్ ఆర్టిస్ట్. తెలుగు సినిమా సంగీతానికి ఆయన చేసిన సేవలో ఆయన ప్రత్యేకతల గురించి ఒక్క షో కాదు, ఎన్ని షోలు చేసినా కూడా సరిపోదు. మరి ఆయన గురించి చెప్పే ముందు ఆయన పాటనే ప్లే చేసుకుందాం. వింటూ ఉండండి FM Rainbow 101.9.

అరే వా, వాట్ ఏ ఫెంటాస్టిక్ సాంగ్ అండి. ఎన్నిసార్లు విన్నా కూడా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి పాటలు సో మై మర్చిపోతాం. ఒక్కసారిగా గడియారం ఆగిపోయిందా, లేకపోతే 90s లో 80s లో ఎర్లీ 2000లో మనం ఒక్కసారిగా స్టక్ అయ్యేమో అనిపిస్తుంటుంది ఆయన పాటలు వింటుంటే. ఒకటా రెండా, సో ఆయన ఎన్ని పాటలు పాడారు, 16 భాషల్లో 40,000 కంటే ఎక్కువ పాటలు పాడి వరల్డ్ రికార్డ్ని సంపాదించారు. అలాగే ఆయన అత్యధికంగా చాలామంది ఏమనుకుంటారంటే ఆయన తెలుగులోనే పాడి ఉంటారు, ఎందుకంటే ఆయన తెలుగు గాయకులు కాబట్టి అనుకుంటారు. కానీ ఆయన ఎక్కువగా పాటలు పాడిన విషయం ఏంటంటే 21 పాటలు పాడారు ఒకే రోజులో, పాటలు పాడారు అది కన్నడలో పాడారు, అది ఒక రికార్డ్ అన్నమాట. అలాగే ఇంకొక విశేషం ఏంటంటే ఆయన

0: ఎక్కువగా పాటలు పాడింది కన్నడలోనే పాడారు ఎక్కువగా. ఫైన్ మరి, ఆయన గురించి చెప్పుకుంటే మనం అనుకున్నట్లుగా ఎంతైనా చెప్పొచ్చు. రైట్, మరి ఇంకొకరు కాల్ తీసుకుందాం, ఎవరు మాట్లాడతారు చూద్దాం.
1: హలో
0: హలో, ఎవరు మాట్లాడుతున్నారు? కే రమేష్ గారు, చెప్పండి మీ ఫేవరెట్ సింగర్ ఎవరు?
1: నవరాత్రులు శుభాకాంక్షలు.
0: యా, అందరికీ కూడా నవరాత్రులు, బతుకమ్మ శుభాకాంక్షలు.
1: బతుకమ్మ శుభాకాంక్షలు. నాకు చాలా ఇష్టమైన గాయకులు అంటే పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు.
0: ఘంటసాల మాస్టర్ గారు, అవునండి.
1: ఘంటసాల 1946 నుంచి 1974 వరకు ఒక ఏడు ఏళ్ళు వేసేసాడు.
0: ఓకే.
1: ఆయన తర్వాత అంటే జేక్ దాస్, వైఎస్పీ బాలసుబ్రహ్మణ్యం.
0: కరెక్ట్ అండి.
1: ధన్యవాదాలు.
0: ధన్యవాదాలు, చాలా మంచి విశేషాలు చెప్పారు. ఇంకొక కాల్ తీసుకుందాం. రైట్, డిస్కనెక్ట్ అయింది. మనకి ప్రభాకర్ గారు కూడా కాల్ చేశారు, ఆయనకు కూడా ఘంటసాల మాస్టర్ గారు పాటలు అంటేనే చాలా ఇష్టం అని చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఒక కాల్ వచ్చింది, చూద్దాం. హలో.
2: అదే కట్ అయింది. హలో సార్.
0: రైట్, లైన్లో ఉన్నారు, చెప్పండి.
2: రైట్,
0: చెప్పండి మీ ఫేవరెట్ సింగర్. కాల్లో ఉన్నారు మీరు. ఎస్, చెప్పండి మీ ఫేవరెట్ సింగర్ ఎవరు?
2: అంటే ఫేవరెట్ సింగర్స్ అంటే అసలు యాక్చువల్గా అందరూ మంచి వాళ్ళేను, కాకపోతే మా ఏజ్కి మా కాలంలో అప్పట్లో ఘంటసాల గారు, పి సుశీల గారు సార్.
0: అవునవును, కరెక్టే.
2: ఘంటసాల గారు, పి సుశీల గారు. ఎందుకనంటే ఘంటసాల గారు అప్పుడుతో అక్కినే నాగేశ్వరరావు గారికి, ఎన్టీ రామారావు గారికి ప్రాణం పోసారు వాళ్ళు.
0: ఎస్, కరెక్ట్ అండి, కరెక్ట్.
2: ఎందుకు అది వాళ్ళు ఆ పాటలు అసలు ఇప్పటికి కూడా నేను చెప్తుంటాను, 1957-56 సినిమాల్లో ఆ సాంగ్స్ ఆ పేరు తెలవకపోయినా కూడా కమ్మగా ఉంటాయన్నమాట.
0: అవునండి, మనం తిన్న ఫుడ్ ఎలా ఉంటుందో ఆ పాటలు కూడా అంతే రుచికరంగా ఉంటాయి,
2: ఎక్కువగానే ఉంటుంది.
0: థ్యాంక్ యూ సో మచ్ అండి. నిజంగానే ఆయన చెప్పినట్టుగా మన తెలుగులో ఉన్నటువంటి గాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పాడిన పాటలు వింటుంటే మన యొక్క మనస్సు కూడా చాలా స్థిరంగా, కంపోజ్డ్గా, హాయిగా అనిపిస్తుంది. మనం ఒకవేళ గందరగోళంలో ఉన్నా కూడా ఆ పాటలు వినేటప్పుడు మనసుకి హాయిగా అనిపిస్తుంటుంది. రైట్, మరి ఇప్పుడైతే సూపర్ హిట్ సాంగ్ మీ అందరి కోసం ఎదురు చూస్తుంది. హరిహరన్ అండ్ హరిణి పాడిన ఈ సాంగ్ మీ అందరి కోసం.

స్టూడియోలో టైం 7:35 అయింది. ఇప్పుడు మీరు వింటారు ఫార్మ్ టు సిటీ కిషాన్ వాణి స్పాన్సర్డ్ కార్యక్రమం. మిద్దె తోటల్లో ఆకుకూరలను ఎలా పెంచుకోవాలి, వాటి ఆవశ్యకతను గురించి డాక్టర్ విష్ణువందన గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త రాణా ప్రతాప్ ఆర్జే, నిర్వహణ డాక్టర్ వీరన్న బుఖ్యా.

0: संकट के समय प्रधानमंत्री फसल बीमा योजना किसानों के लिए वरदान है।
1: अब सूखा पड़े या बाढ़ आ जाए कोई डर नहीं,
2: अब ओले पड़े या कीट पतंगे फसल खा जाए कोई फिक्र नहीं,
3: क्योंकि हमने लिया है प्रधानमंत्री फसल बीमा।
4: बुआई से फसल कटाई तक हर जोखिम का दावा, न्यूनतम प्रीमियम पर अधिकतम भुगतान का वादा,
5: योजना से हर साल जुड़ रहे हैं 5 करोड़ से ज्यादा किसान। अब आपकी है बारी।
4: नजदीकी कृषि कार्यालय, सहकारी समिति, बैंक शाखा, अधिकृत बीमा कंपनी या जनसेवा केंद्र में स्वेच्छा से करा सकते हैं पंजीकरण।
5: फसल बीमा पोर्टल या फसल बीमा ऐप द्वारा भी कराया जा सकता है पंजीकरण।
4: प्रधानमंत्री फसल बीमा योजना, आपकी फसलों का संपूर्ण सुरक्षा कवच। कृषि एवं किसान कल्याण मंत्रालय।
6: ఫార్మ్ టు సిటీ ప్రాయోజిత కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం మిద్దె తోటలు అంటే టెరెస్ గార్డెన్ గురించి, అందులో ఎస్పెషల్లీ లీఫీ వెజిటేబుల్స్, ఆకుకూరగాయల పెంపకం గురించి మాట్లాడదాం. అండ్ మనతో పాటు మాట్లాడడానికి డాక్టర్ విష్ణు వందన మేడం గారు ఉన్నారు. లీఫీ వెజిటేబుల్స్ ఎలా పెంచాలి మనము, వాటికి ఎలాంటి ఎరువులు యూజ్ చేయాలి అండ్ ఎంత స్పేస్ కావాలి, వీటన్నిటి గురించి మనతో పాటు మాట్లాడతారు. మేడం నమస్తే.
7: నమస్తే అండి. ప్రస్తుత కాలంలో ఆరోగ్యం మీద ఎంత అవసరం అనేది జనానికి చాలా అవేర్నెస్ పెరిగింది. దాంతోపాటు మిద్దె తోటలలో ముఖ్యంగా ఆకుకూరల పెంపకం అనేది చాలా అవసరం అనేది తెలుసుకున్నారు. కరోనా కాలం నుండి మిద్దె తోటల ప్రాముఖ్యత అనేది ముఖ్యంగా తుమ్మేటి రఘువత్తన్ రెడ్డి గారు మొదలుపెట్టారు. దాంట్లో మిద్దె తోటలలో ఆకుకూరల ఆవశ్యకత, ఎందుకంటే అన్ని రసాయనాలు వాడుతున్న కాలంలో ముఖ్యంగా కూరగాయల కంటే కూడా ఆకుకూరలలో ఎక్కువగా రసాయనాలు వాడుతున్నారు. మనం వారంలో ఎక్కువగా వాడుతూ ఉంటాము. అలాంటి ఆకుకూరల్ని మనం ఎలా పెంచుకోవాలి, మిద్దె తోటల్లో ముఖ్యంగా ఎలా పెంచుకోవాలి, ఎందుకంటే అందరికీ సొంత ఇండ్లు అనేటివి ఉండవు. ముఖ్యంగా మన అర్బన్ కల్చర్లో, మన ట్విన్ సిటీస్లో అపార్ట్మెంట్ కల్చర్ ఎక్కువ, ఉండే జనం కూడా తక్కువే అన్ని న్యూక్లియర్ ఫ్యామిలీలు. అలాంటి అపార్ట్మెంట్ కల్చర్లో చిన్న చిన్న బాల్కనీలు ఉంటాయి, ఆ బాల్కనీల్లో ఆకుకూరలను ఎలా పెంచుకోవాలి. మిద్దె తోట ఉంటే పర్వాలేదు, దాంట్లో మనకు స్పేస్ ఉంటుంది, కావలసినంత స్థలం ఉంటుంది, మనం పెంచుకోవచ్చు. అలా కాకుండా అపార్ట్మెంట్లలో కూడా ఎలా పెంచుకోవాలని చెప్పాలని ముఖ్య ఉద్దేశం నాది. ముఖ్యంగా ఆకుకూరల ఆవశ్యకత అనేది చాలా అవసరం అనేది తెలియజేయడానికే నేను అనుకుంటున్నాను.
6: ఇప్పుడు మీరు అపార్ట్మెంట్ కల్చర్ ఇప్పుడు ఉంది అండ్ అర్బనైజేషన్ కాబట్టి ప్లేసెస్ కూడా ఉన్నాయి, అయితే బాల్కనీలో కూడా పెంచుకోవచ్చు అని చెప్పేసి మీరు చెప్పారు. కానీ దానికి బాల్కనీలో కొంతమంది సన్లైట్ వస్తుంది, సన్లైట్ రాదు, అదొకటి. అండ్ స్పేస్ కూడా చాలా చిన్నగా ఉంటుంది. సో ఆకుకూరలు అంటే కొంచెం పెద్దగా స్పేస్ అవసరమా, లేకపోతే చిన్న ప్లేసులు కూడా
7: అంతగా అవసరం లేదు? అయితే మిద్దె తోటల్లో అయితే మనం టబ్బులలో పెంచుకోవచ్చు ఆకుకూరలు, టబ్బులు దొరుకుతున్నాయి. ఇప్పుడు అన్ని అవేర్నెస్ కూడా జనాలలో పెరిగిందండి, అన్ని కూడా హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా బాగా అవేర్నెస్ చేస్తున్నారు. సో మిద్దె తోటలలో మనం మడుల్లాగా కట్టించుకొని ఆకుకూరలు పెంచుకోవచ్చు, లేదు టబ్బులు దొరుకుతున్నాయి 100 రూపాయల్లో, 50 రూపాయల్లో టబ్బులు దొరుకుతున్నాయి, వాటిలో పెంచుకోవచ్చు. అవి లేకుండా బాల్కనీలు ఉంటే, మీరు అన్నారు సన్లైట్ లేకపోతే ఎలా అంటే, కొంచెం వెళ్తురున్నా చాలు ఆకుకూరల్ని పెంచడం.

0: చాలా సులభం అండి. ముఖ్యంగా పాలకూర కానీ, కొత్తిమీర, మెంతె, గోంగూర, చుక్కు కూర, బచ్చల కూర. బచ్చల కూర తీగ బచ్చలు అయితే మనకు ప్లేస్ ఎక్కువ కావాలి. చెట్టు బచ్చలు వచ్చింది సో వాటి మనకు పాలకూరలో ఐరన్ ఉంటుంది, కాల్షియం ఉంటుంది, పొటాషియం ఉంటుంది. ఇలాంటివి ఎలా పెంచుకోవాలి? ముఖ్యంగా బాల్కనీలో ఒక మనం చిన్న చిన్న ట్రేలు దొరుకుతున్నాయండి. ఇప్పుడు మన ఇంట్లో ఉన్న చిన్న చిన్న మూతలు లాంటివి కూడా సరిపోతాయి మెంతులకి. వాటికి ముఖ్యంగా వాడాల్సిన మట్టి గురించి ఫస్ట్ మనం
1: మాట్లాడుకుంటాం.
0: మట్టి చాలా తక్కువ పరిణామం తీసుకోవాలండి. వర్మీ కంపోస్ట్ అని దొరుకుతుంది, లేదంటే మీ ఇంట్లో ఉన్న ఏదైనా కూరగాయల వేస్టేజ్ కానీ అలాంటివి తీసుకొని ఆ మట్టిలో వర్మీ కంపోస్ట్ కోకో పిట్ ఎక్కువ కలపాలండి. కొబ్బరికి పిచ్చుకు సంబంధించింది కలిపితే ఏమవుతుందంటే మనకు పరిణామం చిన్న ఒక 1 ఫీట్ ట్రేలో మనం ఎంత అవసరం. ముఖ్యంగా 1 ఫీట్ ట్రేలో మనకు చాలా మందికి తెలుసు కూరగాయలవి ట్రేలు దొరుకుతాయి, కొంచెం హోల్స్ ఉండి ఉన్న ట్రేలు. వాటిలో గోనె పట్టా కానీ లేదంటే పల్చటి వస్త్రం కానీ వేయాలి. ప్లాస్టిక్ వేయకూడదండి, మళ్ళీ ప్లాస్టిక్ కవర్ వేసి మట్టి పోస్తారు. అలా కాకుండా పల్చటి వస్త్రం కానీ లేదంటే గోనె పట్టా కానీ వేసి వాటిలో నుండి నీళ్లు డ్రైనేజ్ అవుతాయి. ఎప్పుడు కానీ ఆకుకూరలకు బాగా గుర్తుంచుకోవాల్సిన విషయం డ్రైనేజీ క్లియర్ ఉండాలండి. అలా ఉంటే ఆకుకూరలు బాగా
1: పెరుగుతాయి.
0: మనకి ఇప్పుడు కూరగాయల ట్రేలు, పూల డెకరేషన్ లో వచ్చే ట్రేలు ఏవైనా తీసుకోవచ్చు. చిన్న మూతలు, మూతలు లాంటివి తీసుకున్న ఒక 1 ఫీట్ ఉన్న మూతలు లాంటివి తీసుకున్న వాటికి హోల్స్ చేసుకుంటే సరిపోతుంది. కొంచెం ఒక 3 ఇంచెస్ 2 ఇంచెస్ ఉంటే చాలు పైకి. అలా ఉన్న వాటిలో కూడా మనం పెంచుకోవచ్చు. ఆ మట్టి విషయానికి వచ్చేసరికి మట్టి శాతం కంటే కూడా కోకోపిట్ శాతం, ఇసుక, వాటర్ ఎప్పుడు డ్రైన్ అయితే ఆకుకూరలు బాగా పెరుగుతాయండి. పొరపాటున మనకి ఇంకా ముందే మనం అపార్ట్మెంట్ల గురించి మాట్లాడుతాం, అక్కడ ఎండ రాదు, వెలుతురు సరిగా ఉండదు. అలాంటి సమయంలో మనం డ్రైనేజ్ అనేది వాటర్ చాలా తక్కువ ఇవ్వాల్సి వస్తుంది కొన్ని ఆకుకూరలకి. సో అలా మనం ఇస్తూ వాటిని పెంచితే మనకు వారానికి సరిపడా ముఖ్యంగా పాలకూర, మెంతికూర, కొత్తిమీర, కరివేపాకు ఒక చిన్న తొట్టి సరిపోతుందండి. కరివేపాకు రోజు మనం ఒక 10-15 ఆకుల కంటే ఎక్కువ వాడం కదా. సో ఒక చిన్న తొట్టిలో కరివేపాకు. కరివేపాకు కూడా బయట నుండి కొనుక్కొచ్చుకోవాల్సిన పరిస్థితులలో మనం ఉన్నాం కదా, అలాంటివి తగ్గించుకోవడానికి. ఎందుకంటే అన్నిటికంటే ముఖ్యం ఆరోగ్యమే. ఆరోగ్యం లేకుండా మనం ఏమీ చేయలేము. సో అందుకని లీఫీ వెజిటబుల్స్తోనే చాలా మందికి అవేర్నెస్ పెరిగిందండి మిద్దె తోటలలో. అలాంటప్పుడు కొంచెం లీఫీ వెజిటబుల్స్తో భయపడతారు చాలా మంది. ఫస్ట్ మిద్దె తోట అనగానే భయపడిపోతారు, ఎంత కష్టం ఉంటుందో, ఎంత కష్టపడాలో, ఖర్చు పెట్టాలో, ఇవన్నీ ఆలోచనలు చేస్తారు. అలాంటి ఆలోచనలలో కంటే ముందుగా మనం లీఫీ వెజిటబుల్స్, ఎందుకంటే మనం కంపల్సరీ మనం ప్రతి ఆకుకూరల్ని వాడుకుంటాం కాబట్టి. మీకు ఇంకొక విషయం కూడా చెప్పాలి, రైతులు ఎక్కువగా రసాయనాలు వాడేది ఆకుకూరల కోసమే. ఇంకొకటి, వాటిని శుద్ధి చేసే విధానం కూడా చాలా మందిలో ఈ మధ్య పెరుగుతున్న మీడియా వల్ల కానివ్వండి, దేనివల్ల కానివ్వండి, ఎలా శుద్ధి చేస్తున్నారని చూసిన జనాలలో కూడా అవేర్నెస్ పెరిగింది. ఎందుకంటే మురికి కాలువల్లో శుద్ధి చేసి తీసుకురావడం అన్ని చూసి పండించుకోవాలన్న ఆలోచన వచ్చింది. అలాంటప్పుడు ఇంతే, మనం ఏమీ లేదు, ఏవి కానీ 2 ట్రేలు పెట్టుకోవాలండి. ఒక 1 ఫీట్ వెడల్పు, ఒక 3-4 ఇంచెస్. ఏవి కానీ ఆకుకూరలకు సంబంధించిన వేర్లు లోతుగా వెళ్ళవు, బుషీలాగా ఉంటాయి వేర్లు. మనకు పెద్ద లోతు అవసరం లేదు, మట్టి అవసరం లేదు ఎక్కువగా. సో మట్టి, కోకోపిట్, ఇసుక, కొంచెం డ్రై అవ్వడానికి ఇసుక, వీటిని వాడుతూ అందులో మనం విత్తనాలు వేసుకుంటే అన్నింటికంటే తొందరగా వచ్చేది మెంతులండి. ప్రస్తుత కాలంలో ప్రతి 5 గురిలో 3 గురికి షుగర్లు ఉంటున్నాయి. మెంతి కూర ఎంత ఎక్కువగా వాడితే షుగర్ అంత కంట్రోల్లో ఉంటుంది. సో మెంతులకు ఫస్ట్ 3 రోజుల్లోనే మనకు మొలకలు వచ్చేస్తాయండి మెంతులు.
1: మరి వీటి గురించి సీడింగ్ చెప్పు, సీడ్స్ అనేది ఎక్కువ మంది తెచ్చుకోవాలి.
0: సీడ్ మెంతులు మన ఇంట్లో ఉంటాయి, పప్పుల డబ్బాలు. ధనియాలు ఉంటాయి, ధనియాల్ని కొంచెం నలిసి బద్దల్లాగా చేసి వేయాలండి. ధనియాలు 7-9 రోజుల మధ్యలో వస్తాయి మెంతులు. పాలకూర కానీ చుక్కకూర కానీ, పాలకూర ఒకసారి వేసుకుంటే మనకు విత్తనాలు మళ్ళీ మళ్ళీ వస్తుంటాయి. లేదంటే మనం తెచ్చుకోవచ్చు హార్టికల్చర్ డిపార్ట్మెంట్లలో కానీ ఎక్కడైనా విత్తన సేకరణ దాంట్లో అయినా తెచ్చుకోవచ్చు. చుక్కకూర కూడా, ఇవన్నీ కూడా హార్వెస్టింగ్ కూడా డిఫరెంట్గా ఉంటుందండి. చుక్కకూర, బచ్చలు కూడా, చెట్టు చిక్కలు, ఇవన్నీ విత్తనాలు వేసే విధానంలో కూడా మనము కొన్ని నియమాలు పాటించాలి. కొంచెం శ్రద్ధ, కొంచెం ఆసక్తి ఉండాలి, శ్రద్ధ ఉండాలి, ముఖ్యంగా ఓపిక ఉండాలి. దానికంటే ముఖ్యంగా మన ఆరోగ్యం, మన వాళ్ళ ఆరోగ్యం పట్ల శ్రద్ధ ఎక్కువ ఉండాలి. అమ్మో ఎలా అన్న ఉంటే మనం ఈజీగా చేయగలుగుతాము. అలా మనం విత్తనాలను సేకరించుకొని ఫస్ట్ ట్రేలు, ఆ ట్రేలల్లో ఒక పల్చటి గుడ్డ కానీ గోనె పట్టా కానీ వేసి వాటికి హోల్స్ చేసి వేసి దాంట్లో ఎంత అవసరం ఇంత తక్కువగా ఉంటుంది, 1 ఇంచ్ తక్కువగా మట్టి పోసి కోకోపిట్ వేసి విత్తనాలు వేసుకోవడం చేయాలి.
1: ఆ విత్తనాలు వేసుకోవడం ఇంకొంచెం డీటెయిల్గా వివరించండి మేడం. కానీ దానికి ముందు ఒక పాట ప్లే చేద్దాం, పాట తర్వాత మళ్ళీ విత్తనాల గురించి మాట్లాడదాం.

0: వెల్కమ్ బ్యాక్ ఫార్మ్ టు సిటీ ప్రాజెక్ట్ కార్యక్రమంలో మనం ఉన్నాం. అండ్ మనం ఇప్పుడు మిద్దె తోటలు అంటే ఎస్పెషల్లీ ఏదో లీఫీ వెజిటేబుల్స్ గురించి మనం మాట్లాడుతున్నాం. అయితే మేడం, మీరు అన్నట్టు అందులో విత్తనాలు వేయడం అంటే దానికి ఏమైనా సపరేట్గా ఏమైనా ప్రక్రియ ఉంటుందా, రెగ్యులర్ ఇట్లా నార్మల్ ఇలా చల్లితే సరిపోతుందా?
1: అయితే కొన్ని చల్లితే పర్వాలేదండి, కొన్ని ఏమో కొంచెం మనం చాలులాగా మనం పొలాలలో చేస్తాం కదండి,
0: అలా చాలు
1: ఆ చాలులాగా చేసేస్తే పద్ధతిగా పెరుగుతాయి. ఎక్కువగా వేయకూడదండి, మనకున్న స్థలం చిన్నది, మనం ఆశపడితే రాదండి. ఏదైనా ఎంత స్థలమో అన్నే విత్తనాలు వేయాలి, గుంపుగా వేస్తే చచ్చిపోతాయి అవి. సో ఎంత అవసరమో అంతే వేయాలి. మనం ఇప్పుడు మెంతి అనుకోండి, వాటిని ఒక వరుసలో వేసినప్పుడు ఎంత అవసరమో అంతే వేసుకుంటూ వెళ్ళాలి. పాలకూర అయినా కూడా అంతే, పాలకూర కూడా వేసినా కూడా అలాగే. చుక్కకూర ఏమో నాటాలండి, పోల్స్ చేయాలి వేలుతో. వేలు మించిన సాధనం లేదండి, వేలుతో సాగు చేసి దాంట్లో చుక్కకూర నాటాల్సి వస్తుంది. బచ్చలు కూడా అలాగే, ఇవన్నీ వస్తాయండి సాధన చేసి. కొంచెం వెలుతురు చాలు, ఒక్కొక్కసారి ఎండ కూడా అవసరం ఉండదు. వెలుతురుంటే చాలు, వెలుతురుంటే సాధన చేయొచ్చు. లేదంటే ఇప్పుడు కొత్తగా ఈ అపార్ట్మెంట్స్ వాళ్ళు కూడా ఆలోచించి, పైన టెర్రస్ ఉంటుందండి వాళ్ళకి, లాట్ ఆఫ్ టెర్రస్
0: ఉంటుంది,
1: అందరూ ఒక ఆలోచనకు వచ్చేసి కనీసం లీఫీ వెజిటేబుల్స్ కోసం ఒక పర్సన్ పెట్టినా, వాళ్ళు పెట్టుకుంటారు వాచ్మెన్స్, అలా పర్సన్స్ పెట్టినా కూడా లీఫీ వెజిటేబుల్స్ ని పెంచుకోవచ్చు.
0: అయితే ఇప్పుడు మనము మట్టి మిక్సింగ్ అయిపోయింది అండ్ విత్తనాలు నాటడం అయిపోయింది, దాని తర్వాత పెరిగే క్రమంలో సో క్రిములు కీటకాలు లేకుంటే అట్లా పురుగులు ఏమైనా సరే ఉన్నప్పుడు సో దానికి ఏ విధంగా మనం
1: అయితే పెరిగే క్రమంలో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఒక్కొక్క దానిది ఒక్కొక్క రకమైన దశ ఉంటుంది. మెంతికూర తొందరగా పెరుగుతుందండి, పాలకూర 4 నుండి 5 రోజులకు వచ్చేస్తాయి. చుక్కకూర కానీ పాలకూర కానీ బచ్చలు కానీ, కానీ టైం తీసుకుంటుంది. ఏదైనా హార్వెస్టింగ్కి కనీసం 3-4 వారాలు అయితే పడుతుంది. ఆ క్రమంలో ఫస్ట్ మనం జాగ్రత్తగా చూసుకోవాల్సింది, రోజు 1.5 గంట నుండి 1.5 గంట చాలండి. 1.5 గంట కూడా పట్టదు, 1.5 గంట చాలు. ఆ సమయంలో మనము తీసుకోవాల్సిన శ్రద్ధ ఏంటిదంటే, ఎక్కువగా పట్టేటప్పుడు నీరు పట్టేటప్పుడు చాలా తక్కువగా పట్టాలండి. మన చేతిని పెట్టి తడి చూసి అప్పుడు నీరు పట్టాలి, ఎందుకంటే ప్లేస్ తక్కువ. మనం ఎక్కువగా పోసేస్తామనుకోండి ఆతృతికి మొక్క చచ్చిపోతుంది, లేత మొక్క కాబట్టి. అందుకని నీరు పట్టే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఎంత వెలుతురు ఎంత ఉంది అనేది ఒకటి చూసుకోవాలి. తక్కువ విత్తనాలు వేసుకోవాలి, ఎక్కువగా పోసేయకూడదు, అదొకటి చూసుకోవాలి. ఎప్పుడు తడి ఉండేటట్టు చూసుకోవాలి, విపరీతమైన తడి ఉండకుండా చూసుకోవాలి. ఇక హార్వెస్టింగ్ వచ్చేసరికి మధ్యలో చీడపీడలు వస్తాయండి, బూజు తెగులు వస్తుంది ఎక్కువగా, ఎందుకంటే వెలుతురు ఉండదు, ఎండు ఉండదు. మిద్దె తోటలలో ఆకుకూరలు పండించడం చాలా సులభం అండి, కానీ అపార్ట్మెంట్స్లో పండించడమే పెద్ద టాస్క్ అన్నమాట. అందుకని బూజు తెగులు లేకుండా చూసుకోవాలి. రోజు కంపల్సరీ మనం 15 నిమిషాలు శ్రద్ధ పెడితే బూజు తెగులు వస్తుందా లేదా అనేది తెలిసిపోతుంది.
0: అంటే ఏ విధంగా గుర్తుపట్టచ్చు
1: అంటే, మొక్క వాలిపోతుందండి, వాటర్ ఎక్కువ అయినా కూడా కాండం దగ్గర కుళ్ళిపోతుంది, లేత కాండాలు కాబట్టి కుళ్ళిపోతుంది. అందుకని నీరు ఒకటి చూసుకోవాలి. ఒకవేళ మీకు మొక్క డల్గా అయింది, కొంచెం బడిలిపోతున్నట్టుగా అనిపించినప్పుడు, కొంచెం చీడపీడలాగా వస్తున్నప్పుడు నీమాయిల్ దొరుకుతుందండి, వేపను

0: చాలా తక్కువ ఒక 5-6 చుక్కలు నీమాయిలో ఒక లీటర్ నీళ్ళలో కలిపి స్ప్రే చేయాలి.
1: ఓకే.
0: ఒకటి ఇంగువ, ఇంగువ కూడా బాగా పనిచేస్తుంది, ఇంగువ కూడా స్ప్రే చేయాలి, అప్పుడు ఎలాంటి చీడపిడలు ఉండవు.
1: ఇంగువ ఏ విధంగా స్ప్రే చేస్తారు
0: అంటే సేమ్ అండి, నీళ్ళల్లో కలిపేసి కొంచెం పరిణామం తీసుకుని నీళ్ళల్లో వేసేస్తే ఇంగువ కూడా, ఇంగువ ఒక లీటర్ నీళ్ళల్లో తక్కువ పరిణామంలో వేసేసి చేస్తే ఎలాంటివి కూడా రావండి. ఇంకా ముఖ్యంగా వర్షాకాలంలో, ఎందుకంటే మిద్దె తోటలలో ఆకుకూరలకి అన్ని చుట్టూ అన్ని రకాల కూరగాయల మొక్కలు పళ్ళ మొక్కలు ఉంటాయి కాబట్టి మనకు ఎక్కువగా చీడపీటలు పట్టడానికి అవకాశం ఉంటుంది. బాల్కనీలలో అది ఉండదు. సో అలాంటి టైంలో ఎక్కువగా మనకి ఆకుతేళ్ళు వస్తుంటాయి, అన్ని రకరకాల కీటకాలు వచ్చి చేరుతాయి. అలాంటి మనకు అపార్ట్మెంట్ దాంట్లో ఉండవు. అక్కడ వచ్చినప్పుడు మాత్రం అన్నిటితో పాటు వాటిని చూసుకోవాల్సి వస్తుంది, ఎలా స్ప్రే చేయాలి ఏం చేయాలి అని. బాల్కనీలో మాత్రం ఈ శ్రద్ధ తీసుకోవాలండి, బాల్కనీ గార్డెన్స్లో ముఖ్యంగా లీఫీ వెజిటబుల్స్కి ఇది తీసుకోవాలండి. తీసుకుంటే తగ్గిపోతుంది, చాలా వరకు తగ్గిపోతుంది. కానీ హార్వెస్టింగ్ టైం కూడా మనకు తక్కువ పీరియడ్లో ఉంటాయండి. ఏవి కానీ ఇప్పుడు

0: ఎలా స్ప్రే చేయాలి, ఏం చేయాలి అని. బాల్కనీలో మాత్రం ఈ శ్రద్ధ తీసుకోవాలండి, బాల్కనీ గార్డెన్స్లో, ముఖ్యంగా లీఫీ వెజిటబుల్స్కి ఇది తీసుకోవాలండి. తీసుకుంటే తగ్గిపోతుంది, చాలా వరకు తగ్గిపోతుంది. కానీ హార్వెస్టింగ్ టైం కూడా మనకు తక్కువ పీరియడ్లో ఉంటాయండి. ఏవి కానీ ఇప్పుడు ఉదాహరణకి మెంతి అనుకోండి, మనం వారంలో 2 సార్లు తీసుకోవాలి. ఏది కానీ 2 ట్రేలు పెట్టుకోవాలి, ఇది బాగా దృష్టిలో పెట్టుకోవాలి. ప్రతిదీ 2 ట్రేలలో, ఇది పూర్తిగా మనం వాడుకునేసరికి ఇది రెడీగా ఉంటుంది, ఇది అయిపోయేసరికి ఇది రెడీగా ఉంటుంది, ఇది మనం వాడుకునేసరికి దీన్ని ఇంకొక దాన్ని రెడీ చేసుకుంటాం. ఇది ఒక నిరంతర ప్రక్రియ అంటే, ఎన్ని పనులు ఎలానో ఇది అలాగే. ఆరోగ్యాన్ని మించింది ఏం లేదు కాబట్టి దీని మీద శ్రద్ధ పెట్టాలి.
1: ఓకే మేడం, మరిన్ని విషయాలు కూడా మనం మాట్లాడదాం. ఇప్పుడు ఒక పాట వస్తుంది, పాట తర్వాత మళ్ళీ మనం మాట్లాడదాం.

0: వెల్కమ్ బ్యాక్ మేడం. అయితే ఈ పంటలు మనం వేసిన తర్వాత హార్వెస్టింగ్ టైం ఉంటుంది, సో హార్వెస్టింగ్ టైంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అండ్ ఎలా మనం హార్వెస్టింగ్ చేసుకోవాలి?
1: ముఖ్యంగా హార్వెస్టింగ్ టైంలో అసలు పెరుగుతున్న ప్రతి చిన్న మొలక పెరుగుతుంటేనే మనకు కలిగే ఆనందం విపరీతంగా ఉంటుందండి. ముఖ్యంగా పిల్లలకు అలవాటు చేయాలండి. పిల్లలకి ఏ బాధ్యత అయినా అప్ప చెప్తే వాళ్ళు చాలా శ్రద్ధగా చేస్తారు. అలాంటి ఈ చిన్న చిన్న ఆకుకూరలు లాంటివి పండించడం, వాళ్ళనే ట్రే తీసుకొచ్చుకోమని, వాళ్ళకి మట్టి ఎలా కలపాలో చెప్పి, వాళ్ళకి విత్తనాలు వాళ్ళతోనే నాటించి, రోజు ఇంత నీళ్లు ఇలా పట్టాలి, ఇలా చూసుకోవాలంటే వాళ్ళు చాలా శ్రద్ధగా చేస్తారు. సో వాళ్ళకు కూడా వాళ్ళకి అవేర్నెస్ పెరుగుతుంది, ఒక పచ్చదనం ఉండే ఆనందం ఏంటిదో వాళ్ళకి తెలుస్తుంది. అందుకని పిల్లల్ని పెట్టాలి. ముఖ్యంగా హార్వెస్టింగ్ టైంలో పాలకూర మనకు 55-40 డేస్ పడుతుంది. మెంతులు ఒకటి మాత్రం వారంలో ఒకసారి చేసుకోవచ్చు. హార్వెస్టింగ్ పాలకూరను కనీసం మనం ఒక 6-7 సార్లు హార్వెస్ట్ చేయొచ్చు, ఇంకా ఎక్కువ కూడా చేయొచ్చు. కానీ మన ప్లేస్ చిన్నది కదా, అందుకని మొక్కకు సాధ్యం కాదు. అందుకని మనం ఒక 5-6 సార్లకి హార్వెస్ట్ చేసుకోవచ్చు. తర్వాత మళ్ళీ కొత్తవి పెట్టుకో ఎప్పుడు. అందుకే అన్నాను 2 ట్రేలు మనం ఎంత, ఒక 100 గ్రామ్స్ వాడతామండి పప్పులో వేసుకుంటాము, అది సరిపోతుంది. ఒక 20-30 లీవ్స్ వచ్చినా, మనకు ఆకులు వచ్చినా సరిపోతుంది. సో అలా హార్వెస్ట్ చేసేటప్పుడు కూడా జాగ్రత్తగా చిగుర్లు ఎప్పుడు తీసేయకూడదు. హార్వెస్ట్ చేసేటప్పుడు ముదిరిన ఆకులు ఉంటాయి, వాటిని తీసుకోవాలి. మొక్కను ఎప్పుడు డైరెక్ట్గా పీకకూడదు. పాలకూర కానీ చుక్కకూర కానీ ఇవన్నీ మనం ఆకులుగా హార్వెస్ట్
0: చేసుకోవచ్చు.
1: మెంతి కూర తీసుకోవచ్చు డైరెక్ట్గా, ఎందుకంటే మెంతులు మనం కంటిన్యూగా వేయడానికి ఛాన్స్ ఉంటుంది. కొత్తిమీర డైరెక్ట్గా తీసుకోవచ్చు. ఉల్లికాడలండి, ఒక చిన్న ట్రే తీసుకొని చిన్న ఉల్లిపాయలు పెట్టుకుంటే మన ఇంట్లో ఉల్లి గ్రీన్ ఉల్లి పొరకుంటుంది. అలాగే వెల్లుల్లి, వెల్లుల్లి పాయలు ఒక 10-15 పెడితే మనకు వెల్లుల్లి పాయనే దంచి వేయాల్సిన అవసరం లేదండి. పైన వచ్చే లీవ్స్ ని కట్ చేసేసి వాటిని కట్ చేసి చారులో వేసినా కూడా వెల్లుల్లి కావాల్సిన అన్ని ఫ్లేవర్ వస్తుంది, దాని అన్ని అందుతాయి. సో ఇవన్నీ చాలా చిన్న చిన్న ట్రేలు, 1-ఫీట్ ట్రేలు. నేను మాట్లాడడం వెనకాలన్న ఉద్దేశం అండి, ప్రతి ఒక్కరు వింటున్న వాళ్ళు 1-ఫీట్ ట్రేలు 1-ఫీట్ ట్రేలో తీసుకొని ఆకుకూరలను పండించడానికి ప్రతి ఒక్కరు ప్రయత్నం చేయాలి. శ్రద్ధ పెట్టాలి, అన్నింటికంటే ముఖ్యం ఆరోగ్యం కాబట్టి. అనుకుంటే సాధ్యమైంది ఏమీ ఉండదు, అన్నీ సాధ్యం అవుతాయి అందుబాటులో ఉన్న వాటితో. మట్టి కానివ్వండి, ఒకసారి ఫెయిల్యూర్స్ ఉంటాయి కానీ మళ్ళీ పూనుకొని లీఫీ వెజిటేబుల్స్ మీద శ్రద్ధ పెడితే సగం ఆరోగ్యం మన చేతిలో ఉంటుందండి. 2 చిన్న తొట్లు పెంచుకుంటే, ఒక చిన్న సిలిండర్ కంటే ఇంకా తక్కువ పట్టే ప్లేస్లో, ఒక చిన్న బకెట్ పట్టే ప్లేస్లో, ఒక దాంట్లో కరివేపాకుది, ఒక్క దాంట్లో చిన్న మునగ మొక్క పెట్టుకుంటే మునగాకు వస్తుంది, కరివేపాకు వస్తుంది. ఒక 10 ట్రేలు మనవి కావాలనుకుంటే, చాలా బడ్జెట్ కూడా చెప్తానండి, మ్యాక్సిమం బడ్జెట్ అంటే ఒక 300 కూడా దాటదు. మీకు ఒక 10 మగ్గులు కూడా వాటర్ పట్టదండి. ఒక్కసారి మట్టి తెచ్చుకున్నారంటే సరిపోతుంది. ఇక పోషకాలు కూడా ఇచ్చేటప్పుడు మనం చెప్పాను కదండి, రోజు మనం ఒక చిన్న బకెట్లో మన డైలీ వచ్చే వేస్టేజ్ ఉంటుంది, కిచెన్ వేస్టేజ్, దాన్ని నానబెట్టి ఆ రోజు పోయాల్సిన నీళ్ళు బదులుగా ఆ వాటర్ పోసినా కూడా మొక్క బలంగా పెరుగుతుంది. ఇవన్నీ చాలా చిన్న చిన్న విషయాలు, కాకపోతే కొంచెం శ్రద్ధ ఇవన్నీ పెడితే మన ఆరోగ్యం మన చేతిలో ఉంటుంది. ముఖ్యంగా ఇది అన్ని పిల్లలకు అలవాటు చేయాలండి. వాళ్ళకు నోట్స్ రాయించడం ఎంత శ్రద్ధ పెడతామో ఈ పని మీద కూడా అంతే శ్రద్ధ పెడితే పిల్లలకు అవేర్నెస్
0: పెరుగుతుంది.
1: ఏమవుతుందంటే దానివల్ల మనకు ఆ చిన్న బాల్కనీలో మనకు ఒక ఆకుపచ్చ వనం ఏర్పడుతుంది అండి. ఎంత ఆకుపచ్చగా ఉంటుంది, ఆకుపచ్చ ధనాన్ని మించిన అందమైన కలర్ ఇంకేం ఉండదు కదా అనేది నా అభిప్రాయం.
0: సపోజ్ ఇవి పెరిగే క్రమంలో కానీ లేకుంటే మనం చేతికొచ్చిన పంట ఒకవేళ ఆ టైంలో పాడైపోయే పరిస్థితి వస్తే అప్పుడు ఎట్లా?
1: అది కూడా జరుగుతుందండి. ముఖ్యంగా వాతావరణంలో వచ్చిన మార్పులు పంట మీద ప్రభావం చూపిస్తాయి. అది పెద్ద పంట చిన్న పంట, చిన్నదా గ్రుందా పెద్ద దగ్గరుందా ఎకరాల్లో ఉందా అని కాదండి, వాతావరణంలో వచ్చిన మార్పులు ఖచ్చితంగా పంట మీద ప్రభావం చూపిస్తాయి. ముఖ్యంగా చలికాలంలో, చలికాలంలో వింటర్ సీజన్లో ఆకుకూరలు కొంచెం వస్తాయి, చాలా జాగ్రత్తగా చూస్తే అద్భుతంగా వస్తాయి, కానీ చీడపీడలు ఎక్కువగా ఉంటాయి. అలాగే ఎండాకాలంలో మనం ఎంత నీరిచ్చినా కూడా వాటికి సరైన పోషకాలు అందకపోతే ఆ వేడిని తట్టుకోక ఆకుకూరలు పట్టదు. అలాంటప్పుడు నిరుత్సాహపడకూడదు అంటే చిన్న ట్రేలో చేస్తున్నాం మళ్ళీ వేసుకోవాలి. అంతేగాని అబ్బా నా వల్ల కాదు రాదు అన్న నిరుత్సాహం అనేది ఉండకూడదండి. మళ్ళీ ఒక్కసారి కొంచెం, నేను చెప్పాను కదండి, ఒక బ్యాగ్ మట్టి, ఒక చిన్న పెద్ద ట్రే అంత కోకోపిట్, ఒక చిన్న ట్రే మీ కంపోస్ట్, కొన్ని విత్తనాలు, ఇవి సరిపోతాయి.
0: ఇప్పుడు మనకు కోకోపీట్ అంటే కొన్ని బ్రిక్స్
1: షేప్ లో దొరుకుతాయి, మనకు విడిగా కూడా కావాలంటే దొరుకుతాయి. వర్మి కంపోస్ట్ కూడా మనకు విడిగా కావాలండి. కిలోలు కిలోలు తెచ్చుకోవాల్సిన అవసరం లేదండి. మనకు ఎంత అవసరం, మనం ఒక 10 ట్రేలలోనే టార్గెట్ పెట్టుకోవాలండి ఫస్ట్. అంతే 10 ట్రేలు, ఆ 10 ట్రేలను మించి వెళ్ళకూడదు. ఫస్ట్ మెంతి కూరతోనే మొదలు పెట్టండి, ఆ తర్వాత కొత్తిమీర, ఆ తర్వాత పాలకూర, ఆ తర్వాత చుక్కకూర. మీకే ఉత్సాహం వస్తుంది. మధ్యలో పోయినా కూడా బెంగ పడకండి, పడకుండా మళ్ళీ వేయండి. మళ్ళీ వేస్తే మీకు ఎటు అయినా సరే మీకు ఆకుకూరలు మీ ఇంట్లో ఉంటాయి, మీకు ఫ్రెష్గా బయట నుండి తెచ్చుకోకుండా మీకు ఆకుకూరలు ఉంటాయి.
0: మళ్ళీ వేసినప్పుడు మళ్ళీ ఖరాబ్ అవుతుంది.

0: ఎక్కువ ఆకుకూరలు పాడేది నీరు ఎక్కువ శాతం ఇస్తే అండి. మనం పోసేటప్పుడు చాలా జాగ్రత్తగా పోయాలి. అప్పుడే వచ్చిన చిన్న చిన్న విత్తనాల నుండి వచ్చిన చిన్న చిన్న మొలకలకి నీళ్లు చిలకరించాలండి. అంతేగాని ఇలా మగ్గుతో పోసేసామనుకోండి కింద పడిపోతాయి. అందుకని స్ప్రే చేస్తారు చాలా వరకు. మీకు మైక్రోగ్రీన్స్ ఐడియా ఉంటే మైక్రోగ్రీన్స్ కూడా అలాగే పెంచుతారండి. ఓకే, బాల్కనీలు కూడా లేకుండా పూర్తిగా క్లోజ్డ్ అపార్ట్మెంట్స్ కూడా ఉన్న కాలంలో ఉన్నాం మనం. మైక్రోగ్రీన్స్కి వెళ్ళాలండి. మైక్రోగ్రీన్స్లో బెస్ట్ మైక్రోగ్రీన్స్ అంటే మెంతులండి. మెంతులు, రాగులు, ఇవన్నీ మైక్రో తోటకూర, ఇవన్నీ కూడా మైక్రోగ్రీన్స్గా ది బెస్ట్ అన్నమాట. వాటిని కూడా పెంచుకోవచ్చు. వాటికి ట్రేలు కూడా అవసరం లేదండి, చిన్న బాటిల్స్ సరిపోతాయి. అవి కూడా మొత్తంగా పోషకాలు నిండి ఉంటాయి. ఎంత పోషకాలు కావాలంటే అంత పోషకాలు వాటి నుండి దొరుకుతాయి. పాడైందని బెంగపడకూడదండి. మనకు మిద్దె తోటలో కూడా చాలా సమస్యలు మేము ఎదుర్కొంటాం. మాకున్న మిద్దె తోటలలో కూరగాయలకు చీడలు వస్తాయి, వంకాయలు. ఒక టైంలో వచ్చిన పంట రెండోసారికి రాదు, ఒక రెండు మూడు రాగానే మొక్కపోతుంది. ఇవన్నీ సమస్యలు ఉంటాయి. ఎందుకంటే సేంద్రియ పద్ధతిలో పండించినప్పుడు ఈ సమస్యలు ఉంటాయండి. రసాయనాలు వాడినప్పుడు ఈ సమస్యలు ఉండవు. మనం రసాయనాలు వాడకుండా రసాయన రహిత కూరగాయలని పండించుకోవాలనుకుంటాం కాబట్టి సమస్యలు ఉంటాయి.
1: మేడం, చివరిగా మా శ్రోతలకి ఏం చెప్పాలనుకుంటున్నారు?
0: అసలు ఏది అసాధ్యం కాదు నాన్న. సాధ్యం అనుకుంటే అన్నీ సాధ్యమే, అసాధ్యం అంటూ ఏది ఉండదు. మనకు అందుబాటులో ఉన్న మనకున్న చిన్న చిన్న వనరులతోని, చిన్న చిన్న వసతులతోని మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవచ్చు. మెంతులే చాలండి. మీకు ఏవి వేయడం సరిపోకపోతే మెంతులు ఒక మూడు నాలుగు ట్రేలలో పెట్టుకున్న మీ ముందు ఒక అద్భుతమైన ఆకుపచ్చ ప్రపంచం ఉంటుంది, ఆకుపచ్చ వనం ఉంటుంది, ఆరోగ్యం కూడా మీతో ఉంటుంది. కనీసం ఈ ముఖ్యంగా నా ఉద్దేశం ఏంటంటే ఈ ప్రోగ్రామ్ విన్న శ్రోతలు కనీసం మెంతులైనా హార్వెస్ట్ చేసుకుంటేటట్టుగా పండించుకుంటారని నేను అనుకుంటున్నాను. చూద్దాం, ఆకుకూరలతోనే ఆరోగ్యం ఉందని తెలుసుకుంటే ప్రతి ఒక్కరూ పండించడానికి ముందుకొస్తారని ఆశిస్తున్నాను.
1: గ్రామీణ శ్రోతలు తప్పకుండా అట్లీస్ట్ ట్రై అనే ఇస్తారు. అండ్ మీ విలువైన సమయం మాకు కేటాయించినందుకు, అండ్ మా శ్రోతలకు ఆకుకూరల పెంపకం గురించి మరిన్ని విషయాలు చెప్పినందుకు ధన్యవాదాలు మేడం.
0: థ్యాంక్ యూ నాన్న, ధన్యవాదాలు.
2: पुतला बोल रहे
3: पक्षियों से तो हम खेत को बचा लेते हैं, पर इन घातक रसायनों से कैसे बचाएं?
2: मतलब
3: देख बेटा, तू जो ये अंधाधुंध रसायन मिलाता है ना, मिट्टी की सेहत बिगड़ने लगी है. और जब माटी ही कमजोर पड़ जाएगी तो उपज कैसे सेहतमंद होगी? अरे पहले ऐसा नहीं था. पूछना अपने बड़े बुजुर्गो से कैसे फसल लहलाती थी, शुद्धता झलकती थी, माटी भी तंदुरुस्त और लोग. पहली वाली बात कहां,
2: पर हम तो सब यही डाले हैं.
3: सब नहीं, आज भी लाखों जागरूक किसान परंपरागत विधि से फसल उगा रहे हैं. पर्चा कम और उपज की कीमत भी बेहतर पा रहे हैं.
2: सच है?
3: रे बेटे, एक्सपीरियंस से बता रहे हैं, धूप में बाल सफेद नहीं किए हैं.
2: ठीक है भाई, मैं भी आज तो जैविक खेती शुरू करूँगा.
4: माटी से प्रेम की परंपरा है परंपरागत खेती.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ప్రపంచం ఎదురవుతున్న సవాళ్లకు పరిష్కారాల కోసం చూస్తోందని, వాటిని అందించే ప్రతిభ సామర్థ్యం భారత యువతకు ఉన్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు. మహారాజా అగ్రసేన్ ఆశయాలు సమాజాభివృద్ధికి దిక్సూచి అని గవర్నర్ శివప్రతాప్ శుక్లా పేర్కొన్నారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని అగ్రసేన్ విగ్రహ ప్రాంగణంలో జరిగిన జయంతి వేడుకల్లో సతీమణి జానకి శుక్లాతో కలిసి ఆయన పాల్గొన్నారు. సమానత్వం, అహింస, సేవాభావంతో సమాజ నిర్మాణానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మంత్రి

ప్రభాకర్ కూడా పాల్గొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గోవాలో కాంగ్రెస్ చేపట్టిన గోయి రాఖోన్ యాత్రలో పాల్గొన్నారు. చీప్టన్ స్మారకం నుంచి కున్కోలిం బస్టాండ్ వరకు సాగిన పాదయాత్రలో ఆయన నడిచారు. గోవా కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈ యాత్ర గత నెల 22న పనాజీలో ప్రారంభమైంది. తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఢిల్లీకి బయలుదేరారు. పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు శంషాబాద్ విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో వెళ్లారు. సుమారు 60 మంది ప్రజాప్రతినిధులు ఇందులో ఉన్నారు. ఎస్ఐఆర్లో అక్రమాలపై ఏఐసిసి చేపట్టిన నిరసన కార్యక్రమాల్లో వీళ్లు పాల్గొనున్నారు. తెలంగాణ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని లలిత కళాతోరణంలో ఈరోజు అటుకుల బతుకమ్మ వేడుకలను సంప్రదాయబద్ధంగా ఘనంగా నిర్వహించారు. తెలంగాణకు ప్రతిష్టాత్మకమైన పుష్ప పండగ అయిన బతుకమ్మ విశిష్టతను ఈ వేడుకలు చాటిచెప్పాయి. బతుకమ్మ తెలంగాణ సమృద్ధమైన సాంస్కృతిక సంప్రదాయాలకు, మహిళా శక్తికి, ప్రజలకు, ప్రకృతికి మధ్య ఉన్న అనుబంధానికి ప్రతీకగా నిలుస్తుంది. ఈ సందర్భంగా తెలంగాణ సంప్రదాయ కళారూపాలను ప్రతిబింబించే పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. రంగారెడ్డి జిల్లా స్థాయి అథ్లెట్స్ ఛాంపియన్షిప్లో హైదరాబాద్కు చెందిన యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ విద్యార్థులు 9 పతకాలు సాధించారు. విద్యార్థుల కఠోర సాధన, క్రమశిక్షణతో పాటు వారి తల్లిదండ్రులు, కోచ్లు, పాఠశాల యాజమాన్యం ప్రోత్సాహమే ఈ ఘనతకు కారణమని పాఠశాల వర్గాలు తెలిపాయి. ప్రతిభ చాటి పతకాలు సాధించిన విద్యార్థులను, పోటీల్లో పాల్గొన్న వారిని యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ యాజమాన్యం ప్రత్యేకంగా అభినందించింది. జాతీయ స్థాయి రాష్ట్రీయ ఏక్తా దివస్ వేడుకల్లో పాల్గొనేందుకు గుజరాత్కు తమ ప్రయాణాన్ని కొనసాగిస్తున్న లడక్ పోలీస్ బైక్ ర్యాలీ బృందానికి కార్గిల్ జిల్లా పోలీసులు ఈరోజు లాంఛనప్రాయంగా వీడ్కోలు పలికారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి అయిన అక్టోబర్ 31న జరగనున్న రాష్ట్రీయ ఏక్తా దివస్కు ముందు జాతీయ సమైక్యత, ఐక్యత, మాదక ద్రవ్యరహిత భారతదేశాన్ని ప్రోత్సహించడమే ఈ ర్యాలీ లక్ష్యం. ఇంద్రా 2026 విన్యాసాల్లో పాల్గొనేందుకు భారత నౌకాదళ నౌక సహ్యాద్రి రష్యాలోని వ్లాడివోస్టాక్కు చేరుకుంది. ఐఎన్ఎస్ సహ్యాద్రి భాగస్వామ్యం భారత ప్రభుత్వ మహాసాగర్ దార్శనికతకు అనుగుణంగా ఉందని, ఇది భారత్ రష్యా మధ్య దీర్ఘకాలంగా ఉన్న రక్షణ సముద్ర భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తుందని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం @ANews_ హైదరాబాద్ను ఫాలో అవ్వండి. ఏఈఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 8 గంటలకు మరిన్ని వింటారు.

0: ರೇನ್ಬೋ 101.9.
1: స్టూడియో టైం 8:49. మీరు వింటున్నారు స్టేషన్ ఆఫ్ ది నేషన్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. నేను మీ స్నేహితుడిని ఆత్మీయుని యలేష్ మాట్లాడుతున్నాను. తెలంగాణ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ. ముందుగా అందరికి కూడా బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. బతుకమ్మ పండుగ వచ్చిందంటే చాలు, మన ఇంట్లో ఉన్నటువంటి ఆడపడుచులు, ఆడపిల్లలు పట్టు పరికినీలు ధరించి రంగురంగుల ముగ్గులు వేసి రంగురంగుల పూలతో సిద్ధం చేసిన బతుకమ్మలను ముగ్గుపై ఉంచి దాని చుట్టూ నృత్యం చేస్తూ తిరుగుతారు. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలా అంటూ పాటలు పాడుకుంటూ ఈ పండుగను తెలంగాణ రాష్ట్రంలో ఆశ్వయుజ మాస శుద్ధ పౌర్ణమైన నుండి 9 రోజుల పాటు జరుపుకుంటారు. మరి ఈ బతుకమ్మ పండుగ లేదా సద్దుల పండుగ దసరాకి

రోజుల ముందే వస్తుంది. అసలు బతుకమ్మ పండుగ ఎప్పుడు మొదలైంది? ప్రత్యేకంగా పూలతో జరుపుకునే ఈ పండుగ వెనుక ఉన్నటువంటి అసలు కథ ఏమిటి? దీనికి 1000 సంవత్సరాల చరిత్ర ఉంది. మరి దాని గురించి మరిన్ని విశేషాలు మనం మాట్లాడుకుందాం 2 సూపర్ హిట్ సాంగ్స్ తర్వాత. నేను చెప్తాను 1000 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి బతుకమ్మ పండుగ అసలు మొదట ఎక్కడ మొదలైంది, మరి ఎందుకు ఈ పండుగకి ఇంత ప్రాధాన్యత అనే విషయం గురించి మనం మాట్లాడుకుందాం మన తెలంగాణ కార్యక్రమంలో. వింటూ ఉండండి FM Rainbow 101.9.

తెలంగాణ అస్తిత్వ చిహ్నం. బతుకమ్మ పండుగను 1000 ఏళ్ల నుంచి జరుపుకుంటున్నారు. మరి ఈ పండుగ ఎప్పుడు ఎక్కడ ఎలా ప్రారంభమైంది, దీని వెనక ఉండే చరిత్ర ఏమిటి, బతుకమ్మకి సంబంధించినటువంటి అనేక కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. ఒకప్పుడు చోళ సామ్రాజ్యానికి చెందినటువంటి ధర్మాంగద

అనే రాజు పాలనలో బతుకమ్మ ప్రారంభమైందని ఇక్కడ ఉన్నటువంటి పురాణాలు కొన్ని చెబుతూ ఉన్నాయి. ఈయన కాలంలో అంటే దక్షిణంలో ఉన్నటువంటి అనేక ప్రాంతాలు ఈయన ఆధీనంలోనే ఉండేవంట. మరి అయితే ఈ ధర్మాంగద రాజు దంపతులకి అనేక పూజలు నోముల తర్వాత ఒక ఆడబిడ్డ జన్మించింది. ఆమెకు లక్ష్మి అని పేరు పెట్టారు. అయితే ఆ లక్ష్మి పెరుగుతున్న క్రమంలో ఆమెకి అనేక గండాలు వచ్చాయంట. ఆ క్రమంలోనే ఆయన పండితుల సమక్షంలో, ఎందుకు ఇలా జరుగుతుంది, ప్రతిసారి పెరుగుతున్న కొలది ఎక్కువగా గండాలు, సమస్యలు, అనారోగ్యం బారిన పడుతుంది, పాప ఎందుకు అంటే, వాళ్ళు పండితుల సూచన మేరకు ఆమె పేరుని లక్ష్మీ కాకుండా బతుకమ్మగా మార్చండి, ఆ తర్వాత అన్నీ కూడా సర్దుకుంటాయి అంటూ వాళ్ళు చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఆమెకి బతుకమ్మ పేరుగా మార్చారు లక్ష్మీ నుంచి. ఆ తర్వాత వాళ్ళు చెప్పినట్టుగా ఎలాంటి గండాలు కానీ, ఎలాంటి సమస్యలు కానీ, ఎటువంటి అనారోగ్య సమస్యలు కానీ లేకుండా ఆమె చక్కగా జీవించిందని చెబుతుంటారు. మరి అయితే ఈయన కాలంలోనే బతుకమ్మ పండుగ అంటే ధర్మాంగద రాజుగారు ఆయన దీన్ని నమ్మిన తర్వాత, నిజంగానే అమ్మవారి పేరు పెట్టుకున్న తర్వాత, అంటే లక్ష్మీ పేరు ఉన్నప్పటికీ కూడా బతుకమ్మ అనే పేరు వలనే అన్నీ చక్కగా ఉన్నాయి, పరిస్థితులు అన్నీ కూడా చక్కగా దిద్దుకున్నాయి అని అనుకున్న తర్వాత ఆయన దగ్గర నుంచే మొదలైందంట ఈ బతుకమ్మ పండుగ అనేది. చాలా ఇంట్రెస్టింగ్. ఈ ఒక్క కథే కాదు, చాలా కథలు ఉన్నాయి. 1000 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి ఈ బతుకమ్మ పండుగ ఎలాగా జరిగింది, రకరకాల కథలు మనకి స్థల పురాణాలు చెబుతూ ఉన్నాయి. మరి వాటి గురించి మనం తెలుసుకుందాం ఒక్కొక్కటిగా. ఇప్పుడైతే ఒక సూపర్ హిట్ సాంగ్ విద్దాం. అది ఎస్పి బాలసుబ్రహ్మణ్యం అండ్ చిత్ర పాడినటువంటి ధర్మచక్రం నుంచి ఈ పాట విందాం. దీని తర్వాత మనం మాట్లాడుకుందాం అసలు బతుకమ్మకి ఈ 1000 సంవత్సరాల చరిత్ర వెనుక ఉన్నటువంటి విషయాలు, కథలు, పురాణాల గురించి మనం మాట్లాడుకుందాం. వీటిలో ఉండండి FM Rainbow 101.9. నేను మీ స్నేహితుడిని ఎల్లేష్ని.

0: Hello, listeners. Are you someone who loves getting lost in the pages of a good book and wishes others could experience the same joy that you found between those pages? Have you ever found yourself recommending a book to your friends just because you simply felt that this is a must read? What if we told you that you could now share that experience not just with one person, but with thousands of listeners? If the thought of your voice bringing a story to life excites you, then this one is for you. FM Rainbow is thrilled to present Read with Rainbow, a brand new initiative that celebrates the joy of reading through the voices of young readers. If you're between 15 to 25 years of age and have a passion to share a good read with listeners across the airwaves, then share us your name and mobile number to our mailing address readwithrainbow2026@gmail.com. So dear listeners, what are you waiting for? Don't just read a great book, be the voice that shares it. Read with Rainbow, where every page finds a voice and every voice inspires a reader.
1: FM Rainbow 101.9.
0: Hello dear listeners. మన లైఫ్ లో ఎక్కువ కేర్ చేసే వాళ్ళతోనే మనకి ఎక్కువ మిస్అండర్స్టాండింగ్స్ కూడా జరుగుతాయి. అవునా? మనం మన యాంగిల్ నుంచి చూస్తాం, వాళ్ళు వాళ్ళ యాంగిల్ నుంచి చూస్తారు. మనం మనమే కరెక్ట్ అని అనుకుంటాం, కానీ మేబీ అవతల వాళ్ళు కూడా అదే అనుకోవచ్చు కదా. అమ్మ మనకి చెప్పే కొన్ని మాటలు మనకి నసలాగా అనిపించవచ్చు, మన ఫ్రెండ్స్ చెప్పే నిజం మనకి హార్ష్గా అనిపించవచ్చు, ఒకరికి కరెక్ట్ అనిపించేది ఇంకొకరికి కంప్లీట్గా రాంగ్ అనిపించవచ్చు. బేసిక్గా ఒకరికి కన్సర్న్ అనిపించేది ఇంకొకరికి కంట్రోల్ లాగా అనిపించవచ్చు. And somewhere between all these misunderstandings start avutayi. Alanti mana everyday conversations venaka unna emotions ni okkari side nunchi kaakunda rendu perspectives nunchi choodadaniki prati chinna anubhavaniki prati bhavanaki vedika mana ee series anuvanta at 7 p.m. every day only on FM Rainbow 101.9.

స్టూడియోలో. టైం 8:35 22 సెకండ్లు అయింది. మీరు వింటున్నారు ప్రపంచంలోనే తెలుగు వాళ్ళందరూ కూడా చాలా ఇష్టమైనటువంటి ఒకే ఒక రేడియో ఛానల్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 వింటున్నారు. నేను మీ స్నేహితుడిని ఆత్మీయుని ఎల్లేషన్ ఇక్కడే ఉన్నాను. 9:30 వరకు మీతో పాటు పూల పరిమళం లాంటి తెలుగు పాటల్ని వింటూ నేను కూడా ఆస్వాదిస్తూ ఉన్నాను. ఓకే, మరి మనం మాట్లాడుకుంటున్నాం

వెయ్యి సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి బతుకమ్మ పండగ గురించి. మరి బతుకమ్మ పండగ వేములవాడ నుంచి, ఆ ప్రాంతం నుంచే ఉద్భవించిందని, స్టార్ట్ అయిందని పలు పురాణాలు చెబుతున్నాయి. తంజావూరులోని రాజరాజేశ్వరి ఆలయంలోని మహాశివలింగం వేములవాడకి చెందినదిగానే చెబుతూ ఉంటారు. చోళరాజుల పాలనలో వేములవాడ నుంచి బృహత్తసి శివలింగాన్ని తంజావూరుకు తరలించి బృహదేశ్వర ఆలయంలో ప్రతిష్ఠించారు. మరి బృహదమ్మ అంటే పార్వతి నుంచి శివలింగాన్ని వేరు చేశారని, మరి అమ్మవారిని ఊరడించడానికి, తమ దుఃఖాన్ని చోళరాజులకు తెలియజేయడం కోసం అక్కడున్న ప్రజలు మేరు పర్వతం లాంటి పూలను పేర్చి బతుకమ్మను నిర్వహించి మొదలుపెట్టారని, అప్పటి నుంచే బతుకమ్మ సంబరం ఉందని విశ్వాసిస్తూ ఉంటారు ప్రగాఢంగా. రైట్. మరి ఈ బతుకమ్మ పండుగ ప్రకృతిని ఆరాధించే పెద్ద పండుగ. పూలు బాగా వికసించే కాలంలో, జలవనరులు సమృద్ధిగా పొంగి పెరలే సమయంలో బతుకమ్మ పండుగ వచ్చి భూమితో, జలంతో మానవ అనుబంధాన్ని సంబరంగా జరుపుకుంటుంది. మరి ఈ సంబరాలు జరుపుకునే వారం స్త్రీలు మట్టితో చేసే దుర్గాదేవి బొమ్మను బతుకమ్మతో పాటు నిమజ్జనం చేస్తారు. మరి 9 రోజుల పాటు 9 రకాల నైవేద్యాన్ని కూడా సమర్పిస్తుంటారు. మరిన్ని విశేషాలు మాట్లాడుకుందాం బతుకమ్మ పండుగ గురించి. రైట్. ఇప్పుడైతే ఒక సూపర్ హిట్ సాంగ్ మీ అందరి కోసం ఎదురు చూస్తుంది. వింటే ఉండండి FM Rainbow 101.9. నేను మీ స్నేహితుడిని, ఆత్మీయుని యల్లేష్ని.

101.9. హలో డియర్ లిసనర్స్, మన లైఫ్లో ఎక్కువ కేర్ చేసే వాళ్ళతోనే మనకి ఎక్కువ మిస్అండర్స్టాండింగ్స్ కూడా జరుగుతాయి. అవునా? మనం మన యాంగిల్ నుంచి చూస్తాం, వాళ్ళు వాళ్ళ యాంగిల్ నుంచి చూస్తారు. మనం మనమే కరెక్ట్ అని అనుకుంటాం, కానీ మేబీ అవతల వాళ్ళు కూడా అదే అనుకోవచ్చు కదా. అమ్మ మనకి చెప్పే కొన్ని మాటలు మనకి నసలాగా అనిపించవచ్చు, మన ఫ్రెండ్స్ చెప్పే నిజం మనకి హార్ష్గా అనిపించవచ్చు, ఒకరికి కరెక్ట్ అనిపించేది ఇంకొకరికి కంప్లీట్గా రాంగ్ అనిపించవచ్చు. బేసిక్గా ఒకరికి కన్సర్న్ అనిపించేది ఇంకొకరికి కంట్రోల్ లాగా అనిపించవచ్చు. అండ్ సమ్వేర్ బిట్వీన్ ఆల్ దీస్ మిస్అండర్స్టాండింగ్ స్టార్ట్ అవుతాయి. అలాంటి మన ఎవ్రీడే కాన్వర్సేషన్స్ వెనుక ఉన్న ఎమోషన్స్ని ఒక్కరి సైడ్ నుంచి కాకుండా రెండు పర్స్పెక్టివ్స్ నుంచి చూడడానికి, ప్రతి చిన్న అనుభవానికి ప్రతి భావనకి వేదిక మన ఈ సిరీస్ అనువంత. అట్ 7 PM ఎవ్రీడే ఓన్లీ ఆన్ FM Rainbow 101.9.

9:30 నుంచి 9:30 వరకు మైండ్ ఫుల్నెస్ అనే షోలో మరిన్ని సూపర్ హిట్ సాంగ్స్తో పాటు మంచి మంచి మాటలు కూడా మాట్లాడుకుందాం. ఇప్పుడైతే మనం మాట్లాడుకుంటున్నాం తెలంగాణ అనే కార్యక్రమంలో బతుకమ్మ పండుగ గురించి మాట్లాడుకుంటున్నాం. ముఖ్యంగా బతుకమ్మ పండుగలో ప్రసాదాల విషయానికి వస్తే, ఆహా, 9 రోజులు కూడా అమ్మవారికి రకరకాల ప్రసాదాలు తయారు చేస్తూ ఉంటారు. ఎంగిలి పూల బతుకమ్మ, దాంతో మొదలైనటువంటి ఈ పండగ తెలంగాణలో దీన్ని పెత్రామాస అని కూడా అంటారు. నువ్వులు, బియ్యం పిండి, నూకలు కలిపి అమ్మవారికి నైవేద్యం చేస్తారు. అలాగే అటుకుల బతుకమ్మలో సప్పిడి పప్పు, బెల్లం అటుకులతో నైవేద్యం చేసి అమ్మవారికి సమర్పిస్తారు. తర్వాత ముద్దపప్పు బతుకమ్మ, ముద్దపప్పు, పాలు, బెల్లంతో నైవేద్యం చేస్తారు. తర్వాత నానే బియ్యం బతుకమ్మ, నానేసిన బియ్యం, పాలు, బెల్లం కలిపి అమ్మవారికి ప్రసాదంగా సమర్పిస్తారు. అట్ల బతుకమ్మ, అట్లు లేదా దోశలు నైవేద్యంగా సమర్పిస్తారు. అలిగిన బతుకమ్మ, ఈరోజు ఆశ్వయుజ పంచమి నైవేద్యమేమి సమర్పించరు ఆ రోజు. మరి వేపకాయల బతుకమ్మ, బియ్యం పిండిని బాగా వేయించి వేప పండ్లుగా తయారు చేసి నైవేద్యంగా సమర్పిస్తారు. వెన్నముద్దల బతుకమ్మ, నువ్వులు, వెన్న లేదా నెయ్యి, బెల్లం కలిపి అమ్మవారికి ప్రసాదంగా సమర్పిస్తారు. తర్వాత సద్దుల బతుకమ్మ, ఆశ్వయుజ అష్టమి నాడు అదే రోజున దసరా దుర్గాష్టమిని జరుపుకుంటారు. 5 రకాల నైవేద్యాలు తయారు చేస్తారు. మరి ఆ 5 రకాల నైవేద్యాలు ఏంటో అనే విషయాన్ని నేను చెప్తాను ఒక సూపర్ హిట్ సాంగ్ తర్వాత. వింటూనే ఉండండి FM Rainbow 101.9 విత్ మీ యువర్ ఫ్రెండ్ యలేష్.

నిమిషం 12 సెకండ్ అయింది. మీరు వింటున్నారు స్టేషన్ ఆఫ్ ది నేషన్, ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. నేను మీ స్నేహితుడిని ఆత్మీయుని యలేష్ ఇక్కడే ఉన్నాను. మనం ఉన్నాం మైండ్ ఫుల్నెస్ అనే కార్యక్రమంలో. రైట్, మనం ఎన్ని చెప్పినా కూడా పిల్లలకి ఇంకా చెప్పాల్సింది ఎంతైనా ఉంటుంది. చాలామంది పెద్దవాళ్ళు విసిగిపోతుంటారు, ఎన్నిసార్లు చెప్పాలరా నీకు, చెప్తుంటే అర్థం కాదా అంటూ చాలా విసిగిపోయి కోపడుతుంటారు. కొంతమంది అయితే కొడుతూ ఉంటారు. సో నేనేం చెప్తున్నానంటే, పిల్లలు వాళ్ళకి ఏ విషయం చెప్పినా కూడా అంత తొందరగా అర్థం కాదు. కొంతమందికి పెద్దవాళ్ళకే అర్థం కాదు, రిటైర్మెంట్కి వచ్చిన వాళ్ళకి కూడా ఎన్నిసార్లు చెప్పినా కూడా అర్థం కాని పరిస్థితి ఉంటుంది. అలాంటప్పుడు చిన్నపిల్లలకి పదే పదే చెబుతూ ఉండాలి మనం. అలాంటప్పుడే ఆ పిల్లలకి బాగా అర్థం అవుతూ ఉంటుంది. రైట్ రైట్. మరి ఈరోజు మన మైండ్ఫుల్నెస్లో మనం మాట్లాడుకుందాం పిల్లలకి ఎలాంటి మంచి విషయాలు రిపీటెడ్గా చెప్పాలి ఒక్కసారి కాకుండా, సమయం దొరికినప్పుడు వీకెండ్స్లో కానీ, పిల్లలు ఎప్పుడైనా లీవ్లో ఉండేటప్పుడు కానీ మనం ఎప్పుడూ చెప్తూనే ఉండాలి. పిల్లలు మంచి వ్యక్తులుగా ఎదగాలంటే వాళ్ళకి చదువు ఒక్కటే సరిపోదు, వాళ్ళకి జీవితంలో ఉపయోగపడే కొన్ని మంచి అలవాట్లని చిన్నప్పటి నుంచే చెప్పాలి. అవేంటో మనం మాట్లాడుకుందాం ఒక్కొక్కటిగా. ఇప్పుడైతే ఒక సూపర్ హిట్ సాంగ్ ప్లే చేసుకుందాం, దాని తర్వాత మనం మాట్లాడుకుందాం పిల్లలకి ఎలాంటి విషయాలు నేర్పాలి అనే విషయం గురించి. రైట్, మరి ఇప్పుడు మనం ఉన్న మైండ్ఫుల్నెస్ అనే కార్యక్రమం మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 స్టేషన్ ఆఫ్ ది నేషన్. ప్రపంచంలోని తెలుగు వాళ్ళందరూ కూడా చాలా ఇష్టమైనటువంటి రేడియో ఛానల్ అది. ఇప్పుడైతే కాటసరి జోసఫ్ ఫేస్ దాస్ అండ్ చిత్ర పాడిన ఒక సూపర్ హిట్ సాంగ్ ప్లే చేస్తున్నాను. మరి ఈ పాట చాలా తక్కువగా వినిపిస్తుంటుంది కానీ చాలా స్వీట్గా ఉంటుంది. మరి ఈ పాట ఏ సినిమాలో ఉంది అనే, అలాగే ఇందులో యాక్ట్ చేసిన వాళ్ళు ఎవరు, యాక్టర్స్ చెప్పగలిగే వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం వింటుంటే నాకు 0402324822కి వాట్సాప్ చేయండి.

0: 101.9 जागते रहो जागते रहो,
1: सिर्फ जागते नहीं सजग रहो,
0: सिर्फ रातों में नहीं जिंदगी के हर मोड़ पर सजग रहना है,
1: अफवाहों से
0: धोखाधड़ी से
1: जागरूक होना है, अपने अधिकारों के प्रति
0: अपने जिम्मेदारियों के प्रति।
1: हर सही फैसले की शुरुआत होती है जागरूकता से, और जागरूकता की शुरुआत होती है सजग भारत से।
0: सजग भारत,
1: जागरूक भारत,
0: सशक्त भारत।
1: सुनिए सजग भारत
0: हर सोमवार सुबह 11 बजे सिर्फ FM रेनबो 101.9 पर।
1: सजग भारत, जागरूक बनिए
0: सजग रहिए।
2: హలో డియర్ లిసనర్స్, మన లైఫ్లో ఎక్కువ కేర్ చేసే వాళ్ళతోనే మనకి ఎక్కువ మిస్అండర్స్టాండింగ్స్ కూడా జరుగుతాయి. అవునా? మనం మన యాంగిల్ నుంచి చూస్తాం, వాళ్ళు వాళ్ళ యాంగిల్ నుంచి చూస్తారు. మనం మనమే కరెక్ట్ అని అనుకుంటాం, కానీ మేబీ అవతల వాళ్ళు కూడా అదే అనుకోవచ్చు కదా. అమ్మ మనకి చెప్పే కొన్ని మాటలు మనకి నసలాగా అనిపించవచ్చు, మన ఫ్రెండ్స్ చెప్పే నిజం మనకి హార్ష్గా అనిపించవచ్చు, ఒకరికి కరెక్ట్ అనిపించేది ఇంకొకరికి కంప్లీట్గా రాంగ్ అనిపించవచ్చు. బేసిక్గా ఒకరికి కన్సర్న్ అనిపించేది ఇంకొకరికి కంట్రోల్ లాగా అనిపించవచ్చు. అండ్ సమ్వేర్ బిట్వీన్ ఆల్ దీస్ మిస్అండర్స్టాండింగ్ స్టార్ట్ అవుతాయి. అలాంటి మన ఎవ్రీడే కాన్వర్సేషన్స్ వెనుక ఉన్న ఎమోషన్స్ని ఒక్కరి సైడ్ నుంచి కాకుండా రెండు పర్స్పెక్టివ్స్ నుంచి చూడడానికి, ప్రతి చిన్న అనుభవానికి ప్రతి భావనకి వేదిక మన ఈ సిరీస్ అనువంత. At 7 p.m. every day, only on FM Rainbow 101.9.
3: పిల్లలకి ఎలాంటి మంచి విషయాలు చెప్పాలి అంటూ మన మైండ్ఫుల్నెస్ అనే కార్యక్రమంలో మాట్లాడుకుంటున్నాం. పిల్లలకి ఎన్ని చెప్పినా కూడా మర్చిపోతుంటారు, అలాగే వాళ్ళకి రిపీటెడ్గా చెప్పడం వల్ల ఏదో ఒక సమయంలో వాళ్ళకి గుర్తుకు వస్తుంటుంది, ఓకే మా తాతయ్య చెప్పారు ఈ విషయాన్ని, లేదా మా అమ్మ చెప్పింది, మా అన్నయ్య చెప్పాడు, మా మామయ్య చెప్పాడు, మా బాబాయ్ చెప్పారు, మా పెద్దనాన్న చెప్పారు అంటూ పిల్లలు దాన్ని గుర్తుపెట్టుకుంటారు. అందులో ముఖ్యంగా పిల్లలు తమను తాము గౌరవించుకోవడంతో పాటు ఇతరులను కూడా గౌరవించాలి అని పెద్దలు చెప్పాలి. అంతేగాని ఇప్పుడు వాళ్ళ డాడీ ఎవరినో ఏరా ఎలా

ఉన్నావు అంటే ఈ బాబు కూడా పాప గాని ఏరా ఎలా ఉన్నావు అంటూ వాళ్ళు పిల్లలు మాట్లాడుతుంటారు. ఎందుకంటే పిల్లలు పెద్దవాళ్ళని ఇమిటేట్ చేస్తుంటారు. అందుకోసం పిల్లలకి చెప్పాలి, పెద్దలు చిన్నలు అనే తేడా లేకుండా అందరితో కూడా చాలా మర్యాదగా రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడాలి అని చెప్పాలి. అలాగే పిల్లలకి మరీ ముఖ్యంగా నేర్పించాల్సింది నిజాయితీ, హానెస్ట్. ఎలాంటి పరిస్థితుల్లోనైనా కూడా పిల్లలకి నిజం చెప్పే అలవాటు చెప్పాలి. దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. మరి నిజం చెప్పలేకపోవడం వల్ల చాలామంది పిల్లలు చాలా సమస్యల్లో కూడా పడ్డారు. మరి ఎట్టి పరిస్థితుల్లో కూడా పిల్లలు అబద్ధాలు చెప్పకూడదు. నిజాయితీగా ఉంటే ఇతరుల దగ్గర నుంచి మనం నమ్మకాన్ని పొందగలమని ఆ పిల్లలకి మనం చెప్పాలి. అలాగే పిల్లలకి కంట్రోల్ కూడా నేర్పాలి. అంటే చిన్నపిల్లలకి కోపం, బాధ, ఉత్సాహం, ఎమోషన్స్ ఎక్కువగా ఉంటాయి. కానీ వాటిని కంట్రోల్గా ఉండాలని, ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు ఒకసారి ఆలోచించి మాట్లాడాలని, ఇలాంటి విషయాలు పిల్లలకి పదే పదే చెప్పడం వలన నేటి బాలలే రేపటి పౌరులు అన్నట్టుగా వాళ్ళ జీవితంలో చరమాంకం, జీవిత చరమాంకం వరకు కూడా ఈ విలువైనటువంటి పాఠాలు వాళ్ళ జీవితంలో చదువుతో పాటు చాలా కీలక పాత్రని పోషిస్తూ ఉంటాయి. సో మై డియర్ ఫ్రెండ్స్, మరి మీ ఇంట్లో ఈ పిల్లలకి ఇలాంటి విషయాలు చెబుతున్నారా? మరి చెప్తూ ఉండాలి. ఓకేనా? ఇప్పుడైతే ఒక సూపర్ హిట్ సాంగ్ ప్లే చేసుకుందాం, ఆ తర్వాత మరిన్ని విశేషాలు మాట్లాడుకుందాం. సురేష్ పీటర్స్ అండ్ సుచిత్ర కృష్ణమూర్తి పాడినటువంటి ఒక ఫాస్ట్ బీట్ సాంగ్. అఫ్ కోర్స్ ఇది ఒక పాత సాంగ్ అయినప్పటికీ కూడా ఒక ఫ్రెష్నెస్గా ఉంటుంది. మరి ఈ పాట ఏ మూవీలో ఉందని చెప్పగలిగిన వాళ్ళు నాకు 0402323482కి వాట్సాప్ చేయండి. ఇంతకుముందు మనకి చాలామంది కూడా మెసేజ్ పంపించారు ఆ పాట యేసుదాస్ గారు పాడిన పాట ఏ సినిమా అనేది. భలే పోలీస్ అని చెప్పారు, కాదు అది దొంగ పోలీసు. మరి అందులో ఉన్న హీరోయిన్ మమతా కులకర్ణి, బాలీవుడ్ యాక్ట్రెస్ అండ్ యాక్ట్ చేసింది డైలాగ్ కింగ్ మోహన్ బాబు గారు.

స్టూడియో టైం 9:17 అయింది. మరి నా నెక్స్ట్ నైరంగ్ అంటూ సనా వెయిట్ చేస్తున్నారు. మీ అందరి కోసం కూడా సూపర్ హిట్ బాలీవుడ్ రిట్రో సాంగ్స్తో పాటు సూపర్ హిట్ మెలడీ సాంగ్స్ రెడీగా ఉన్నాయి. ఎల్లేష్ మీరు తొందరగా సీట్ జరిగితే నేను రెడీగా వచ్చేస్తాను అంటున్నారు. బట్ నేను 9:30 వరకు ఇక్కడే ఉంటాను, నేను ఎక్కడికి వెళ్ళను. సూపర్ హిట్ సాంగ్స్ నా దగ్గర కూడా క్యూఅప్ అయి ఉన్నాయి. తెలుగులో కూడా రిట్రో అండ్ మెలోడీ ఆల్ టైమ్ సూపర్ హిట్ సాంగ్స్ నా దగ్గర లిస్ట్ ఉంది. మరి ఆ సాంగ్స్ అన్ని కూడా మన స్నేహితులు వినిపిస్తాను. మరి పిల్లలకి పెద్దలు నేర్పే పాఠాలు ఎన్ని అని చెప్పాలి, ఎన్ని చెప్పినా తక్కువే. మరి పిల్లలకు ముఖ్యంగా డబ్బు విలువ అర్థమయ్యేలా చెప్పాలి. అవసరమైన వాటికి మాత్రమే పిల్లల్ని ఖర్చు చేయడం, కొంత సొమ్మును పొదుపు చేయడం నేర్పించాలి. నెలవారి బడ్జెట్ పైన వాళ్ళకి ఒక అవగాహన కల్పించాలి మనం. అలాగే పిల్లలకి అన్నింటికన్నా ముఖ్యమైనది ఏంటంటే సమయ పాలన. ఎస్, అది టైం మేనేజ్మెంట్. సమయం చాలా విలువైంది, పిల్లలకి బాగా తెలియజేయాలి. పనులను ముందుగానే ప్లాన్ చేసుకోవాలి. రేపు స్కూల్కి వెళ్ళాలంటే ముందుగానే పిల్లలు పెన్సిల్, ఎరేజర్స్ అండ్ షార్ప్నర్, బుక్స్, షూస్, పాలిష్, బట్టలు ఇవన్నీ కూడా లైన్లో పెట్టుకోవాలి పిల్లలు. అలాగే ఏదైనా ఇంపార్టెంట్ విషయం, ట్యూషన్ కానీ లేదా ఇంపార్టెంట్ ప్రజెంటేషన్స్ ఉన్నా కూడా ఎలా ప్రిపేర్ అవ్వాలి అనే విషయాన్ని పిల్లలకి పెద్దలే నేర్పాలి, రైట్? అలాగే పిల్లలకి ఇతరుల పట్ల ప్రేమ, దయతో ఉండడం అలవాటు చేయాలి. ఎవరిని అవమానించకూడదని, బలహీనుల్ని, మనకన్నా ఈ బలహీనంగా ఉన్నటువంటి పిల్లల్ని ఎట్టి పరిస్థితులు కూడా ఇబ్బంది పెట్టకూడదని, వీలైతే సహాయం కూడా చేయమని పిల్లలకు చెప్పాలి. ప్రతి చిన్న విషయాన్ని కూడా ఇతరులపైన ఆధారపడకుండా సొంతంగా ఆలోచించేటట్టుగా వాళ్ళని మనం ప్రోత్సాహం చేయాలి. అంతేకాకుండా తమ పనులకు తామే బాధ్యత వహించడం కూడా నేర్పించాలి. అలాగే ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు వాళ్ళు ఎలా ఫేస్ చేయాలనే విషయం కూడా నేర్పాలి. ఏ పని మొదలుపెట్టినా మధ్యలో వదిలేయకుండా దాన్ని పూర్తి చేసే లీడర్షిప్ క్వాలిటీస్ కూడా పిల్లలకు నేర్పాలి. కష్టాలు వచ్చినప్పుడు ఓర్పుతో, అంకిత భావంతో వాళ్ళు గెలిచేటట్టుగా, సమయం పాటించినట్టుగా, అలాగే ప్రతిదీ కూడా ప్రతి విషయాన్ని కూడా సంయమనం పాటించడానికి ప్లస్ అన్నిటి కూడా రెడీగా ఉన్నట్టుగా పిల్లలు మనం నేర్పాలి, రైట్? చాలా విషయాలు మాట్లాడుకున్నాం. మరి ఈరోజు మీ అందరికీ టాటా బాయ్ బై. సీ చెప్పేసే టైం అయితే నాకు వచ్చేసింది. నా వెనుక సనా రెడీగా ఉన్నారు. ఇప్పుడైతే ఒక సూపర్ హిట్ సాంగ్ క్యూ అయి ఉంది. ఆ పాటల తర్వాత నేను మీకు లిస్ట్ చెప్తాను. ఆ లిస్ట్ చెప్పిన తర్వాత బయలుదేరుతాను, రైట్? ఇప్పుడైతే నేను వెతికి వెతికి అంటూ శ్రియా ఘోషాల్ అండ్ విజయ్ యేసుదాస్ పాడిన సూపర్ హిట్ సాంగ్ ఉంది లైన్లో. ఆ తర్వాత ఎస్పి బాలసుబ్రహ్మణ్యం అండ్ జానకి పాడినటువంటి ఒక స్వీట్ మెలోడీ, ఆ తర్వాత ఎస్పిపి పాడిన వన్ మోర్ మెలోడీ, ఉదిత్ నారాయణ అండ్ స్వర్ణలత పాడినటువంటి సూపర్ హిట్ మెలోడీస్ క్యూఅప్ అయి ఉన్నాయి. మరి మీ అందరికీ టాటా బై బై చెప్పేస్తున్నాను. మరొక ఆదివారం మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్ బై. సీ యూ. మీ స్నేహితుడు ఆత్మీయుడు ఎల్లేష్.

0: अच्छा तुम ये तो गाओ,
1: तेरे नैना
2: तेरे नैना तेरे।
0: तुम ऐसा करो, ये गाओ,

सुप्रभात, नमस्कार। मैं हूं आपकी मित्र नीता अग्रवाल।